ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకి నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 24వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 15వ తేదీ బుధవారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారానికి శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. శుభోదయం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతాన్ని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఇంతవరకు మీరు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడొక దేశభక్తి గీతాన్ని విందాం.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణ

0: నకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పోలవరం పర్యాటక అభివృద్ది ప్రణాళికపై గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ రూపకల్పన, స్పిల్వే సుందరీకరణ, సాహస క్రీడా పర్యాటకం, వాటర్ స్పోర్ట్స్ వంటి అంశాల అభివృద్దికి సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులతో పాటు పర్యాటక అభివృద్ది పనులను కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలకల్లో 4 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించిన ఆయన ఎర్రవల్లిలో విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ప్రతీ నెల 12 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. విద్యుత్ శాఖలో అంబులెన్స్ సేవలను ప్రారంభించడం ద్వారా అత్యవసర సేవలను మరింత బలోపేతం చేశామని పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ లేపాక్షి స్టాల్ను కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ నిన్న ప్రారంభించారు. స్టాల్లో ప్రదర్శించిన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నరసాపురం అల్లికలు, ఏలూరు తివాచి వంటి సాంప్రదాయ ఉత్పత్తులను పరిశీలించిన కేంద్ర మంత్రి తెలుగు కళాకారుల ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట హస్తకళల అభివృద్ది సంస్థ చైర్మన్ పి హరిప్రసాద్ మాట్లాడుతూ భారత్ టెక్స్ 2026 ద్వారా రాష్ట చేనేత హస్తకళ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించే విధానాన్ని ప్రారంభించిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నివేదిక ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ది కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలను ప్రతి నెలా సమీక్షిస్తామని చెప్పారు. ప్రజాకేంద్రిత పరిపాలన, పారదర్శక వ్యవస్థలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా పాలన అందించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేస్తూ
1: డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైం రిజల్ట్స్, రియల్ టైం ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా పరిపాలన చేయాలని చెప్పేసి అధికారులకి మంత్రులకి సూచనలు చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ప్రతి నెల ఈ మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ మీద సమీక్ష చేసి ప్రతి నెల కూడా మన టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకుని ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారని చెప్పేసి మనవి చేస్తున్నాను. ఈ వీటి ద్వారా మరి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలించడానికి కానివ్వండి, వ్యవసాయ రంగం అన్ని రంగాల ప్రజలు కూడా మెరుగుపడటం కోసం మరి ఈ సూచనలు చేశారని చెప్పేసి మనవి చేస్తున్నాను.
0: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దృశ్య మాధ్యమం విధానంలో ఢిల్లీ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుమారు 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రి ద్వారా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కూడా కొత్త ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల 2వ దశ విస్తరణ కోసం భూసేకరణకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల అభివృద్దిలో భాగంగా మొత్తం 6248 ఎకరాలకు పైగా భూసేకరణ కోసం సుమారు 1638 కోట్ల నిధులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో పోర్టుల సామర్థ్యం పెరుగుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే ఏంటండి, ఉచితంగాను అందులోను షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికమైనటువంటి శిక్షణలు ఇస్తారు ఇందులో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు బస్సు యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చూపిన చొరవకు విజయవాడలో నిర్వహించిన కృతజ్ఞత సభలో రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిన్న పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన సురక్షితమైన రవాణా సేవలు అందించేందుకు దశలవారీగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: పరిస్థితుల అనుగుణంగా ఈవీ వెహికల్స్ కొనుగోలు జరుగుతా ఉంది. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కూడా ఇప్పటికే 750 బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. అవి రేపు జూలై ఈ నెల ఆఖరిలోనే ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ ఈవీ బస్సులు రాబోతున్నాయి. అలాగే 500 సీఎన్జీ బస్సులు కొనుగోలు కూడా జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడం. దానిలో భాగంగానే 2031 సంవత్సరాన్ని టార్గెట్ గా పట్టుకుని 8500 బస్సులు కొనుగోలు చేసేదానికి కూడా ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ దిశగా ముందుకెళ్తాం.
0: మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కాపు ఉద్యమ నేతగా ప్రసిద్ది చెందిన ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. 4 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారత రాష్ట సమితి అధ్యకులు కె చంద్రశేఖరరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణలో కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 20న తక్కువ ఆదాయ వర్గం ఎల్ఐజీ గృహాల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో హైదరాబాద్లో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలి దశలో ప్రతి నియోజకవర్గానికి 500 నుంచి 1000 వరకు ఎల్ఐజీ గృహాలను కేటాయించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 43,30,000 మంది విద్యార్థులకు ఈ రోజు నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన 2,50,000 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి చికిత్స అందించడం ద్వారా విద్యార్థుల చదువు, ఏకాగ్రత, మానసిక వికాసం మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపు ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది జులై 15న ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని సమర్థులైన ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు, ప్రసార విశేషాలు. ఇందులో భాగంగా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో వ్యర్థాలు అనర్థాలు కృష్ణమూర్తి గారి ప్రసంగం వింటారు. 8:00 జానపద సంగీత

కార్యక్రమంలో పి రాజ్కుమార్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ

10:03 తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ. ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040-2324-0852, 2324-0853, మరొక నెంబరు 2955-0923. ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324-0852, 2324-0853, 2955-0923. 11:12 తిరిగి 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని ప్రసారం అవుతుంది. ఆరు 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారం అవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఎనిమిది 8:00 మనోరంజని. ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:00 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:00 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: జగిత్యాల జిల్లా సమాచారం వింటారు. నివేదిక మనకు అందిస్తారు శ్రీ ఎం మహాదేవ్.
1: వలసలు నిరోధించి స్థానికంగా పని కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విబిజీరామ్జీ పథకం జగిత్యాల జిల్లాలో మహిళలకు భరోసా కల్పిస్తోంది. అందుబాటులో పని, అందుకు తగిన ప్రతిఫలం లభిస్తుండటంతో మహిళలంతా ఉపాధి పని వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో 1,01,418 జాబ్ కార్డులుండగా 1,39,351 మంది కూలీలు ఉన్నారు. ప్రతి 100

0: మందిలో 70 నుంచి 80 మంది మహిళలు ఉన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. గతంలో 100 రోజులు పని ఉండగా కొత్త చట్టంలో 125 రోజులు పని కల్పించడంతో పని దినాలు పెరిగి మహిళా కూలీలకు మరింత భరోసా లభిస్తోంది. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే దేశ అభివృద్దికి బలమైన పునాదిగా నిలుస్తుందని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురిలో మిషన్ పరివర్తన ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి భారత అభియాన్ వికసిత్ భారత్ కి పహచాన్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ కు దూరంగా ఉండి విద్యార్థులు క్రీడలు, విద్యా నైపుణ్యాభివృద్ది, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలన్నారు. క్రీడలతోనే మానసిక శారీరక దృఢత్వం సాధ్యమని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. 4వ వార్షిక జిల్లా పోలీస్ క్రీడలను జిల్లా పోలీస్ మైదానంలో ఆయన ప్రారంభించారు. క్రీడలతో స్నేహభావం పెరగడంతో పాటు పని ఒత్తిడి నుంచి ఉపశమనం ఉంటుందని, ఇది పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. 2 రోజుల పాటు వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, చదరంగం వంటి క్రీడల్లో పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తక్కువ నీటి అవసరం ఉండే పంటలను పండించి అధిక దిగుబడులు సాధించేలా రైతులకు పలు రాయితీ అవకాశాలు అందిస్తున్నట్టు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి లత తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 1500 ఎకరాల్లో ఆయిల్ పామ్ నాటడమే లక్ష్యంగా రైతుకు ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహకంగా బిందు సేద్యం మొక్కల రాయితీ నిర్వహణ ఖర్చు తదితరాలకు ఎకరాకు 22,518 రూపాయల రాయితీ కల్పిస్తున్నామని ఆమె తెలిపారు. ఎస్సీ ఎస్టీ రైతులకు 90%, సన్నకారు బీసీ రైతులకు 80%, ఇతరులకు 70% బిందు సేద్యంపై రాయితీ కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. 2027లో గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గోదావరి నదీ తీరంలో చేపట్టవలసిన పనులను మంత్రి పరిశీలించారు. బాసర నుండి భద్రాచలం వరకు నదీ తీరంలోని ఆలయాల అభివృద్ది, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు కేటాయించగా, వీటిలో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి 1,017 కోట్ల రూపాయలు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. పాఠశాల దశలోనే పిల్లలకు డిజిటల్ అంశాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా అక్క టీచింగ్ ఇంటర్న్షిప్ కార్యక్రమానికి జిల్లాలో 59 పాఠశాలలను ఎంపిక చేశారు. జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి చెల్గల్ వ్యవసాయ క్షేత్రంలో 5 ఎకరాల భూమిని కేటాయించినట్టు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జాతీయ రహదారిపై ఉన్న 755 సర్వే నెంబర్లోని 5 ఎకరాల భూమిని కేటాయించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ పథకాల కింద జిల్లాలో చేపట్టిన పనులు వెంటనే పూర్తి చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్మూరు నుండి జగిత్యాల వరకు 4 వరుసల జాతీయ రహదారికి 12 ఎకరాల భూమి సేకరణ వెంటనే జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో విషపూరిత కీటకాల బారిన పడకుండా రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఆరోగ్య శాఖ ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పాము కాటుకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాలని, అన్ని ఆసుపత్రుల్లో యాంటీ స్నేక్ వీనం అందుబాటులో ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. జిల్లాలోని మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
1: ఎం మహాదేవ్ గారు అందజేసిన జగిత్యాల జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. పీఓజేకేలో 100ల మంది బడిపిల్లలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే హక్కు పార్లమెంటుకి ఉండడం మన ప్రజాస్వామ్య స్థిరత్వానికి సంకేతమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ని ఓడించి ఫైనల్కి చేరుకుంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని

ప్రభుత్వం తెలియజేసింది. హార్మోజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రత ఉండేలా చూసేందుకు ఇది అత్యంత కీలకం అన్నారు. ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ను పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసిందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనను ఇరాన్కు తెలియజేస్తుందని, అక్కడ జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, పీవోజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపి

0: వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపేయాలని డిమాండ్ చేస్తూ ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. పాకిస్తాన్ అక్రమ మిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, పీవోజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, దాని అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యేక పరిణామమేనని చెప్పారు.
1: पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन, दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां की सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है और निहत्थे नागरिक के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिमाण स्वरूप कई दुखद मौतें हुई हैं.
0: పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తోందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల అనేక మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు, దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యత చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి ఆశిస్తోందని కూడా విదేశాంగ ప్రతినిధి చెప్పారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని రవాలా కోట్ ఈద్గా మైదానంలో వందలాది మంది పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలిసి యూనిఫామ్లో తరలివచ్చి ఆక్రమిత ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న అణచివేతను తీవ్రంగా ఖండించారు. పాఠశాల విద్యార్థులు నిన్న భారీ సంఖ్యలో తరలివచ్చి శాంతికి చిహ్నంగా తెల్లజెండాలు ఊపుతూ అంతర్జాతీయ మీడియా మాకు కవరేజ్ ఇవ్వాలి అని రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ దళాలు జరిపిన క్రూరమైన అణచివేత చర్యల్లో డజన్ల కొద్దీ పౌరులు మరణించారని, గాయపడ్డారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం కఠినమైన దిగ్బంధనం, కర్ఫ్యూ, పూర్తి బ్లాక్అవుట్ ఉన్నప్పటికీ జమ్మూ కశ్మీర్ ఆక్రమిత ప్రాంతంలో జరుగుతున్న నిరసనలు పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతానికి మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర భూగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండవ ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినం, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సెసియం, రుబిడియం ఈ క్రిటికల్ మినరల్స్లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలు ఎంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా మంత్రిత్వ శాఖ మొత్తం 88 కీలక వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63%కి పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక పోటీతత్వ మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న నమ్మకాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత ప్రజాస్వామ్య స్థిరత్వానికి, జాతీయ సమగ్రతకు రాజ్యాంగమే పునాది అని, అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ అవసరాలు తీర్చేందుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని చెప్పారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. న్యూఢిల్లీలో ద వాయిస్ ఆఫ్ జస్టిస్, జస్టిస్ గవాయ్ స్పీక్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉపరాష్ట్రపతి మాట్లాడారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రసంగాలు, ఉపన్యాసాలు, ఆలోచనల సంకలనంగా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అనుభవం, రాజ్యాంగ క్రమశిక్షణ, ప్రజా బాధ్యతలతో కూడిన న్యాయపరమైన ఆలోచనలను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన రాజ్యాంగ పత్రంగా ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. రాజ్యాంగ భద్రత, చట్టబద్ధమైన పాలన, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిపాలనపై విలువైన అంతర్దృష్టిని ఈ పుస్తకం అందిస్తుందని, రాజ్యాంగ చర్చలను చట్టపరమైన విద్వత్తును మరింత

0: వ్యక్తం చేస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు.
1: This publication is much more than a compilation of speeches and reflections. It is an important constitutional and institutional document reflecting judicial thought shaped by experience, constitutional discipline and public responsibility. The title The Voice of Justice is particularly meaningful because justice in a constitutional democracy is ultimately sustained by reason, fairness, restraint and institutional trust.
0: జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు పారిశుద్ధ్య విభాగం 10వ సంచిక డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. సామాజిక భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు జలజీవన్ మిషన్ 2.0 అమలును వేగవంతం చేయడంపైన ఈ కార్యక్రమంలో చర్చించారు. నీటి సరఫరా సేవల గురించి వివరిస్తూ ఆ విభాగం కార్యదర్శి అశోక్ కేకేమిన జల్ సేవ అంకలన్ కింద దేశవ్యాప్తంగా ఇప్పటికే 100,000కు పైగా పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణతో పాటు ఈ మిషన్ కింద సృష్టించిన ఆస్తుల బాధ్యతను ఇకపై గ్రామ పంచాయతీలు గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు చూసుకోవాలని ఆయన చెప్పారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ నిన్న రాత్రి భారత కాలమానం ప్రకారం 8:17 రష్యాకు చెందిన సోయూస్ MS-29 వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దూసుకువెళ్లారు. శాస్త్రీయ పరిశోధనలు సాంకేతిక ప్రదర్శనలపై దృష్టి సారించే లక్ష్యంతో 8 నెలల సుదీర్ఘ మిషన్లో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బస చేస్తారు. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లోకి దూసుకువెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సాస్లో డల్లస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచ కప్ ట్రోఫీ గెలుచుకున్న 16 ఏళ్ల తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటాలో మరో సెమీఫైనల్ 4లో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లోని ఎడ్మిల్స్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో T20 టెస్టుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో తమ ఓటముల పరంపరకు తెరదించుతూ భారత జట్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ని 2-0 తేడాతో ఓడించి ఫైనల్కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయతరంగిణి. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో వ్యర్థాలు అనర్థాలు శ్రీ కృష్ణమూర్తి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు.
3: మాతృత్వం నుండి చిన్నారుల ఆరోగ్యం వరకు క్యూర్వెల్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన డాక్టర్లు గైనకాలజీ మరియు ప్రసూతి సేవల్లో డాక్టర్ హేమా వద్దిరాజు, సంతాన సాఫల్య చికిత్సలో డాక్టర్ అనుష రెడ్డి, పిల్లల వైద్యంలో డాక్టర్ ఆర్ రాహుల్, డాక్టర్ కె సురేష్. 24 గంటల సేవలు, NICU, PICU, ఆరోగ్యశ్రీ, EHS సౌకర్యాలతో క్యూర్వెల్ హాస్పిటల్, MGM దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 7032812241.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 20 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి

0: వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాత్.
8: QR కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
9: చిక్కుకున్నాడు.
10: యూపీఐ పిన్ ఎంట్రింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
11: RBI అంటుంది.
10: తెలివిగా ఆర్జించండి, అప్రమత్తంగా ఉండండి.
12: ఇప్పుడు వినండి వ్యర్థాలు అనర్థాలు, శ్రీ కృష్ణమూర్తి గారి ప్రసంగం.
13: ఏ పదార్థమైనా మనకు పనికిరాని, అక్కడకు రాని, పారవేయవలసిన పదార్థాన్ని వ్యర్థ పదార్థం అంటారు. ఈ పదార్థాలు ప్రతిరోజు మన ఇళ్లల్లో, వాడల్లో, గ్రామాల్లో, నగరాల్లో, ఆఫీసులలో, పరిశ్రమల్లో, హాస్పిటల్స్లో జమ అవుతూనే ఉన్నాయి. ఈ వ్యర్థ పదార్థాలను రోజుకు రోజు శుభ్రపరచకుంటే అవి కుప్పలుప్పలుగా పెరుకుపోయి వాతావరణాన్ని, ప్రదేశాన్ని కలుషితం చేస్తాయి. ఈ వ్యర్థ పదార్థాలను ఈ విధంగా విభజింపబడతాయి: ఘన పదార్థాలు, ఘన వ్యర్థాలు, ద్రవ వ్యర్థాలు, వాయు వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, లోహ వ్యర్థాలు, న్యూక్లియర్ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, ప్రమాదకర వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు. ఈ వ్యర్థ పదార్థాలు నగరాల్లో, పెద్ద పెద్ద పట్టణాల్లో చాలా పెరుకపోయి ఉన్నాయి. వాటిని తొలగించడం ఒక పెద్ద సమస్యగా మారింది, మారుతుంది కూడా. ఇండియా అర్బన్ పాపులేషన్, వారు ప్రతి సంవత్సరం దాదాపు 62 మిలియన్ టన్నుల వ్యర్థ పదార్థాలను విడుదల చేస్తున్నారు. ఇందులో 5.6 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కానీ బయట కానీ 500 నుంచి 1000 సంవత్సరాల వరకు నాశనం కాకుండా ఉంటాయి. అవి నీటిలో చేరి నీటిలోని జలచరాలకు ముప్పు వాటిల్లా చేస్తున్నాయి. ఇటీవల ఒక ఆవు గడ్డిని మేసి నెమరు వేయలేక చనిపోయిందని వైద్యులు పరీక్ష చేసి సర్జరీ చేయగా దాని పొట్టలో 40 కిలోగ్రాముల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్టు తేలింది. ప్లాస్టిక్ వ్యర్థాల మూలంగా అనేక మూగజీవులు చనిపోతున్నాయి. ఇంట్లోని వ్యర్థ పదార్థాలు క్యారీ బ్యాగుల్లో తీసుకుని బయట పారవేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 450 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని కాలుష్యం చేస్తూనే ఉన్నాయి. పరిశ్రమల్లో ఉపయోగించే బొగ్గు, వాహనాల్లో ఉపయోగించే పెట్రోల్ లేదా సహజ వాయువు, ఇవన్నీ కార్బన్ డైఆక్సైడ్ను పోగొట్టడం ద్వారా నిరంతరం వాతావరణానికి విడుదల చేస్తూనే ఉన్నాయి. గ్రీన్ హౌస్ వాయువుల్లో కార్బన్ డైఆక్సైడ్ అతి ప్రధానమైనది. ఇదే వాయువు వాతావరణాన్ని శాసిస్తుంది. ప్రస్తుతం వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ గాఢత 1 లీటర్కు 400 మిల్లీగ్రామ్స్ దాటింది. అందుచేతనే గ్లోబల్ వార్మింగ్ వల్ల దుష్ఫలితాలు అనుభవిస్తున్నాయి. మన సురక్షిత మనగడకు కావలసిన కార్బన్ డైఆక్సైడ్ 1 లీటర్కు 350 మిల్లీగ్రాములు ఉండాలి. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ గాఢతను 350 మిల్లీగ్రాములు/లీటర్కు తగ్గించే దిశలో మనమంతా కృషి చేయాలి. వాతావరణంలోకి విడుదల చేసిన కార్బన్ డైఆక్సైడ్ సురక్షిత స్థాయికి రావడానికి దాదాపు 100 నుంచి 200 సంవత్సరాలు పడుతుంది. ఉన్న ఫలంగా పరిశ్రమలన్నీ మూసివేసి వాహనాలన్నింటిని నిలిపివేసిన సురక్షిత స్థాయి కార్బన్ డైఆక్సైడ్ రావడానికి 20 నుంచి 30 సంవత్సరాలైనా పడుతుందని శాస్త్రజ్ఞుల అంచనా. పరిశ్రమలు మూసివేయడం సాధ్యం కాదు, వాహనాలు నిలిపివేయడం అంతకంటే సాధ్యం కాదు. కాబట్టి ఉన్నంతలోనే కార్బన్ ఉద్గారాలను తగ్గించి భూతాపాన్ని 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా పెరగకుండా చూసే బాధ్యత మనపై ఉన్నది. మానవ విడుదల కాబడే వ్యర్థ పదార్థాలు పర్యావరణాన్ని కెడిచేసే విధంగా మారుతున్నాయి. పారిశ్రామికీకరణ, నగరీకరణ, సింథటిక్ పదార్థాల తయారీ, పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల నవీన పద్ధతుల కొరకు తయారు చేసే మేకప్ సామాన్లు, పదార్థాలు, పెస్టిసైడ్లు, నేలను శుభ్రపరిచే పదార్థాలు, బట్టలు శుభ్రపరిచే డిటర్జెంట్లు, ఇవన్నీ కూడా వ్యర్థ పదార్థాలుగా రోజు విసర్జించబడుతూనే ఉన్నాయి. మన గృహాల్లో నుండి, పరిశ్రమల నుండి, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి, హాస్పిటల్ నుండి, వ్యవసాయ పనుల ద్వారా వివిధ వ్యర్థ పదార్థాలు రోజు వెలువడుతూ ఉన్నాయి. మన ఇంటర్నెట్ వ్యర్థ పదార్థాలు, కూరగాయల వ్యర్థాలు, వంట ఇంటి వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, విరిగిన పగిలిన గాజు ముక్కలు, లోహాలు, రబ్బర్లు, పేపర్లు, బ్లేడ్లు, మెడిసిన్లు, డిటర్జెంట్లు, ఇవే కాకుండా పరిశ్రమల నుండి వెలువరించబడిన

వాయువులు కూడా వ్యర్థ పదార్థాలే. న్యూక్లియర్ రియాక్టర్ను వెలువడే పదార్థాలు ప్రమాదకర పదార్థాలు. ఇదే విధంగా హాస్పిటల్ నుంచి, రసాయన పరిశ్రమ నుంచి వెలువడే పదార్థాలు కూడా ప్రమాదకర పదార్థాలే. ఈ వ్యర్థాలన్నీ వాతావరణం కలుషితం చేస్తున్నాయి. గ్రామీణ ప్రజలు ప్రకృతి సిద్ధమైన వనరులను ఉపయోగించి వారి వారి అవసరాన్ని తీర్చుకునేవారు. ఈ కాలంలో మానవుల తయారు చేయబడిన, వాడబడిన తర్వాత మిగిలిన పదార్థాలను ఏ విధంగా తొలగించాలనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. పర్యావరణంలోని వాతావరణం, జలావరణం, శిలావరణం, ఈ మూడింటిని వ్యాపించి జీవులకు అనువైన వాతావరణాన్ని జీవావరణం అంటారు. సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్ మరియు మొక్కల నుండి వెలువడే బీజాంకురాలు, పుప్పొడి కణాలు వాతావరణంలోని గాలి ద్వారా అంతటా వ్యాపిస్తాయి. ఇవి వాతావరణంలో సుమారు 100 మీటర్ల ఎత్తు వరకు, సముద్రంలో 800 మీటర్ల లోతు వరకు జంతు వృక్ష సంబంధమైన కోట్లాది జీవులు విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. జీవుల మనుగడ వాటి పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. పర్యావరణంలో ఏ జీవి ఒంటరిగా జీవించలేదు. జీవుల మధ్య సంబంధం అనివార్యం. ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. పరపోషకాలైన మాంసాహారులు, శాకాహారులు మొక్కలపై ఆధారపడగానే మొక్కలు పరిసరాల్లో ఉండే నీరు, కార్బన్ డైఆక్సైడ్, సూర్యకాంతి వంటి నిర్జీవ కారకాల మీద ప్రకృతిపై ఆధారపడి ఉంటాయి. మొక్కలు స్వయం పోషకాలు, వాటికి కావలసిన ఆహారం అవే తయారు చేసుకుంటాయి. వీటిని ఉత్పాదకాలు అంటారు. వీటిపై ఆధారపడి జీవించే వాటిని పరపోషకాలు అంటారు. మృత శరీరాలను జీవ వియోగం చెందిన సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలను విచ్ఛిన్నకారులు అంటారు. ఇవి మృత శరీరాలను ఆహారంగా స్వీకరించుతాయి. అవి విసర్జించిన పదార్థము హ్యూమస్ మొక్కల ఎదుగుదలకు జీవ ఎరువుగా తోడ్పడుతుంది. అలాగే మొక్కలు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని నీరు, కాంతి సమక్షంలో వాటి ఆహారం తయారు చేసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయి. చెట్లు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల సమస్యను కాపాడుతాయి. వ్యర్థ పదార్థాలను కుప్పలు కుప్పలుగా ప్రోగు చేయడం ద్వారా చెట్ల పెరుగుదలకు హాని కలుగుతుంది. అదే కాకుండా అరణ్యాలు నరకడం వల్ల కూడా వృక్ష సంపద నశించి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ సమృద్ధిని నశిస్తుంది. అందుకే వృక్షో రక్షతి రక్షిత అంటారు. మొక్కలు శాకాహారులు, మాంసాహారులు పోషక స్థాయిలను ఒక పిరమిడ్ రూపంలో చూడవచ్చు. అన్నిటికన్నా ఎక్కువ మొక్కలు ఉండాలి. అలాగే మాంసాహారుల కంటే శాకాహారులు ఎక్కువగా ఉండాలి. గడ్డి మైదానంలో మిడతలు, కుందేళ్లు, ఎలుకలు పచ్చగడ్డిని వేస్తాయి. ఎలుకలను పాములు ఆహారంగా స్వీకరిస్తాయి. అలాగే పాములను గ్రద్ద తినేస్తుంది. ఇది మరణించిన తర్వాత మృతకల విరాన్ని బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేసి సేంద్రియ పదార్థాలుగా మారుతుంది. ఇది మొక్కలకు పోషణ ఇచ్చి ఎదుగుదలకు తోడ్పడుతుంది. అడవులలో గడ్డి మేసే దుప్పి, జింక, మేకలను సింహాలు, పులులు ఆహారంగా స్వీకరిస్తాయి. మాంసాహారులైన సింహాలు, పులుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇలా ఉంటేనే జీవవైవిధ్యం కలుగుతుంది. నేలలో ఉన్న సూక్ష్మజీవులు కుళ్ళిన పదార్థాలు, మృత శరీరాలను ఆహారంగా తీసుకొని పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయి. వీటిని విసర్జిస్తాయి, నేలను సారవంతం చేస్తాయి. ఇది నేలను గుల్లగా చేసి మృదువుగా ఉంచుతుంది. మొక్కల ఎదుగుదలకు తోడ్పడతాయి. ఇవి నేలలో తేమను నిలుపుతాయి. మొక్కల వేళ్లకు వీటిని ఆక్సిజన్ అందజేస్తాయి మరియు నేలను కోతకు గురి కాకుండా కాపాడుతాయి. నేలపై రన్న ఆకులు కురిలిన తర్వాత మట్టి పొరల్లో ఉన్న వానపాములు నెమ్మదిగా వాటిని లోపలికి లాక్కొని ఆహారంగా స్వీకరించి తిరిగి కంపోస్ట్ రూపంలో విసర్జిస్తాయి. దీన్ని వర్మి కంపోస్ట్ అంటారు. వర్మి కంపోస్ట్ సారవంతమైన ఎరువు. 1 టన్ వర్మి కంపోస్ట్ 20 టన్నుల పశువుల పీడకు సమానం అవుతుంది. ఇందులో రైజోబియం సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి వాతావరణంలోని నైట్రోజన్ గ్రహించి ప్రతి సంవత్సరం 50 నుండి 200 కిలోల నైట్రోజన్ నేలకు అందిస్తుంది. దీనివల్ల పంట దిగుబడి పెరుగుతుంది. నేలలో మిగిలిన నైట్రోజన్ 2వ పంటకు సరిపోతుంది. వర్మి బెడ్లోని వానపాముల ప్రేగుల్లో 1000 రెట్లలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇవి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ వంటి పోషకాలతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే హార్మోన్లను, విటమిన్లను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి వర్మి కంపోస్ట్ పంట దిగుబడి పెంచడమే కాకుండా చీడపురుగులను దరిచేరకుండా ఉండే వ్యాధి నిరోధక శక్తిని కూడా కలగజేస్తుంది. చేదపడటం తగ్గుతుంది. క్రిమి సంహారక మందులు, ఎరువులు కొనవలసిన పని లేదు. సాంప్రదాయక వ్యవసాయంలో వానపాములు రైతులకు ఎనర్జీ సేవ చేస్తున్నాయి. అందుకే వానపాములను రైతు మిత్రులు అంటారు. సూక్ష్మజీవులను, బ్యాక్టీరియాలను, వానపాములు మొదలైన వాటిని సృష్టికర్త సృష్టించి ఉండకపోతే భూగోళం ఏమై ఉండేదో ఒకసారి ఊహించండి. ఒక చిత్తకుండిలా ఉండేదేమో. ప్రకృతిలో సృష్టించబడిన ప్రతి ప్రాణి ప్రకృతి సమతుల్యతను కాపాడడానికి సృష్టించబడినది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ప్రాణి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది. అది నిర్వహించే పనిలో ఏమాత్రం అడ్డంకులు ఏర్పడినా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. వానపాములు చిన్నవే కావచ్చు, కానీ వ్యవసాయ రంగంలో రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి. కప్పలు, తొండలు, బలులు, ఇతర జీవులు పంటలను ఆశించే పురుగులను ఆహారంగా స్వీకరించి పంటలను చీడపురుగుల బారి నుండి కాపాడుతున్నాయి. అలాగే కొన్ని రకాల కీటకాలు పంటను ఆశించే తెగుళ్లను ఆహారంగా తీసుకొని
పంటలను తెగుళ్ల నుండి రక్షిస్తాయి. అదేవిధంగా రాబందులు మృతకాల

జీవరాలను తిని అంటువ్యాధులు వ్యాపించకుండా పర్యావరణాన్ని కాపాడుతున్నాయి, పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నాయి. అందువలన వీటిని స్కావెంజర్స్ అంటారు. కానీ మనం ఏం చేస్తున్నామో ఒకసారి చూడండి. నవీన వ్యవసాయ పద్ధతుల్లో జనాభాకు సరిపడ ధాన్యం పండించే పద్ధతుల్లో రసాయన ఎరువులను క్రిమి సంహకారాలను వాడుతూ పంటల దిగుమతిని ఎక్కువ చేస్తున్నాం. కానీ ఈ క్రిమి సంహకారు ఎరువులు కాలుష్యంగా మారి చిన్న ప్రాణులకు ముప్పు వాటిల్లేలా చేస్తున్నాయి, పర్యావరణ సమస్తలను దెబ్బతీస్తున్నాయి. చిన్న ప్రాణులు సంరక్షణ చేపట్టినప్పుడే పర్యావరణ సంరక్షణ సాధ్యమవుతుంది. వేదకాలం నాటి మానవుడు వ్యవసాయము పశుపోషణ ప్రధాన వృత్తులుగా చేపట్టారు. ప్రతి రైతుకు కొన్ని పశువులు ఉండేవి. వ్యవసాయంలో నాగళ్లను, సరుకు రవాణా కొరకు బండ్లను వాడేవారు. వాటిని లాగడానికి ఎడ్లను ఉపయోగించేవారు. గ్రామంలో లభించిన కర్రతో నాగళ్లను, బండ్లను తయారు చేసుకునేవారు. అలాగే పశువుల పాకలో పుట్టిన ఎద్దులను నాగళ్లకు, బండ్లను లాగడానికి ఉపయోగించేవారు. ఆనాటి ప్రజలు వ్యవసాయంతో పాటు పశుసంపదకు ప్రాధాన్యం ఇచ్చేవారు. తన పశువులకు కావలసిన మేత తన భూమిలో లభించేది. పశు సంపద పెరగడం వల్ల పాడి పంటలు సమృద్ధిగా లభించేవి. పశువుల పేడతో పిడికలు చేసి వంట చెరుకుగా వాడేవారు. మిగిలిన పేడను, వ్యవసాయ వ్యర్థాలను, చెత్త చెదారాలను కుప్పలుగా పోసేవారు. ఇవన్నీ కలిసి సేంద్రియ ఎరువుగా మారిపోయేవి. ఈ ఎరువులే వ్యవసాయంలో పంట దిగుబడికి అధికమవడానికి తోడ్పడేవి. మన పూర్వీకులు సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టి పర్యావరణాన్ని కాపాడగలిగినారు. నేడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది. నాగళ్లకు, బండ్లకు బదులుగా ట్రాక్టర్లు వచ్చాయి. పశు సంపద తగ్గింది. సేంద్రియ ఎరువులు బదులుగా రసాయన ఎరువులు, రసాయన క్రిమి సంహారులు వచ్చాయి. ఇవన్నీ కలిసి నేల, నీరు, గాలిని కలుషితం చేస్తున్నాయి. కలుషితమైన ఆహారం వల్ల ఆరోగ్యం హానికి గురవుతుంది. నేడు ప్రజలు, ప్రభుత్వాలు కాలుష్య తీవ్రతను, ప్రభావాన్ని అర్థం చేసుకున్నాయి. మన ప్రాచీనులు చేపట్టిన సేంద్రియ వ్యవసాయాన్ని తిరిగి చేపట్టాలని, దాని ఆవశ్యకతను గుర్తించాయి. ఆ దిశలో అవి ఆలోచిస్తున్నాయి. క్రిమి సంహారక మందుల వల్ల జల కాలుష్యం ఏర్పడి జలచరాలు నశించిపోతున్నాయి. కప్పల సంఖ్య చాలా తగ్గింది. చీడపురుగులు ఆహారంగా తీసుకునే కీటకాలు కాలుష్యం వల్ల నశించిపోయాయి. ఆధునిక వ్యవసాయం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింది. దీని ప్రభావం వల్ల మానవుడు అనేక రోగాల బారిన పడుతున్నాడు. మానవుల, జంతువుల విసర్జితాలు విషపూరితాలు. వీటిల్లో రోగకారక క్రిములుంటాయి. వాటి వల్ల అంటువ్యాధులు సోకుతాయి. కానీ పశువుల విసర్జితాలు ఎటువంటి హాని చేయవు. ఇందులో రోగకారక క్రిములుండవు. ఆవు పేడ, మూత్రము ఔషధాలలో వాడతారు. నైట్రోజన్, సల్ఫర్, అమోనియా, క్రియోటిన్, కార్బాక్సిలైజ్, సోడియం, కాల్షియం, విటమిన్లు ఉంటాయని కెమికల్ అనాలిసిస్ తెలియజేసింది. పంట తెగుళ్ళు, చీడ పురుగులు, ఈగలు, క్రిమి కీటకాలు గోమూత్రం వల్ల వికసించబడతాయి. అందువల్ల వేపగింజల కషాయం మరియు గోమూత్రంతో కలిసి పంటల మీద పిచికారీ చేస్తే చీడ పురుగులను వికసించి పంటలకు తెగుళ్లు రాకుండా కాపాడుతుంది. పంటలకు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. నేడు ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. మానవులు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు ప్రకృతి వనరుల అవసరానికి మించి విపరీతంగా దోచుకుంటున్నారు. పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ప్రపంచమంతటా కోట్లాది పరిశ్రమలు వెలిసాయి. పరిశ్రమలు వెదల్లే కాలుష్యాలలో ప్రకృతి కోలుకోలేనంత కలుషితమైపోయింది. అడవులు, హారతి కర్పూరాలు హరించకపోతున్నాయి. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. దీని పర్యవసానమే ప్రకృతి వైపరీత్యాలు. ఈ మధ్య మనం తరుచూను వినే పదజాలము, వాతావరణ కాలుష్యము, గ్లోబల్ వార్మింగ్, అధిక జనాభా, సహజ వనరుల క్షయము, వ్యర్థ పదార్థాలు, వాటి నిర్మూలన, అడవులను నరకడం, సముద్రంలో అల్లకల్లోలం, ఆమ్లీకృతం, ఆమ్లవర్షం, ఓజోను ప్రక్షయం మొదలైనవి ఇలాంటివి. నేడు గ్లోబల్ వార్మింగ్ స్థాయి దాటింది. భూగోళం ఉష్ణగోళంగా మారిపోతుంది. దీని ఫలితంగా ప్రపంచంలోని అనేక దేశాలు అనావృష్టి, జన నష్టం బారిన పడుతున్నాయి. మరికొన్ని దేశాలలో అతివృష్టి, జలప్రళయం, ఆస్తి నష్టం, జన నష్టం కలుగుతుంది. ఋతువులు క్రమం తప్పుతున్నాయి. అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా దోమలు, వ్యాధికారక సూక్ష్మజీవులు, వైరస్, బ్యాక్టీరియా విజృంభిస్తున్నాయి. కలరా, మలేరియా, మెదడువాపు, డెంగ్యూ, గన్యా లాంటి విష జ్వరాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ప్రకృతి ప్రసాదించిన స్వచ్ఛమైన గాలి, అమృతప్రాయమైన నీరు, పచ్చదనము, తివాచిగా పరిచిన మన నేల అన్నీ కలుషితమైపోయాయి. చివరకు మానవ శరీరంలోని అణువడువు పరిచితమైపోయింది. సాధించిన ప్రగతి హర్షించదగిందే కావచ్చు. కానీ పాశ్చాత్య సంస్కృతి, వైజ్ఞానిక పరంపర ప్రకృతిని విపరీతంగా మార్చింది. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది. అది దేశాల మధ్య కాదు, ప్రజలు, ప్రకృతిపై చేసే యుద్ధం. ఇప్పటికైనా ఈ ప్రకృతిని కలుషితం చేసే యుద్ధాన్ని ఆపవలసిన సమయం ఆసన్నమైంది. ఆపదాం, ఆపడానికి సహకరిస్తాం, ప్రయత్నిద్దాం. వ్యర్థ పదార్థాలను అనుభవించేలా చేపడదాం. ప్లాస్టిక్లను చాలా జాగ్రత్తగా పారవేద్దాం. వాటిని ఇంటిలోనే వేరు చేసి రీసైకిల్ చేసే వారికి ఇద్దాం. ఇంటిలోని వ్యర్థాలను జీవ విచ్ఛిత్త ఏవి, జీవ విచ్ఛిత్తి కానివిగా వేరు చేద్దాం. ప్లాస్టిక్ వ్యర్థాలు, లోహాలు, రబ్బర్లు, మిగిలిన గ్లాసులు, బ్లేడ్లు, పగిలిన గ్లాసులు, పారవేసే కత్తులు, ఇతరత్ర వాటిని జాగ్రత్తగా వేరు చేసి రీసైకిల్ కొరకు వచ్చే పిల్లలకు ఇచ్చివేద్దాం. వంట ఇంట్లో తయారయ్యే వ్యర్థాలు

0: ఆకులు, అవి జీవ విచ్ఛిత్తి చెందుతాయి. వీటిని వీలైతే ఇంటిలోనే జీవ విచ్ఛిత్తి చేస్తే బాగుంటుంది, లేదా దాన్ని జాగ్రత్తగా బయట వేయకుండా మున్సిపాలిటీ బండి కప్పచెబుదాం. ప్రాణాపాయ వ్యర్థాలు, పెయింట్స్, డబ్బాలు, రసాయనాలు, మెడిసిన్లు, స్ప్రేలు, ఎరువులు, పురుగుల మందులు మొదలైన వాటిని జాగ్రత్తగా వేరే చేసి మున్సిపల్ వారికి అప్పజెబుదాం. టైర్లు, బ్యాటరీలు, టీవీ భాగాలు, కంప్యూటర్ భాగాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, వీటన్నిటిని రీసైకిల్ చేసే వారికి అప్పగించుదాం. ఈ విధంగా మనం ఇంటిలో, ఆఫీసులో, కమ్యూనిటీలో వ్యర్థ పదార్థాన్ని వేరు చేసి డిస్పోజ్ చేయగలిగినట్లయితే మనవంతు పాత్ర మనం పోషించినట్లే. ఈ విధంగా మనం చేద్దాం, చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం. ఈనాడు ప్రపంచంలో రెండు ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నాయి, వాటితో సతమతమవుతుంది. ఒకటి ఇంధన సమస్య, రెండవది కాలుష్య సమస్య. ఈ రెండు సమస్యలను తగ్గించడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. కొంతమంది సాంకేతిక నిపుణులు విద్యుత్ శక్తి అవసరం లేకుండా గ్రామాల్లో సైతం చిన్న తరహా వ్యర్థ పదార్థాలను సద్వినియోగించే సాంకేతిక విజ్ఞానాన్ని రూపొందిస్తున్నారు. వ్యర్థ పదార్థాన్ని ఇంధనీటికలను ఈ విధంగా తయారు చేస్తున్నారు. పూణేలోని చక్కెర పరిశ్రమలో పనిచేసే విజయ్ సిండే అనే ఇంజనీరు వ్యర్థ పదార్థాల నుండి ఇంధనీటికలను తయారు చేసే సాంకేతిక పద్ధతిని కనుగొన్నాడు. దీనికి కావలసిన హైడ్రాలిక్ ప్రెస్ యంత్రాన్ని రూపొందించినాడు. విద్యుత్ శక్తి అవసరం లేకుండా మానవ శక్తితో ఈ హైడ్రాలిక్ ప్రెస్ పనిచేయగలుగుతుంది. వ్యర్థ పదార్థాలన్నింటినీ కలిపి ఒకే రీతి మిశ్రమాన్ని తయారు చేస్తారు. ఈ మిశ్రమ వ్యర్థ పదార్థాన్ని ప్రాసెస్ చేసి బ్లాకుల్లో పోసి ఒత్తిడితో గట్టిపడే ఇటుకలను తయారు చేస్తారు. ఈ విధంగా తయారైన ఇటుకలను 2 రోజుల పాటు గాల్లో ఉంచి ఆరబెడతారు. ఇవి మలిన వాసన ఉండవు, పొగ తక్కువగా వస్తుంది. ఈ ఇటుకలను వంట చేయడానికి హోటళ్లలో, బేకరీలలో ఇంధనంగా ఉపయోగించవచ్చు. ఇంధన ఇటుకలు పంట చెరుకు ప్రత్యామ్నాయం కాబట్టి గ్రామాలలో వంట చెరుకు కోసం చెట్టును నరికి వేయడం తగ్గుతుంది. వ్యర్థ పదార్థాల నుండి ఇంధన ఇటుకలను తయారు చేసే ప్లాంట్లు, యంత్రాలను కొనడానికి మరియు స్థాపించడానికి సుమారు 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి విద్యుత్ అవసరం లేదు, కుటీర పరిశ్రమగా గ్రామాల్లో స్థాపించుకోవచ్చు. ప్రభుత్వం కూడా ఇలాంటి పరిశ్రమను స్థాపించే దిశలో ఆర్థిక సహాయం అందచేయవచ్చు. వ్యర్థ పదార్థం బయోగ్యాస్ను కూడా తయారు చేసుకోవచ్చు, ఇది కూడా ఇంధనమే. వ్యర్థ పదార్థాల నుండి విద్యుత్తును కూడా తయారు చేసుకోవచ్చు, చెరుకు పిప్పితో విద్యుత్ శక్తిని తయారు చేయవచ్చు. ఈ విధంగా ఆలోచిస్తూ పోయినట్లయితే వ్యర్థ పదార్థాలను వినియోగిస్తూ రకరకాల విద్యుత్ శక్తిని, బయోగ్యాస్ను, ఇంకా ఇతర పదార్థాలను తయారు చేసుకోవచ్చు అని ఊహించవచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఆలోచించండి. సుస్థిర జీవనానికి తీసుకోవాల్సిన చర్యలు: జనాభాను స్థిరీకరించాలి, వన వినాశనాన్ని అరికట్టాలి, నీటి యజమాన్యం సక్రమంగా అనుసరించాలి, బీడు భూములను వృద్ధి చేసి సామాజిక వనాలు పెంచాలి, గాలి, నీరు, నేల ఈ మూడింటి కాలుష్యం కాకుండా అరికట్టాలి, పర్యావరణ విద్యను ప్రోత్సహించాలి, అవగాహన కల్పించాలి, పర్యావరణ ఉద్యమాలు దేశమంతటా వ్యాపించాలి, సైకిల్ పెడల్ పవర్ టెక్నాలజీని ఆధారంగా కుటీర పరిశ్రమలు విద్యుత్తు లేకుండా నడిచేటట్టు చూడాలి, వ్యర్థ పదార్థాలు వేరువేరు స్థలాల నుండి ప్రోగు చేయుటకు, వాటిని తీసుకుని వెళ్ళుటకు, తర్వాత ఇంటిని వాటిని ఒక దగ్గర వేరు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఇది ఒక పెద్ద కార్యక్రమం. చెత్తను ఒక దగ్గర గ్రామంలో కానీ పట్టణంలో కానీ దూరంగా వేయాలి. ఒక్క స్థలంలో వేయడం పొగు చేయడం వ్యర్థాలను వేరు చేయాలి. వాటిలో ప్లాస్టిక్ వ్యర్థాలను, లోహ వ్యర్థాలను, టైర్లను వాటి రీసైకిల్ పరిస్థితులు పంపించాలి. టైర్లను కాల్చకూడదు, కానీ మనం కాల్చుతున్నాము. నేల కాలుష్యం, వాయు కాలుష్యానికి దోహదం చేస్తున్నాం. ప్లాస్టిక్ వ్యర్థాలలో కొన్నింటి రీసైక్లింగ్ కుంభమవచ్చు. కొన్నింటిని ఏవైతే రీసైక్లింగ్ చేయరావో వాటిని వాడకాన్ని నిరోధించే దిశలో, తయారు చేయకుండా ఉండే దిశలో చట్టాలు చేసి చర్యలు తీసుకోవాలి. ఇందులో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. పరిశ్రమల నుండి విడుపడే వ్యర్థాలు అక్కడే తొలగించి బయటకు పంపేటట్టు నియంత్రణ చేయాలి. ఇండ్లను, ఆఫీసులను, హాస్పిటల్ను, ఇండస్ట్రీస్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలందరికీ పర్యావరణ రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలి, అవగాహన కల్పించాలి కూడా. అడవులను సంరక్షించుకోవాలి, వాటిని రక్షణ కల్పించాలి. ప్రతి సంవత్సరం చెట్లను నాటాలి. చెట్ల సంపద దాదాపు 33% ఉన్నట్లయితే పర్యావరణ సమస్యలు చాలా మట్టుకు తగ్గుతాయి.
1: ఇంతవరకు మీరు వ్యర్థాలు అనర్థాలు శ్రీ కృష్ణమూర్తి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి.
2: క్యూర్వెల్ హాస్పిటల్, ఎముకలు, కీళ్లు, వెన్నుముక సమస్యలు, స్త్రీలు, పిల్లల ఆరోగ్య అవసరాలు, సంతాన సాఫల్యం, క్యాన్సర్, షుగర్, అనారోగ్యం ఏదైనా డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343.
3: మన్నికకి మారు పేరు, దర్జాకి, దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు, లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు, లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ప్రకృతి రెడ్డి ఆలపించిన గీతం. గీత రచన సుత్తల, అశోక్ తేజ. సంగీతం కీరవాణి.

మీరు వింటున్న ఈ పాట సీతారామయ్య గారి మనవరాలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. గీతరచన వేటూరి, సంగీతం కీరవాణి.

ఆపద్ బాంధవుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం కెవి మహదేవన్.

0: చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత కథలు ఆనందనాల.
1: ఇంతవరకు మీరు ఉదయ తరంగిణి కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం సరిగ్గా 8 గంటలు. జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో పి రాజ్ కుమార్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ
1: పిఎం జయ్. అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

అనురా, ఏ మంచి రోజు చూసుకున్న కోసి కొంగడేసుకున్నా, ఆహా మంచి రోజు చూసుకున్న కోసి కొంగడేసుకున్నా, అమ్మలింత కాసుకున్న చెంబు నిండా పోసుకున్నా, ఆ అమ్మలింత కాసుకున్న చెంబు నిండా పోసుకున్నా.

0: వెళ్ళాడి తెస్తానని ఎల్తిని ఇందనక ఎవడబ్బకునే దొరక. ఏ మాట పెట్టి చూసుకున్నా, సూటి పెట్టి కాసుకున్నా, అదే మాట పెట్టి కాసుకున్నా, సూటి పెట్టి చూసుకున్నా, ఓహో అమ్మలింత కాసుకున్నా, సెమ్ము నిండా పోసుకున్నా, ఓహో అమ్మలింత కాసుకున్నా, సెమ్ము నిండా పోసుకున్నా,
1: అమ్మలింత కాసుకున్నా, సెమ్ము నిండా పోసుకున్నా.

ఇంతవరకు మీరు జానపద సంగీత కార్యక్రమంలో పి రాజ్ కుమార్ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా వినండి శివం ఏ చిత్రం కోసం సాగర్ హరిప్రియ ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో 100 పడకలతో 24 గంటల మానవీయ సేవలు. ఆరోగ్య సమస్య ఏదైనా, ఎవరికైనా మేలైన చికిత్సలు, ఆధునిక శస్త్రచికిత్సలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజిఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 7032812241.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట కార్తికేయ. ఈ చిత్రం కోసం హరిహరన్ ఆలపించిన వనమాలి గీతం, సంగీతం శేఖర్ చంద్ర.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఖడ్గం ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో సుమంగళి ఆలపించిన సిరివెన్నెల గీతం.

0: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

మీరు వింటున్న ఈ పాట దువ్వాడ జగన్నాథం. ఈ చిత్రం కోసం చిత్ర కార్తికేయన్ ఆలపించిన గీతం, గీతరచన సాహిత్యం.

0: పది లక్షల లాటరీ నాకు
1: చిక్కుకుంది.
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలియజేయండి, అప్రమత్తండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బలా
6: సై బాల్,
5: నడుగుల తామరా
6: సై బాల్,
5: బురద పుల్లా
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: ఇంతవరకు మీరు విన్న ఈ పాట తండేల్. ఈ చిత్రం కోసం జావేద్ అలీ ఆలపించిన గీతం, గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: పుష్పటు ఏ చి

కోరిదేవుడా ఈ చిత్రం కోసం అనిరుద్ధ రవిచంద్ర ఆలపించిన గీతం, గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం లెనీ జేమ్స్.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: ఇంతవరకు మీరు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10:03 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ఈ కార్యక్రమం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0402324082, మరొక నెంబరు 0402324.

0: ఆకాశవాణి సమయం 10:03. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు, అలాగే ఎస్ఐఆర్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు వీరిరువురూ పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324085252, 2324085353, 2955059023. ఈ నెంబర్లకు కాల్ చేసి ఎస్ఐఆర్ గురించి మీకున్న సందేహాలను నేరుగా నివృత్తి చేసుకునవచ్చు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు.
1: శ్రోతలకు నమస్కారం. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదం ఓటు హక్కు. ఆ ఓటు హక్కును సక్రమంగా వినియోగించాలంటే ఓటరు జాబితా శాస్త్రీయంగా పూర్తి పారదర్శకతతో ఉండటం అత్యంత అవసరం. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లను తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్కు దేశవ్యాప్తంగా శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మన తెలంగాణలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని స్పెషల్ జూన్ 25 నుంచి చేపడుతున్నారు. అసలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఎందుకు చేపడుతున్నారు, దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఓటర్లకు ఉన్నాయి, ఓటర్లు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి, అభ్యంతరాలు, దరఖాస్తులు, పరిశీలన, తుది ఓటర్ల జాబితా ప్రచురణ వంటి అంశాల గురించి శ్రోతలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085252, 2324085353, 2955093 ఈ నెంబర్కు కాల్ చేసి సుదర్శన్ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గారితో మీరు నేరుగా మాట్లాడవచ్చు. నమస్తే సార్, ముందుగా మీకు హృదయపూర్వక స్వాగతం సార్. సార్, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అంటే ఏంటి సార్? దాని ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు దీని అవసరం ఎందుకు ఏర్పడింది ఇప్పుడు?
2: మన రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం గత నెల 25 నుంచి మొదలైంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పటికే మన దేశంలో తీసుకుంటే 13 పూర్తయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఒక ముఖ్య ఉద్దేశం మన ఎన్నికల సంఘం వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం తీసుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, మన ఎలక్టరల్ రోల్ ఏదైతే ఉందో దానిని పూర్తిగా ప్రక్షాళన చేసి అందులో శుద్ధి చేయడం అంటారు. అందులో డెడ్ ఓటర్స్, షిఫ్టెడ్, తర్వాత ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు, ఈ విధంగా అన్నిటినీ పూర్తిగా పేర్లు తొలగించి దాన్ని ప్రక్షాళన చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మన రాష్ట్రంలో ఇప్పటికీ మొదలుపెట్టి 20 రోజులైంది. దీనికి అనుగుణంగా మన రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనేది, డిస్ట్రిబ్యూషన్ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది.
1: సార్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్ఆర్ చేస్తున్నాం, స్పెషల్ సమ్మరీ రివిజన్, ఇప్పుడేమో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నాం, అసలు ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి సార్?
2: స్పెషల్ సమ్మరీ రివిజన్ అనేది ఎలక్టరల్ రోల్ని ప్రతి సంవత్సరం చేస్తూ ఉండేవాళ్ళం. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, చేర్పులు ఎక్కువ ఉంటాయి, చేర్చుకోవడం, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ పేర్లు తీసుకోవడం అనేది దాని స్పెషల్ సమ్మరీ రివిజన్. అది పూర్తిగా ప్రక్షాళన అనేది కాదు, అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే పూర్తి ప్రక్షాళన.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను అనితా బండారు అండి.
1: ఓకే,
3: ఉప్పల్ నుండి మాట్లాడుతున్నాను. అయితే మాకు సార్ గురించి ఫార్మ్స్ వచ్చాయండి మా అపార్ట్మెంట్ లో. లేడీస్ చాలా వరకు లేడీస్ వచ్చినా, జెంట్స్ రాలేదు.
1: ఓకే,
3: అయితే మీకు రాకుండా మీరు వెళ్ళి కనుక్కోవాలి అంటే, మా హస్బెండ్ వెళ్ళాడు మొన్న, మొన్న వెళ్తే నిన్న రమ్మన్నారు, నిన్న వెళ్తే ఈ రోజు రమ్మన్నారు, మరి ఇట్లా సార్ ను ఒకసారి కనుక్కుందామని చేశాను.
2: ఓకే అండి, మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి. మీ పోలింగ్ స్టేషన్
3: అంటే మాది జిల్లా పరిషత్ స్కూల్ సార్, ఉప్పల్లో.
2: అదే మీ పోలింగ్, మీకు వచ్చింది కదా ఎనుమరేషన్ ఫామ్?
3: వచ్చింది సార్.
2: ఆ ఫామ్ పైన మీ పేరు, తర్వాత మీ ఫోటో అన్నీ ఉంటాయి.

0: దానిపైన బియర్ల యొక్క పేరు, బియర్ల నెంబర్ కూడా ఉంటది.
1: అవును సార్, నేను అదే అడిగాను. అయితే తనది వేరే వేరే వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పినారు సార్ తను.
0: బిఏలో అడగండి, ఫోన్ చేసి సూపర్వైజర్ ఎవరో ఆ సూపర్వైజర్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి మీరు పోలింగ్ స్టేషన్ నెంబర్ 346
1: 346
0: నోట్ చేసుకున్నామండి, చెప్తాం మేము వాళ్ళకి తెలియపరుస్తాము. ఆ విధంగా వాళ్ళు అడ్రస్ చేస్తారు అండి మీ ఇష్యూ. ఓకే.

0: పోలింగ్ స్టేషన్ నెంబర్ 346 అది నోట్ చేసుకున్నామండి, చెప్తాం మేము వాళ్ళకి తెలియపరుస్తాము, ఆ విధంగా వాళ్ళు అడ్రస్ చేస్తారండి మీ ఇష్యూ. ఓకే, థ్యాంక్ యూ.
1: హలో, మీరు వింటున్నారు తెలంగాణ లో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని, ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్స్ నోడల్ ఆఫీసర్గా ఉన్న చెన్నయ్య గారు మనతో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, 2955-0923, ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి ఈ నెంబర్కు కాల్ చేసి నేరుగా సుదర్శన్ రెడ్డి గారితో అలాగే చెన్నయ్య గారితో మీరు మాట్లాడవచ్చు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి.
2: మా సమస్య ఎలక్షన్ గురించి మాట్లాడాలి.
1: సార్ వింటున్నారు, మాట్లాడండి.
2: హలో, హలో సార్,
0: చెప్పండి చెప్పండి.
2: నమస్తే సార. నమస్తే,
0: నమస్తే, చెప్పండి
2: సార్. ఇది లాస్ట్ డేట్ సార్? ఇది మన ఫామ్ సబ్మిట్ చేసు
0: 24వ తారీఖు, ఈ నెల 24వ తారీఖు లోపల ఫామ్, ఎన్యూమరేషన్ ఫామ్ పూరించి ఇవ్వాలండి.
2: సార్
0: 24 మీ పక్క ఎవరికైనా వచ్చిందా? మీ పక్క నైబర్స్ కి ఎవరికైనా వచ్చిందా?
2: చెప్పండి.
0: సరే, మీ పోలింగ్ స్టేషన్ నంబరు, మీ యొక్క ఇది కాన్స్టిట్యూన్సీ పేరు చెప్పండి.
2: అయితే ప్రస్తుతానికి సార్ ఇప్పుడు నేను
0: సరే, మీ పోలింగ్ స్టేషన్ నంబరు, మీ యొక్క కాన్స్టిట్యూన్సీ పేరు చెప్తే కన్సర్న్ ఎవరైతే బీఏలో ఉన్నారో వాళ్ళకి తెలియపరిచి మీకు అందేట్టుగా చూస్తాం. అందుకే అడుగుతున్నాం మిమ్మల్ని. ఓకే
2: సార్,
0: సరే, థ్యాంక్ యూ.
1: హలో,
2: హలో సార్,
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నల్గొండ జిల్లా దేవకొండ సార్ గారు మాట్లాడుతున్నాండి.
1: మీ రేడియో సౌండ్ తగ్గించాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది.
3: కట్ చేస్తున్నా.
1: చెప్పండి
3: మేడం. ఇప్పుడు మనము ఫామ్ నింపినప్పుడు చాలా మంది సవరణ చేయడం ఎట్లా?
0: మీరు రెండు ఫారంలు ఇచ్చారు కదమ్మా మీకు. రెండు ఫారంలు ఇచ్చిందంటే ఒక దాంట్లో ఫిల్ చేయండి తప్పులు సవరణలు దాంట్లో చేసుకుని, ఇంకొక ఫామ్ లో నీట్ గా ఫిల్ చేసి అది బిఎల్ఓకి ఇచ్చేసేయండి.
3: అంటే మనకి ఎట్లా అగ్రిమెంట్ ఏమి ఇస్తారు?
0: అదే, రెండు ఫారంలో రెండు ఫిల్, రెండిట్లోనూ నింపాలి మీరు.
3: నింపుతాను.
0: ఒకటి నింపిన ఫారము నీ సంత, మీ సంతకము బిఎల్ఓ సంతకంతో మీకు ఇస్తారు, అదే అది అక్నాలజ్మెంట్. ఇంకొక ఫారము బిఎల్ఓ తీసుకెళ్తారు.
3: ఎందుకంటే రెండు ఫారం ఒక ఫామ్ నింపిపోయినారు, కొంచెం రాంగ్ వచ్చింది.
0: అదే అదే, రాంగ్ వచ్చింది, కరెక్షన్ చేసుకొని అది అక్నాలజ్మెంట్ కింద నీ దగ్గర పెట్టుకోవాలి. ఇంకో దాంట్లో పూర్తిగా కరెక్ట్ గా నింపి బిఎల్ఓకి ఇచ్చేసేయండి.
3: లేకపోతే
0: వైట్నర్ పెట్టి చేయొచ్చు. ఓకే,
3: అది కొంతమందరికి సార్ ఒక నా రిక్వెస్ట్ ఏమన్నా.
1: హలో, మీరు వింటున్నారు తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర. హలో, హలో, తెలంగాణలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ గురించి, ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్స్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్కు కాల్ చేసి ఎస్ఐఆర్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్, ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్ని దశలు ఉంటాయి సార్? ఏ దశలు ఉంటాయి?
0: ఎస్ఐఆర్ దశలు ఎనిమరేషన్ ఫేస్ అనేది ఒకటి, తర్వాత ఇది నోటీస్ పీరియడ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండు పీరియడ్సే, క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ కూడా ఉంటుంది. ఎనిమరేషన్ ఫేస్ అయిన తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అనేది ఒక నెల, దాంతోపాటు నోటీస్ పీరియడ్ కూడా అది నెక్స్ట్ వస్తుంది. మూడు విడతలు.
1: సార్, విడతల గురించి మళ్ళీ మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో
4: సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు సంతోష్, నేను హైదరాబాద్.

0: చెప్పండి సంతోష్ గారు.
1: సార్ గుడ్ మార్నింగ్. ఇది మనకి ఈ బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారు సార్, మనకి అంటే ఎవ్రీ హౌస్ కి రావడం లేదు సార్. బేసికలీ వీ హ్యాడ్ టు ఫాలో అప్ విత్ దెమ్ సార్ మల్టిపుల్ టైమ్స్. అంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే గానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళకి కాల్ చేస్తే ఇవాళ వస్తా, ఇవాళ రండి, రేపు రండి. ఎస్టర్డే నేను నిన్న ఆల్మోస్ట్ 10 times బిఎల్ఓ కాల్ చేశాము, ఆయన రెస్పాండ్ అవ్వరు. రెస్పాండ్ అవ్వకుండా బేసికలీ ఇంకోటి ఏంటంటే ఇవాళ మార్నింగ్ రమ్మన్నారు. మార్నింగ్ అంటే మా ఇంట్లో ఆల్మోస్ట్ 5 votes ఉన్నాయి. సో 5 votes
0: సార్ బిఎల్ఓ నెంబర్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్ని చెప్పండి, రాసుకుంటాం
1: సార్. నా సీరియల్ నెంబర్ 576 సార్. బిఎల్ఓ భరత్, భరత్ అనే ఉంది నేమ్.
0: ఫోన్ నెంబర్ కూడా పక్కనే ఉంటుంది, భరత్ పక్కనే ఫోన్ నెంబర్ ఉంటుంది చూడండి.
1: 86399 సారీ 86393 2
0: 86393 2
1: 6953
0: ఓకే అండి. బిఎల్ఓ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఏంది? నెంబర్
1: పోలింగ్ స్టేషన్ నెంబర్ 136
0: 136
1: ఎంపీపీఎస్ నిజాంపేట్
0: కుద్బుల్లాపూర్ కాన్స్టెంట్ నిజాంపేట్. ఓకే రాసుకున్నాం అండి, తెలియపరుస్తాం.
1: అంటే బేసికలీ ఏమవుతుందంటే సార్, మాకు నిజాంపేట్ లో 5 different ఇంట్లో సేమ్ ఫ్యామిలీస్ ఉన్న 5 different బిఎల్ఓస్ ఉన్నారు సార్. ఇట్స్ బికమింగ్ వెరీ, అంటే వాళ్ళు ఎవరు కూడా మనంతటా మననే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది ఫార్మ్స్. ప్లస్ వాళ్ళు మేబీ, అంటే ఐ నో చాలా మంది ఉండడం వల్ల దే మే నాట్ కమ్, బట్ ఇప్పుడు కొంతమంది
0: విల్ ఇష్యూ డైరెక్షన్స్ అకార్డింగ్లీ. ఓకే థ్యాంక్ యూ.
1: థ్యాంక్
0: యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్ నమస్తే, ఐమ్ కాలింగ్ ఫ్రమ్ మౌలాలి మేడం.
2: ఓకే.
3: ఇప్పుడు మా అమ్మాయిలు ఇక్కడ ఒకరేమో హైదరాబాద్ మణికొండకు షిఫ్ట్ అయిపోయారు, తర్వాత ఒకరు ఏపీకి షిఫ్ట్ అయిపోయారు పెళ్లిళ్ళ తర్వాత. అయితే ఇప్పుడు వాట్ ఈస్ ది ప్రొసీజర్? ఇప్పుడైతే ఇమ్మీడియట్ గా నేను ఇక్కడనే అప్లై చేశాను ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్అప్ చేసి, కాకపోతే ఇప్పుడు హౌ టు చేంజ్ చేసుకోవాలంటే ఎట్లా, వాట్ ఈస్ ది ప్రొసీజర్?
0: ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు షిఫ్ట్ అయిపోయి వేరే చోటకి వెళ్ళిపోయారు.
3: అవును సార్, ఒకరు కర్నూలుకి షిఫ్ట్ అయిపోయారు, ఒకరు మణికొండకు షిఫ్ట్ అయిపోయారు.
0: వాళ్ళ ఫార్మ్స్ మీ దగ్గరకు వచ్చాయి ఇప్పుడు?
3: లేదు, వాళ్ళ ఫార్మ్స్ లేదు, వాళ్ళ ఫార్మ్స్ ఇక్కడ లోకల్ గా ఉంటే ఆ లోకల్ గా నేను ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసేసాను.
0: సబ్మిట్ చేసింది ఎందుకు మీరు, వాళ్ళు ఇక్కడ లేరు కదా.
3: అవును మరి, ఇది ఇప్పుడు అంటే
0: సబ్మిట్ చేసేసారా, సబ్మిట్ చేయబోతున్నారా? మీరు సబ్మిట్ చేయకపోతే వాళ్ళవి సబ్మిట్ చేయొద్దండి, వాపస్ తీసుకోండి. వాళ్ళు షిఫ్టెడ్ కింద రాసుకుంటారు, తర్వాత వాళ్ళు కర్నూలులో ఉన్నట్టయితే వాళ్ళు ఆగస్ట్ నెలలో పెట్టుకోవచ్చు అక్కడ షిఫ్టెడ్. ఆగస్ట్ నెలలో వాళ్ళు కొత్తగా ఓటు నమోదు, కొత్తగా వాళ్ళు ఎన్లిస్ట్ చేసుకోవచ్చు పేరు. వాపస్ తీసుకోండి, వాపస్ తీసుకుంటే వాళ్ళ పేరు తీసేయడం జరుగుతుంది. ఓకే
3: సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.
2: హలో హలో
4: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు చంద్రశేఖర్ మేడం, నేను హైదరాబాద్ లోకల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది బిఎల్ఓ అనే వాళ్ళు ఫామ్ వాళ్ళు అందచేయాలా, లేదా ఓటర్ అనేవాడు వెళ్ళి వెతుక్కొని తెచ్చుకోవాలా మేడం?
0: మీరు బిఎల్ఓ వాళ్ళే ఇంటింటికి వచ్చి అందజేస్తారండి?
4: అందజేయట్లేదు సార్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే,
0: మీ పక్కన మీ బిఎల్ఓ నెంబర్ తెలుసా మీకు?
4: తెలుసండి, బిఎల్ఓకి కాంటాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి మరీ అడిగితే వాళ్ళు.
0: బిఎల్ఓ నెంబర్ చెప్పండి.
4: చాలా రూడ్ కదా.
0: బిఎల్ఓ ఫోన్ నెంబర్ చెప్పండి.
4: నెంబర్ వచ్చేసి
0: 9100
4: 8246 8080.
0: పేరు, అతని పేరు
4: గాలి సల్మాన్ వస్తుందండి ఇందులో. జూబ్లీ 61 తెలంగాణ.
0: సరేనండి, చెప్తానులేండి, మేము చెప్తాం
4: సార్. చాలా రూడ్ బిహేవ్ చేస్తున్నారండి. మేము అడిగి మేము వెళ్ళి ఫోన్ నెంబర్ ఆన్లైన్ లో చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా ఎవరు తీసుకెళ్లారంటే, తీసుకెళ్ళినప్పుడు నేను వేరే చోట చూశాను ఫోన్ నెంబర్ విత్ నేమ్ రాసుకుంటున్నారు. మేము మీకు ఇచ్చామా లేదా అనేది ఫామ్.
0: సరే చెప్తాంలేండి. ఓకే థ్యాంక్ యూ.
2: హలో హలో హలో సార్, ఇప్పుడు ఈ ఎన్యుమరేషన్ ఫారం పంపిణీ విధానం ఎలా జరుగుతుంది సార్? చాలా మంది ఇప్పుడు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కదా సార్, దీని ప్రొసీజర్ ఏంటి సార్?
0: ప్రతి ఒక్క బియోలోకి ఎన్యుమరేషన్ ఫార్మ్స్, వాళ్ళ పోలింగ్ స్టేషన్లో ఎంతమంది ఉంటే ప్రతి ఒక్క వ్యక్తికి 2 ఎన్యుమరేషన్ ఫార్మ్స్ కింద బియోలోకి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోలింగ్ స్టేషన్లో 1000 మంది ఓటర్స్ ఉంటే

0: 1000+1000 2000 ఎనుమరేషన్ ఫామ్స్ బిఎల్ఓ చేతిలో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరునికి 2 ఫారాల్స్ ఇస్తారు వాళ్ళు ఎనుమరేషన్ ఫామ్. ఈ ఎనుమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం బిఎల్ఓ ప్రతి ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. ఈ అర్బన్ పాకెట్స్లో మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ హౌసెస్ ఎక్కడున్నాయి వెతికి పట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది. దీనివల్ల కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అర్బన్ పాకెట్స్లో. రూరల్లో ఇబ్బంది అనేది లేదు.
1: ఓకే సార్. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: వరంగల్ రామచంద్ర.
1: ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటో. మీరు రేడియో సౌండ్ తగ్గించాలండి లేకపోతే కాల్ కట్ అవుతుంది.
0: నమస్తే రామచంద్ర గారు, చెప్పండి.
2: నాది ఓటర్ లిస్ట్ మా కుటుంబంలో మా ఇంట్లో అందరి వచ్చినాయి సార్, నాది మాత్రం ఫారం రాలే. అయితే అద్వారా కేసిన లిస్ట్ ఉన్నది ఓటర్ది, దాన్ని పెట్ట కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటారు. అది కాదు, 2002లో వేసిందే కావాలి, ఇది అర్థం ఉంటుంది
0: కాదు. మీకు ఎనుమరేషన్ ఫామ్ అనేది వచ్చిందా లేదా? మీకు
2: ఫామ్ రాలేదు సార్. అసలే
0: ఫామ్ మీకు రాలేదు?
2: మా ఇంట్లో అందరికి వచ్చినాయి, ఇంటి పక్క వచ్చినాయి, అందరికి వచ్చినాయి.
0: మీకు 2024లో ఓటు వేశారా మీరు?
2: 24లో వేసాం. ఇప్పుడు
0: పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు ఓటు వేశారా?
2: వేసినాం సార్.
0: మీకు రాలేదంటే మీరు ఏమైనా షిఫ్ట్ అయి ఉంటారు వేరే చోటకి, ఏమైనా షిఫ్ట్ అయి ఉంటే మీకు ఫారం రాకపోయి ఉండొచ్చు.
2: లేదు, మాకు ఓన్లీనే అల్లనే ఉన్నాం అందరం. మరి అందరి వచ్చినాయి సార్, మా కొడుకులే కూడా.
0: పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి.
2: పోలింగ్ స్టేషన్ అంటే మేము స్కూల్లో ఇస్తాము.
1: మీ ఊరి పేరు చెప్పండి.
2: కాశీబుగ్గ వరంగల్. మేము నరేంద్ర స్కూల్లో ఇస్తాం, ఈస్ట్ మాది కాశీబుగ్గ.
0: కాశీబుగ్గ
2: కాశీబుగ్గ
0: వరంగల్. మీ ఇంట్లో వేరే వాళ్ళకి వచ్చాయి కాబట్టి అందులో చూడండి పోలింగ్ స్టేషన్ నెంబర్ ఏది, ఆ నెంబర్ చూసి చెప్పండి.
1: ఓకే ఓకే అండి. మీరు లేకపోతే మీరుకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1950, దానికి కాల్ చేసి కూడా చెప్పొచ్చండి. 1950 ఎనీ వర్కింగ్ అవర్, మీరు పొద్దున్న 10 గంటల నుండి 5 గంటల వరకు ఆ టోల్ ఫ్రీ నెంబర్ 1950కి కాల్ చేస్తే కూడా వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు, వాళ్ళకి చెప్పండి.
2: ఒక నిమిషం. 1950 1950. ఓకే మేడం.
1: హలో
3: సార్, నమస్తే సార్.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: ఉపేంద్ర ఠాకూర్ మేడం, మహబూబ్ నగర్.
0: చెప్పండి ఠాకూర్ గారు.
3: సార్ నమస్తే.
0: చెప్పండి.
3: నేను 1961లో పుట్టానండి. అయితే నాకు 2002లో ఓటర్ లిస్ట్లో లిస్ట్లో మొత్తం ఎక్కడ పేరు లేదు సార్. మా తల్లిదండ్రులు కూడా ఎవరు లేరు, మా తల్లిదండ్రులు కూడా 2002 కంటే ముందే చనిపోయారు. ఇప్పుడు నేను సింగల్ సార్, ఎట్లా అప్లై చేయాలి సార్? అది అప్లై చేయడానికి రాదు అంటున్నారు సార్, ఎట్లా అని.
0: లేదు, మీరు మీకు ఎనిమరేషన్ ఫామ్ వచ్చిందో?
3: ఫామ్ వచ్చింది సార్.
0: ఫామ్ వచ్చినట్టయితే పైన రెండు బాక్స్లు, కింద ఒక బాక్స్ ఉంటుంది
3: సార్.
0: పైన రెండు బాక్స్లు ఖాళీ పెట్టి కింద బాక్స్లో పేరు, ఇప్పుడు ఓటర్ డీటెయిల్స్ మొత్తం నింపేసేయండి మీరు, చాలు, సరిపోతుంది.
3: సార్ అది పైన రెఫరెన్స్, 2002 రెఫరెన్స్ ఇవ్వద్దు లేదు సార్? మరి అదే
0: తీసుకుంటారు. రెండు బాక్స్లు ఖాళీ పెట్టండి, కింద బాక్స్లో మీకు ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్ మొత్తం పెట్టేసి మీ సంతకం పెట్టి ఇచ్చేయచ్చండి మీరు. చెల్లుతుందండి.
3: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం, మాది వరంగల్ కాశీబుగ్గ మేడం.
1: ఓకే
4: మేడం, మేము ఇప్పుడు కాశీబుగ్గలో మాకు రెమ్యూనరేషన్ ఫామ్ రాలేదు మేడం.
1: ఓకే,
0: పోలింగ్ స్టేషన్ ఏదో మరి?
4: అయితే మాకు అయితే
0: మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి కాశీబుగ్గలో.
4: పోలింగ్ స్టేషన్ నెంబర్ మీదే? ఒక్క నిమిషం. అయితే నేను ఇక్కడ వేరే ఏరియా నుంచి వచ్చాను సార్, కొత్తవాడ అని ఇక్కడ అక్కడ నుండి వచ్చిన, అక్కడ కూడా వచ్చింది ఫామ్.
0: మీకు అక్కడ వచ్చింది ఆ ఫామ్?
4: అక్కడ వచ్చింది, అయితే ఇక్కడ రాలేదు. నేను ఉండేది ఇక్కడ ప్రాపర్లీ, ఇక్కడ కాశీబుగ్గలో ఉంటాను.
0: సరే, మీకు అక్కడ వచ్చింది ఇక్కడ రాలేదంటే మీరు అక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ చేసుకోలేదు, చేసుకోలేదు కాబట్టి అక్కడికే వస్తుంది.
4: అయితే నేను ఏం చేసిన అంటే ఇప్పుడు అక్కడ ఈ ఫామ్ నుంచి ఇచ్చేసాను సార్.
0: చాలు చాలు.
4: ఇచ్చేసిన తర్వాత నిన్న మా మిస్సెస్ దిగిన ఇక్కడ కాశీబుగ్గలో ఇవ్వనికి పోతే ఇక్కడ నా రెమెండ్ చేసి

0: మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి నాకు
1: రెండు చోట్ల ఉందా మీకు?
0: రెండు చోట్ల వచ్చింది సార్ నాకు.
1: రెండు చోట్ల ఓటు పెట్టుకోకూడదు, ఒక చోట మాత్రమే నింపి ఇవ్వండి, రెండో చోట ఇవ్వకూడదు. ఇంతకుముందు ఇచ్చిన
0: ఇవ్వలేదు సార్. అయితే కాకపోతే ఇక్కడ కాశ్మీర్ షిఫ్ట్ కావాలి సార్. అది నేను ఇప్పుడు ఆటనగర్ ఇచ్చాను సార్. నేను
1: ఇప్పుడు మీకు రెండు చోట్ల వచ్చాయంటున్నారు కదా, ఏదో ఒక్క చోట మాత్రమే నింపి ఇవ్వండి. ఓకే,
0: అదే ఇప్పుడైతే ఒక్క చోటే నింపించాను సార్. కాకపోతే ఇక్కడికి మారాలంటే ఎట్లా సార్?
1: ఇప్పుడు మార్చుకోవడానికి వీలు లేదు, తర్వాత మార్చుకోవచ్చు. ఆగస్టు నెలలో ఒక చోట నింపించారు కాబట్టి అది వదిలేయండి. ఇప్పుడు అది దాని వరకు ఉంటుంది. ఇప్పుడు మా ఇక్కడికి మార్చుకోవాలంటే ఆగస్ట్ నెలలో మళ్ళీ ఫామ్ పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఫామ్ 6, ఫామ్ 8, ఫామ్ 8. ఓకే
0: ఓకే సార్, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం, రవి అండి, వనస్థలిపురం నుంచి.
1: చెప్పండి రవి గారు.
3: గుడ్ మార్నింగ్ సార్. ఇది ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్ లో ఫిల్అప్ చేశానండి. 2026 ఎక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అయ్యింది. అది బిఏలోకి ఇవ్వాలండి?
1: ఇంకేం లేదండి.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీరు వింటున్నారు తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు మనతో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324085 2, 2324085 3, 2955 0923. ఈ నెంబర్లకు కాల్ చేసి ఎస్ఐఆర్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సుదర్శన్ రెడ్డి గారితో మీరు మాట్లాడవచ్చు. సార్, ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫారమ్స్ అందలేదని చాలా మంది అంటున్నారు కదా సార్, ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫారం అందకపోతే ఏం చేయాలి సార్?
1: ఎన్యూమరేషన్ ఫామ్ అందకపోతే ఇంకా వాళ్ళు వేరే చోట వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చి ఉండొచ్చు, అదొకటి ఉంటుంది రీజన్. సెకండ్ థింగ్, వాళ్ళకి ఇప్పుడు ఓటరే కాకపోయి ఉండొచ్చు.
2: ఓకే,
1: ఈ రెండు మూడు కారణాల వల్ల వాళ్ళకి రాకపోవచ్చు. రాని పక్షంలో వాళ్ళు ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ ఆగస్ట్ నెలలో వాళ్ళు నింపి ఇవ్వచ్చండి.
2: ఓకే, ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో ఇవ్వడానికి లేదు ఎన్యూమరేషన్ ఫామ్? ఓకే సార్. హలో
4: హలో మేడం,
2: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చెప్పండి చెప్పండి, వింటున్నాం, చెప్పండి.
4: నమస్తే సార్.
1: నమస్తే
4: సార్. ఇప్పుడు హోమ్ ఓటింగ్ కు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇంటికి తీసుకొస్తే బాగుండదా సార్?
1: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కాదు, అది ఆన్లైన్ లో మీరు ఫిల్ చేసి ఇవ్వచ్చు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది.
2: లేకపోతే అలా దాని మీద ఏమైనా సందేహాలు ఉంటే దాని గురించి క్వశ్చన్ అడగండి. సార్, ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయకలేకపోతే ఏం చేయాలి సార్? ఎవరైనా టైమ్లీ
1: ప్రతి ఒక్కరు ఎన్యూమరేషన్ ఫామ్ ఈ టైంలో ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది, 24 ఈ నెల లోపల. లేని పక్షంలో వాళ్ళకి ఇది డ్రాఫ్ట్ లిస్ట్లోకి రాదు వాళ్ళ పేరు.
2: ఓకే సార్. హలో
4: హలో సార్.
1: హలో చెప్పండి.
5: హలో నమస్కారం సార్.
2: నమస్తే, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నేను సయ్యద్ రషీద్ సార్. మేడం.
2: ఓకే
5: సార్, నమస్తే సార్.
1: సయ్యద్ రషీద్ గారు చెప్పండి.
5: మక్సల్ నుంచి మాట్లాడుతున్నాను.
1: ఎక్కడి నుంచి?
5: మక్సల్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ సార్.
1: నారాయణపేట్. ఓకే చెప్పండి.
5: నారాయణపేట్ డిస్ట్రిక్ట్ మక్సల్.
1: చెప్పండి
5: సార్. ఇది ఓటర్ లిస్టులో జర డేటు ఎక్కడ తగ్గబడితే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు, లేకుంటే నెక్స్ట్ వచ్చిన తర్వాత చేస్తాం సార్?
1: ఈ నెల 24 లోపల ఇవ్వాల్సి వస్తుంది మీరు.
5: లేదు సార్, ఇప్పుడు డేటు కొద్దిగా ఎక్కువ తక్కువ పడింది అనుకోండి, ఒక 2 ఇయర్స్ అట్లా, కానీ సరి చేసుకోవడానికి ఇప్పుడే చేసుకోవాలి లేకపోతే ఎంతసారి చేసుకోవాలి సార్?
1: ఫామ్ మీరు ప్రశ్న కరెక్ట్గా చెప్పండి, ఏం కావాలి మీకు
5: సార్? ఇప్పుడు నాకు 2 ఇయర్స్ ముందుగా పడింది సార్ పాత ఎలక్షన్ కార్డులో. నేను అదే లెక్కలో సబ్మిట్ చేయాలా లేకుంటే వచ్చిన తర్వాత మరి సరి చేసుకుని సబ్మిట్ చేయాలి సార్?
1: ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ లో డీటెయిల్స్ ఏమైనా అది ఇచ్చేయచ్చు మీరు. ఆ మార్పులు పేరు మార్చుకోవడానికి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడానికి, వాటికి అన్నిటికీ ఫామ్ 8 కింద మీరు వచ్చే నెల ఆగస్ట్ నెలలో పెట్టుకోవచ్చు అండి వాటి.
5: థ్యాంక్ యూ సార్. మీరు కూడా జర కొద్ది ఆకాశవాణి వాళ్ళతో మనది కోరిక ఏమంటే ఈ కాల్ ఫోన్ ప్రోగ్రామ్

0: అట్లే కొనసాగించండి సార్. ఇది ఇంకా అవగాహన ఎక్కువ చేయండి మీరు.
1: ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ,
2: థ్యాంక్ యూ.
1: హలో,
3: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను కర్నూలు డిస్ట్రిక్ట్ రామడు మండలం శానార్ గ్రామం తీరు గోండి శంకరయ్య మాట్లాడుతున్నా మేడం.
2: శంకరయ్య గారు చెప్పండి.
3: నమస్తే సార్. నమస్తే,
2: చెప్పండి.
3: అయితే ఇప్పుడు వలస వేయండి సింగపూర్ మా తమ్ముడు, ఫారం వచ్చింది ఇప్పుడు ఖాళీ, ఫోటో పెట్టి దింపి
2: మీరు ఫిల్ చేసి ఇచ్చేయచ్చు. అతని ఫోటో మీరే పెట్టి, కొత్త ఫోటో అతని ఫోటో పెట్టి మీరు నింపి ఇచ్చేయచ్చు ఆయన తరఫున.
3: అంతే కదా సార్? ఒకవేళ ఈ తారీఖు లోపల మిస్ అయిన వల్ల విషయం లోపల ఎక్కడుంటుంది సార్?
2: 24 తారీఖు లోపల ఫారం నింపి ఇవ్వాల్సి వస్తుంది. మిస్ అయిన వాళ్ళంటే ఇంకా ఆగస్ట్ నెలలో పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఫార్మ్ 6 కానీ ఫార్మ్ 8 కానీ అది అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే,
3: థ్యాంక్
2: యూ.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: మూర్తి గారు చెప్పండి.
4: మా డాక్టర్ పేరు వచ్చింది, మా సన్నిధి లేదండి. ఎన్యూమరేట్ ఫారమ్స్
2: ఎక్కడండి ఇది? ఏరియా
4: సికింద్రాబాద్ కంటోన్మెంట్.
2: సికింద్రాబాద్ కంటోన్మెంట్. పోలింగ్ స్టేషన్ నంబరు?
4: పోలింగ్ స్టేషన్ నంబర్ 60 వైస్రాయ్ గార్డెన్ కార్ఖానా.
2: 60, ఓకే, నోట్ చేసుకున్నాము. చెప్తామండి, కన్సర్న్ బిఎల్ఓకి చెప్తామండి. ఓకే,
4: ఓకే,
2: థ్యాంక్ యూ.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, ఇప్పుడు 2002 ఓటర్ జాబితాలో పేరుందో లేదో తనిఖీ చేసుకోవాలని అంటున్నారు కదా, అసలు అది ఎలా తనిఖీ చేసుకోవాలి సార్? ఈ 2002 ఓటర్ జాబితాలో పేరుంది లేని అనేది తెలుసుకోవడం ఎలా సార్?
2: మీకు కొన్ని డీటెయిల్స్ గుర్తుంటే ఈజీ అవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్, సికింద్రాబాద్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 10 2002 ఓటు వేశాము అన్న డీటెయిల్స్, అటు సింపుల్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే కూడా మీరు 2002 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈసీఐ నెట్ ఓపెన్ చేస్తే అందులో 2002 ఓటర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసి తర్వాత మీ 2002 కొన్ని డీటెయిల్స్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది.
1: ఓకే సార్. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం, నా పేరు ఆనంద్ మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం.
2: హైదరాబాద్ లో ఎక్కడ ఆనంద్ గారు?
5: సార్, దమ్మాయిగూడ సార్.
2: దమ్మాయిగూడ చెప్పండి.
5: ఏం లేదు సార్, మనకు డబుల్ ఓటు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు డిటెక్ట్ చేసే సెన్సార్స్ కానీ ఇంకేం మనకు డెవలప్ కాలేదా సార్?
2: అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర డెమోగ్రాఫికలీ సిమిలారిటీస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది.
5: అంటే మనకు ఇంతమంది అంటే ఎక్కడ కూడా ఉన్నారు ప్రజలంతా, వీళ్ళు మళ్ళీ అందరినీ మనం గ్యాదర్ చేసి ఇదంతా చేసే వాళ్ళు, మనకు ఆటోమేటిక్ డిటెక్ట్ చేసే ఉంటే మనకు ఇంకా యూజ్ అవుతుంది సార్?
2: అది వేరే పద్ధతి అండి. డెమోగ్రాఫికలీ సిమిలర్ ఎంట్రీస్ అనే పద్ధతి ద్వారా డిటెక్ట్ చేసి పేర్లు రెండు చోట్ల ఉంటే ఒక చోట తీసేయాలని చెప్పేసి ఆఫీసర్స్ అందరూ పనిచేస్తారు దాని మీద. రెండు చోట్ల ఓటు ఉండడం అనేది చాలా నేరము, చట్ట విరుద్ధం కాబట్టి రెండు చోట్ల ఓటు పెట్టుకోకూడదు. ఓకే, థ్యాంక్ యూ.
1: హలో, హలో
3: మేడం,
1: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: వరంగల్, నియర్ వరంగల్, మామనూరు. మామనూరు మేడం, 43 డివిజన్. కిషన్ నేను మేడం.
2: కిషన్ చెప్పండి.
3: సార్ నమస్కారం. సార్
2: నమస్తే, చెప్పండి కిషన్ గారు.
3: సార్, మా ఇంట్లో 2 రాలేదు సార్, మా ఆవిడ రాలే, ఇంకో బిడ్డది రాలేదు సార్. చాలా సార్లు వెతుక్కున్నాం సార్, అంగన్వాడీ సెంటర్ పోయి వెతికినాం సార్, వెతికితే అది లేవంటాం సార్. అవి
2: పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి. పోలింగ్ స్టేషన్ నెంబర్?
3: పోలింగ్ స్టేషన్ నెంబర్ భవన్ సంఖ్య పేరు 165 సార్.
2: 165 ఎక్కడిది?
3: వర్ధన్నపేట నియోజకవర్గం సార్.
2: వర్ధన్నపేట 165. సరే అండి, ఆ బిఎల్ఓ కన్సర్న్ కి చెప్తామండి. ఓకే, థ్యాంక్ యూ.
3: అయితే ఒక నెంబర్ రాదన్నా, అది పాతది మన ఓటర్ ఐడి కార్డు తెమ్మంటే మా ఆవిడ తీసుకొని రాసుకున్నారు సార్. 20 ఫామ్ వస్తా అన్నారు. మా బిడ్డకు అది ఓటర్ ఐడి కార్డు లేదు.
2: మీ బిడ్డకు ఓటర్ ఐడి కార్డు లేదంటే ఫామ్ 6 ఆగస్ట్ నెలలో ఫామ్ 6 అనేది నింపి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే,
3: ఇప్పుడు ఏమైనా వస్తా సార్? 20 వాళ్ళు రాసుకున్నారు.
2: ఎనిమరేషన్ ఫామ్ మీ బిడ్డకు రాదు కాబట్టి ఫామ్ 6 అనేది బిఎల్ఓ దగ్గర తీసుకొని ఆగస్ట్ నెలలో నింపి ఇవ్వండి మీరు.
3: మా ఆవిడ వస్తా సార్, 20 వస్తా అన్నారు, వస్తుందా?
2: వస్తుంది.

0: లేకపోతే ఫోన్ చేసి అడగండి, తెప్పించుకోండి ఇప్పుడే.
1: హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: కట్ల సతీష్ మేడం, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం మేడం.
0: చెప్పండి సతీష్ గారు.
2: సార్ నమస్తే సార్. అయితే ఇప్పుడు ఇది మనకు 24 వరకే లాస్ట్ డేట్ సార్?
0: 24 వరకే లాస్ట్ డేట్ ఎన్యూమరేషన్ ఫామ్. మీరు
2: మా కాడ వీళ్ళు ఇయర్తోనే లాస్ట్ డేట్ అని మొత్తం ఊరు సాటిని తెప్పించేసి
0: తొందరగా చేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. మీరు కూడా 24 వరకు వెయిట్ చేయకూడదు, 20 లోపల ఇచ్చేసాయండి మీరు కూడా ఫిల్ చేసి.
2: సార్ ఇప్పుడు కొంతమంది మనకు ఈ 2002 ఓటు హక్కు లేని ఉన్నది, మా పరిస్థితి ఎట్లా సార్? వాళ్ళది వాళ్ళు 2002 లేనప్పుడు వాళ్ళు ఎలా చేయటం, దానికి కొద్ది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు.
0: 2002 మీకు ఓటు లేకపోతే మీ తల్లిదండ్రులకు ఓటు ఉంటే వాళ్ళ పేరు డీటెయిల్స్ పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ డీటెయిల్స్ తెలియకపోతే ఎవరిది లేకపోయినా మీరు మీ డీటెయిల్స్ మాత్రం ఫిల్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది.
2: ఇప్పుడు ఎస్ఐఆర్ ఫామ్ రానున్న పరిస్థితి ఏంటి సార్?
0: ఎస్ఐఆర్ ఫామ్ రాని వాళ్ళంటే వాళ్ళు కొత్తగా ఓటుగా నమోదు చేసుకోవాల్సి వస్తుంది, ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ ఆగస్ట్ నెలలో.
2: ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ సెగ్మెంట్ లో వాళ్ళు ఎలక్షన్ రాలేదు, కొంతమంది పేర్లు కూడా లేవు, పవన్ నిన్న వచ్చి వాళ్ళు సిస్టమ్ లో కానీ అవన్నీ ఎత్తుకుని ఇబ్బంది పడుతున్నారు.
0: అదే ఫామ్ రాని వాళ్ళు ఆగస్ట్ నెలలు ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ నింపి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
1: హలో, హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు లక్ష్మణ్ కుమార్ మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి లక్ష్మణ్ కుమార్ గారు.
3: సార్ గుడ్ మార్నింగ్. సార్
0: మార్నింగ్
3: సార్. ఇది కంప్లీట్లీ ఆన్లైన్ లో చేసుకోవచ్చా, డెఫినెట్లీ ఆఫ్లైన్ కి వెళ్ళాలా సార్? ఇది
0: లేదు, ఆన్లైన్ చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ ఈ సైడ్
3: ఓకే,
0: ఎనిమరేషన్ ఫామ్ ఈ సైడ్ నెట్ లో voters.eci.gov.in అందులో ఎనిమరేషన్ ఇది ఫామ్ ఉంటది. ఆన్లైన్ ఆన్లైన్ ఫిల్ చేసి ఇచ్చిన సరిపోతుంది.
3: ఓకే సార్. ఇది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో ఇంకొచ్చింది, ఇంక ఇద్దరికి రాలేదు సార్, మదర్ కి రాలేదు, ఇంకా మా బ్రదర్ కి రాలేదు. అవి ఓన్లీ ఆన్లైన్ చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు అంటారు, అంతేనా?
0: ప్రాబ్లం ఏం లేదండి, ఆన్లైన్ చేయొచ్చు.
3: ఓకే సార్. అది అక్కడ లేకపోతే పాతవి 2002 కూడా అవైలబుల్ గా లేదు, మరి దాని పరిస్థితి ఎట్లా సార్?
0: ఈసే నెట్ అనే దాంట్లోకి వెళ్తే 2002 పాత దానిలో ఉంటది. 2002 కొట్టి మీరు డీటెయిల్స్ చూసుకోవచ్చండి.
3: చెక్ చేశాను సార్ నేను. యాక్చువల్గా హైదరాబాద్ కోర్ లో ఉండాలం, ఖైరతాబాద్ లో. ఇప్పుడు మేము ఇక్కడ గవర్నర్ కి షిఫ్ట్ అయ్యాం అన్నమాట. సో ఇప్పుడు ఆ ఖైరతాబాద్ డీటెయిల్స్ పెట్టవచ్చా?
0: లేదు, ముందు 2002 లో ఎక్కడ ఉన్నారు ఆ డీటెయిల్స్ పెట్టాల్సి వస్తుంది మీరు.
3: ఓకే ఓకే,
0: థ్యాంక్ యూ.
1: హలో,
4: హలో,
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను వరంగల్ లో ఎంఎస్ నగర్ నుంచి వెళ్ళి. నా పేరు సమ్మయ్య, ఎన్ఎం సమ్మయ్య.
0: చెప్పండి సమ్మయ్య గారు.
4: సార్ నమస్తే. సార్
0: నమస్తే, చెప్పండి.
4: సార్ ఇది నేను అది ఫార్మ్స్ మూడు కాలమ్స్ ఉంటాయి కదా, మూడింటిని నింపిన సార్.
0: మూడు 2002 మీకు ఓటు ఉన్నదా?
4: ఉన్నది సార్.
0: ఉన్నట్టయితే లెఫ్ట్ సైడ్ అది నింపాలి, తర్వాత కింద నింపాలి. రైట్ సైడ్ ఉన్నది నింపకూడదు.
4: అట్లా నింపిన అయితే నాకు ఓటు హక్కు మరి ఉంటుందా పోతుందా, నాకు అదే డౌట్ ఉంది సార్.
0: నింపి ఇచ్చేసారా మీరు ఆల్రెడీ?
4: ఇచ్చేసినాం సార్.
0: సరే పర్వాలేదులేండి, పర్వాలేదు, ఓకే, నో ప్రాబ్లం, పర్వాలేదు. మీ హోటల్ ఉంటుంది, ఏం కాదు,
4: మీరు ఒకటే నింపు అని చెప్తాను కదా.
0: సరే మూడు నింపారు, మాకు కావాల్సింది చూసుకుంటాం, సరిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ.
1: హలో,
5: హలో,
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు ఠాకూర్ విజయ్ సింగ్ అండి.
1: ఓకే,
0: చెప్పండి విజయ్ సింగ్.
5: అబ్దుల్లాపూర్ మన ఇక్కడ మజిద్పూర్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నా సార్.
0: మజిద్పూర్ ఎక్కడ?
5: మజిద్పూర్ మన ఇది విలేజ్ సార్, మజిద్పూర్ మన గ్రామ పంచాయత్.
0: ఎక్కడ డిస్ట్రిక్ట్? ఏది
5: డిస్ట్రిక్ట్? రంగారెడ్డి సార్.
0: ఓకే, చెప్పండి.
5: అయితే ఇప్పుడు మొన్న బియోల్లో వచ్చింది మా ఇంటికి, బియోల్లో వచ్చి అది రిమ్యునరేషన్ గురించి చెప్పింది. అయితే మీ పేరు 2002 ఉన్న లిస్ట్ అది తీసుకురండి నా దగ్గర. అయితే మీది ఓటర్లో ఇక్కడ లిస్ట్ పేర్లు వేస్తా అని చెప్తుంది, అది లేకపోతే నేను తీసేస్తా డిలీట్ చేస్తా అని చెప్తుంది.
0: అట్లా కాదమ్మా, 2002 ఓటు వేశారా మీరు?
5: అది డీటెయిల్స్ వస్తలేదు సార్, అంటే యాక్చువల్లీ గుర్తులేదు.
0: మీ తల్లిదండ్రులది ఎవరిది లేదు?
5: ఫాదర్ది కూడా లేదు సార్, అంటే ఇప్పుడు ఉప్పల్లోనే ఉంది మాది. నేను రీసెంట్ గా చేంజ్ చేయించిన ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను.

0: మా ఫాదర్ మాత్రం అక్కడే ఉంది.
1: మీ ఫాదర్ 2002లో ఓటర్ కదా?
0: ఉండొచ్చు సార్.
1: ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీరు నింపివచ్చు.
0: ఒకవేళ అలా లేకపోతే సార్, అంటే దానికి మళ్ళీ వేరే ప్రొసీజర్ ఏమైనా ఉందా?
1: లేదు, 2002లో మీ తల్లిదండ్రులది డీటెయిల్స్ మీకు తెలియవు, మీ డీటెయిల్స్ కూడా తెలియవు కాబట్టి పైన 2 బాక్సులు ఖాళీ పెట్టి కింద బాక్స్ నింపి సంతకం పెట్టి ఇచ్చేయచ్చు. కూడా మీరు
0: చేసుకోవచ్చు సార్. అట్లా
1: నింపివచ్చు.
0: మరి ఈ బియ్యంలో ఒప్పుకుంటా లేదు సార్, ఇక్కడ మజిద్పూర్ బియ్యంలో
1: నింపివచ్చు. మీకు నోటీస్ అనేది వస్తుంది ఆగస్టులో, అప్పుడు చూడొచ్చు అది.
0: ఓకే
1: ఓకే.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మాది చౌటుపల్లి అండి, యాదాద్రి జిల్లా.
1: చెప్పండి
3: మేడం. ఇప్పుడు 2002లో ఇప్పుడు డీటెయిల్స్ అడిగారు కదా దాని మీద ఫామ్లో, అందులో ఇప్పుడు ఓటర్ ఐడి నెంబర్ అని అడిగారు. అయితే అక్కడ ఇప్పుడు నాది ఆల్రెడీ 2002 ఐడి HVR 22254654 అని ఉంది.
1: అదే రాయండి. అయితే ఇప్పుడు
3: అందులో మన నెట్ లో చూస్తే AP 41292 అప్పుడు 00000 అని 7 సున్నాలు ఉన్నాయి, మరి ఏది రాయాలని కన్ఫ్యూజ్ ఉంది. అది
1: అప్పుడు నెట్ లో ఏ డీటెయిల్స్ ఉంటే అవే రాయండి మీరు.
3: అది
4: ప్రస్తుతం అండి, మీరు 2002లో ఏది ఉంటే అది 2002 వివరాలు అది రాయండి. ప్రస్తుత వివరాలు దాంట్లో అది రాయండి. కొత్తది
3: కొత్తది ఇప్పుడు సర్చింగ్ డీటెయిల్స్ రాయాలి.
4: కింద థర్డ్ కింద ఉన్నాయి కదా, మీ తండ్రి పేరు, తల్లి పేరు, మీ నెంబర్ అక్కడ రాయాలంతే. మీ అసలు మీరు మీది రాయడానికి ఏమి ఉండదు, మీ తండ్రి తల్లి భార్యది మాత్రమే ఉంటుంది. మీది ఆల్రెడీ పైన ప్రింట్ అయ్యి వస్తుంది కాబట్టి 2002 డబ్బాలో 2002దే రాయండి.
3: అదే సార్, మరి ఏది రాయాలని డౌట్ వచ్చి. అదే
2: హలో,
5: నమస్కారం అండి.
2: మీ పేరండి, ఎక్కడి నుంచి?
5: నా పేరు రామకృష్ణ పరమహంస అండి, స్నేహపూర్ కాలనీ. నేను రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిని అండి. సార్తో మాట్లాడుతాను అండి, డౌట్ ఉన్నాయి.
1: చెప్పండి
5: సార్. నమస్కారం అండి. ఇది మన ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు. నేను 40 ఏళ్ళ మీద ఓటు వేస్తున్నానండి. లాస్ట్ టైం ఏమో డిలీట్ చేస్తే అప్లై చేస్తే కొత్త కార్డు వచ్చింది, డిజిటల్ కార్డు. ఇప్పుడు బిఎల్ఓ గారు ఫార్మ్స్ ఇచ్చారు, ఇందులో 2000 SAR అంటే ప్రీవియస్ వివరాలు రాయమన్నారు, లేదంటే బంధువుల దగ్గర రాయమంటున్నారు.
1: 2002లో మీ ఓటు ఉంది కదా మీకు? అప్పుడు
5: ఉంది కానీ అప్పుడు 49 ఎల్బీనగర్ నియోజకవర్గం అండి, తర్వాత మేడ్చల్ కింద మారింది.
1: సరే, ఎక్కడున్నా ఆ పాత డీటెయిల్స్ 2002లో ఏ డీటెయిల్స్ ఉంటే అవి రాస్తే సరిపోద్ది.
5: డీటెయిల్స్ అంటే మనకి ఓటర్ ఐడి కార్డు 2008 నుండి ఫస్ట్ టైం ఇచ్చారు సార్ మనకి. అంత ముందర ఓటర్ లిస్ట్ లో చూసుకుని ఓటేసేవాళ్ళం. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేద్దామని చూస్తే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని వస్తాను 2002లో. పోనీ మా ఫాదర్ రాద్దామంటే ఆయన 45 ఇయర్స్ అయింది పోయి. ఇప్పుడు వాళ్ళిద్దరు డీటెయిల్స్ ఆ పై రెండు కాలం
1: 2002 డీటెయిల్స్ మీది లేకపోతే మీ ఫాదర్ మదర్ది కూడా డీటెయిల్స్ మీరు రాసేయచ్చు.
5: అంటే వాళ్ళు కంబైన్ స్టేట్ లో ఫాదర్ నా 45 ఇయర్స్ అయింది సార్, పోయి 82లో పోయారు. ఆయన ఎక్కడ నియోజకవర్గం, ఆ ఓటు నెంబర్ మనకి ఇప్పుడు దొరకడం చాలా కష్టం కదా.
1: 82లో చనిపోయారు కాబట్టి ఇంకా డీటెయిల్స్ 2002లో ఆయన ఉండదు.
5: ఇప్పుడు
1: మారింది, అప్పుడు పాతది మేడ్చల్ కాబట్టి 2002లో మీరు ఈసీఐ నెట్
5: దొరకకపోతే దొరికితే రాస్తాను.
2: రామకృష్ణ గారు, ఈసీఐ నెట్ లో అది
5: చూసానండి, రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది.
1: ఇంకట్లయితే మీరు పైన 2 బాక్సులు ఖాళీ పెట్టి కింద బాక్స్ లో నింపించేసి,
5: నాది నా వైఫ్ ది డీటెయిల్స్ రాసి ఫోటో అతికించి SSC రేషన్ కార్డు ఆధార్ పెట్టి ఇచ్చేస్తే సరిపడుతుందండి, ఓటు ఉంటుందా?
1: సరే అండి, ఇప్పుడేం మీరు డాక్యుమెంట్స్ ఏమి పెట్టక్కర్లేదు, తర్వాత అడుగుతారు.
5: అంటే బిఎల్ఓ అడిగారండి SSCది రేషన్ కార్డు?
1: సరే సార్, అది అడిగి అటాచ్ చేసి ఇచ్చినా పర్వాలేదు. ఓకే.
2: హలో
6: హలో,
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నమస్తే మేడం, నా పేరు శ్రీధర్లాల్.
1: మీ పేరు?
6: హలో, శ్రీధర్లాల్.
1: శ్రీధర్లాల్ చెప్పండి
6: సార్. ఇప్పుడు ఈ మన ఇమ్మిగ్రేషన్ కార్డు ఇస్తున్నారు కదా సార్, దాంట్లో డ్రైవర్లు కానీ ఏమన్నా గుర్తింపు కార్డు రానా సార్?
1: గుర్తింపు కార్డు ఇప్పుడు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఖాళీ ఎనిమరేషన్ ఫామ్ మీకు ఏది ఇచ్చారో అది నింపించేస్తే సరిపోదండి. సరే, థ్యాంక్ యూ.
6: మంచి మంచి సార్.

0: హలో, మీరు వింటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ సమగ్ర గురించి ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్స్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు మనతో ప్రత్యక్షంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి నేరుగా మాట్లాడచ్చు. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు శ్రీనివాస్ అండి, ఎల్బీ నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
2: శ్రీనివాస్ గారు చెప్పండి.
1: సార్, ఇప్పుడు మాకు అంతకుముందు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ లో ఉందండి.
2: ఓకే,
1: ఎల్బీ నగర్ కి షిఫ్ట్ అయ్యాము.
2: ఓకే,
1: ఇప్పుడు షిఫ్ట్ చేయించుకొని ఓటు హక్కు మార్చుకున్న తర్వాత ఎస్ఐఆర్ లో లింక్ చేయాలా లేకపోతే ఇప్పుడే లింక్ చేయొచ్చా అని?
2: ఇప్పుడు మీకు ఎక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చిందో అక్కడ తీసుకొని సబ్మిట్ చేయండి. మీ పేరు డ్రాఫ్ట్ లిస్ట్లో వస్తుంది. 31 జులై తర్వాత మీరు ఫామ్ 8 ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
0: హలో,
3: మేడం చెప్పండి. మేడం సార్ కి
0: చెప్పండి.
3: సార్, నేను లంగరాజ్ లో ఉంటాను సార. కనకభూషణ్ నా పేరు.
2: చెప్పండి కనకభూషణ్ గారు.
3: నాకు ఓటర్ ఐడి అన్ని మింపించాను.
2: ఓకే,
3: అడ్రస్ ఏమో 112 లే ఉంది మాకు.
2: ఓకే,
3: 2000 కానీ 122 అని వచ్చింది సార్.
2: ఏది 122 అని వచ్చింది? ఇంటి పేరా, ఇంటి నెంబరా? అది 31 జులై తర్వాత ఫామ్ 8 ద్వారా ఇంటి నెంబర్ సరి చేయించుకుంటే సరిపోద్దండి. ఫామ్ 8 నింపి సబ్మిట్ చేయాలి. వాళ్ళకి ఇస్తే సరిపోతుందండి. ఇస్తుంది,
3: సరిపోతుంది.
0: హలో, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు వేణుమాధవ్ అండి, నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది మా దగ్గర బిఏలో రాలేదు, కానీ ఆన్లైన్ లో నేను కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు ఆన్లైన్ లో కంప్లీట్ చేసిన తర్వాత ఫిజికల్ ఫామ్ సబ్మిట్ చేయాలి?
5: ఓకే, వేణుమాధవ్ గారు ఆన్లైన్ సబ్మిట్ చేశారు కాబట్టి సరిపోద్ది, ఫిజికల్ అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మాకు బిఎల్ఓ గారు వచ్చేటువంటి ఫార్మ్స్ ఇవ్వలేదండి, డెక్టర్ లిస్ట్ లో కూడా పేరు లేదండి.
5: మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్ లో.
6: నేను పీర్జాది కూడా అండి, ఉప్పల్ పీర్జాది కూడా.
5: ఉప్పల్ పీర్జాది కూడా పోలింగ్.
2: మీకు ఓటర్ లిస్ట్ లోనే పేరు లేదు కాబట్టి మీకు ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇవ్వడం ఉండదండి. మీరు ఆగస్ట్ 1 నుంచి ఫార్మ్ 6 ద్వారా మీరు దరఖాస్తు చేసుకోండి. కొత్త అక్టోబర్ లో పబ్లిష్ చేసిన లిస్ట్ లో మీ పేరు వస్తుంది.
6: ఆన్లైన్ అప్లై చేయొచ్చా అండి?
2: ఆన్లైన్ చేయొచ్చు, ఆఫ్లైన్ చేయొచ్చు అండి.
6: ఓకే, థ్యాంక్ యూ.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి
3: మాట్లాడుతున్నారు?
0: సార్, ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో చూసుకుంటే, నగరాల్లో చూసుకుంటే చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా జాబ్ చేసే సిచ్యువేషన్. ఇంట్లో వర్కింగ్ డేస్ లో బిఎల్ఓస్ విజిట్ చేస్తారు, నా వర్కింగ్ డేస్ లో వీళ్ళు ఎంప్లాయీస్ ఆఫీసులకు వెళ్లే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో బిఎల్ఓ విజిట్ చేసినప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేకపోతే ఏం చేయాలి సార్?
5: ఎవరు లేకపోవడం, కొద్దిగా సమయం తీసుకొని హాఫ్ డే అయినా ఇంట్లో ఉండి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ తీసుకొని సాటర్డే సండేలో ఫిల్ చేసి పట్టు.
0: సాటర్డే సండేలో బిఎల్ఓ అందుబాటులో ఉంటారు,
5: అందుబాటులో ఉంటారు, ప్రతిరోజు ఉంటారు. మీరు సాటర్డే సండే లీజర్ ఉంటుంది కాబట్టి ఎంప్లాయీస్ ఆ రోజు ఫిల్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నేను ఎల్బీ నగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం, వనస్థలిపురం. నా క్వశ్చన్ ఏంటంటే, నాకు ఓటర్ ఫార్మ్స్ అనేది ఇక్కడ ఇచ్చారు, ఊర్లో ఇచ్చారు, రెండు దగ్గరలో వచ్చాయి.
5: మీరు ఒక చోట పెట్టుకోండి, ఎక్కడైనా ఒక చోట ఎన్యూమరేషన్ ఫార్మ్ నింపి ఇవ్వాల్సి వస్తాయి, రెండు చోట్ల ఇవ్వకూడదు.
7: సరే, ఓకే సార్, నేను రెండు చోట్ల కాదు, నాది క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ లో నింపించాను, నాకు మెయిన్ ఓట్ కావాల్సింది నాకు ఊర్లో కావాలి. సో మళ్ళీ నెక్స్ట్ నేను అక్కడికి షిఫ్ట్ కావాలి అంటే ఏంటి?
5: అక్కడికి షిఫ్ట్ కావాలంటే ఫామ్ 8 తర్వాత ఆగస్ట్ నెలలో పెట్టుకోండి మీరు. ఓకే,
7: మళ్ళీ దానికి ఏమన్నా వెరిఫికేషన్స్ అవి ఎలాంటి మళ్ళా ప్రొసీజర్ చాలా పెద్దగా ఉంటుందా, లెంతి ప్రొసీజర్ ఉంటుందా, షార్ట్ కట్ ఉంటుందా?
5: సింపుల్ ప్రొసీజరే, ఫామ్ 8 ఆగస్ట్ నెలలో నింపి ఇచ్చేయచ్చు మీరు.
7: ఎక్కడ ఇవ్వాలి సార్, హైదరాబాద్ లో ఇవ్వాలా?
5: అక్కడ ఎక్కడ ఓటు కావాలనుకుంటున్నా అక్కడ నింపించేసాయి.

0: डायवर्सिटी वाले तहसीलदार एमआरओ ऑफिस ले
1: वाला तहसीलदार के वर्ष तहसीलदार के चेच
2: ओके हेलो
3: హలో నమస్కారం మేడం.
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: రాజ్ కుమార్ మేడం, సికింద్రా నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఇది నాకు ఒక డౌట్ ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు 2002 లిస్ట్ అయింది సార్, మనకు ఆధార్ కార్డు ఏదైతే ఉందో దాన్ని మనం మ్యాచ్ చేసుకుని ఓటర్ ఐడి జనరేట్ చేసుకోవచ్చు కదా సార్?
1: కాదండి, ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం 2002 యొక్క డీటెయిల్స్ మీరు ఎనిమరేషన్ ఫామ్ లో నింపి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఆధార్ పక్కన పెట్టండి
3: సార్ మనకు. సార్
1: ఆధార్ అనేది పక్కన పెట్టాలి. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ 2002 మీరు చెప్పి పూర్తి చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో,
3: నమస్కారం మేడం.
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను చిల్క నారాయణ, రిటైర్డ్ ఎంప్లాయీస్ మేడం. ఇక్కడ మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ లా ఇది ఒక మా ఆఫీస్ లా రూమ్ లా ఇది వేరే వాళ్ళకు నింపేందుకు మేము ఇక్కడికి వస్తున్నాం. సెంటర్ ఒకటి ఓపెన్ చేసినాము.
2: గ్రేట్ అండి.
3: అయితే ఒక క్యాండిడేట్ వచ్చిండు, ఆయన పిఎస్ నంబర్ 180 చిన్న సాయిలు ఒరుసు సన్నపు గంగారం ఒరుసు. అయితే అది ఓటర్ ఐడి కార్డు కొడితే సిసిటి 186-78-94 కొడితే అది నాట్ ఫౌండ్ వస్తుంది సార్. రిజల్ట్ నాట్ ఫౌండ్ అని
4: కాదు. మీకు ఎప్పటి డీటెయిల్స్? మీరు చెప్పేది 2002 లో ఈ సీసీటీవీ లేదండి. AP-11, AP-12, AP-23 అట్లా ఉంటుందండి అప్పటి ఓటర్ ఐడి. మీరు మీరు దాంట్లో ఏది ఉంటుంది రాయండి. 2002 లో ఓటర్ ఐడి అప్పుడు ఉంటే రాయండి, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి
3: ఫార్మ్స్ ఇవ్వలేదు. ఫార్మ్స్ ఇవ్వలేదు, బిఎల్ఓ ఫార్మ్స్ లేవని చెప్తున్నారు. ఫార్మ్స్ అక్కడ ఆఫీస్ వాళ్ళ తహసీల్ ఆఫీస్ వాళ్ళకు కూడా జనరేషన్ చెప్పిన ఆయన.
4: మీరు ఒక పని చేయండి, ఆయనకు దగ్గర ప్రస్తుతం ఉన్న కార్డుతోని ఎక్కడుందో చూడండి, ఆ బిఎల్ఓతో మాట్లాడితే మీకు తెచ్చిస్తారు. ఒకవేళ ఆయన ఓటు ఆల్రెడీ తొలగించబడి ఉండి ఉంటే ఇవ్వడానికి వీలు కాదండి.
3: ఓకే సార్, థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: కరీంనగర్ జిల్లా నుండి జమ్మికుంట మండలం మాట్లాడుతున్నాను మేడం.
2: చెప్పండి.
5: నది కంప్యూటర్ లా వస్తలేదంట మేడం. ఎట్లా
1: కంప్యూటర్ లో వస్తలేదంటే, ఎనిమిరేషన్ ఫామ్ వచ్చిందా మీకు?
5: వచ్చింది సార్.
1: ఎనిమిరేషన్ ఫామ్ నింపి ఇచ్చేసాను. మీరు
5: నింపినండి, నేను కొంచెం బ్లైండ్ అండి.
4: మీరు ఫామ్ నింపి బిఎల్ఓకి ఇచ్చారండి? ఇస్తే ఆమె ఆన్లైన్ చేస్తుంది. మీరు ఇచ్చారు, మీ దగ్గర రసీదు పెట్టుకుని ఆమె ఇచ్చింది. అది ఏమన్నా ఉంటే ఆమె మాతో మాట్లాడమని చెప్పండి. ఇక్కడ ఆఫీస్ లో మాకు మాట్లాడితే మేము దాన్ని సరి చేసి మీద వచ్చేసరి చూసుకుంటాం.
2: మీకేమన్నా క్లారిటీ రాకపోతే 1950 టోల్ ఫ్రీ నంబర్ ఉంటుందండి, 1950. ఆ నంబర్ కి కాల్ చేయండి, మీకు గైడ్ చేస్తారండి. హలో.
6: హలో అమ్మా.
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు రామచంద్ర గారి, హైదరాబాద్.
1: హైదరాబాద్ లో ఎక్కడ
6: సార్? మధురానగర్.
1: మధురానగర్.
4: చెప్పండి చెప్పండి
6: సార్. నాకు రెండు డౌట్ సార్. ఎస్ఆర్ ఫామ్ క్యూఆర్ కోడ్ ఒకటి, దాని పర్పస్ ఏంటి సార్?
4: అది స్కాన్ చేసి అప్డేట్ చేయడం కోసం.
6: అదే అండి, మా బిఎల్ఓ గారు చూసి నా 2002 పర్టిలో తీసిండు. అది కాబట్టి మీరు ఒకసారి దాని గురించి చెప్తే ఓటర్స్ అందరికి అవగాహన ఉంటుంది.
4: మీరు 2002 డీటెయిల్స్
6: ఒకసారి చెప్పాలి సార్ అందరికి.
4: సరేలేండి. మీరు 2002 డీటెయిల్స్
6: ఏమంటే,
4: మీరు వినండి ఫస్ట్, వినండి. 2002లో మీ డీటెయిల్స్ ఉంటే మీరు ఆ రెండు డబ్బాలో ఫస్ట్ డబ్బా నింపాలి, కింద ఉన్నటువంటి మూడో డబ్బా నింపాలి. 2002లో మీ డీటెయిల్ ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ డీటెయిల్స్ లేకపోతే వాళ్ళ తండ్రి లేదా తల్లి వాళ్ళ ఉంటే సెకండ్ డబ్బాలో నింపాలి, తర్వాత కింద థర్డ్ డబ్బాలో ప్రజెంట్ వివరాలు నింపాలి. ఒకవేళ రెండు కూడా మీవి లేవు, మీ యొక్క బంధువులవి కూడా దొరకనట్లయితే పైన డబ్బాలు ఖాళీ పెట్టండి, థర్డ్ ఒకటి నింపేసి ఇచ్చేయండి.
6: తర్వాత సెకండ్ పాయింట్ ఏమండి, ఇప్పుడు రోహింగ్యాస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు కదా. హలో,
4: అది ఆల్రెడీ ఫార్మ్స్ తీసుకొని తర్వాత ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ప్రకారం నడుస్తాయండి అవి.
6: అంటే వాళ్ళకి ఫార్మ్స్ అసలు ఎందుకు ఇస్తున్నారు సార్? ఫార్మ్స్ ఇవ్వడు వాళ్ళకి, మన దేశస్తులు కాదు కదా.
4: దేశస్తులు కాదనేది తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసినాక తెలుస్తుందండి అది.
2: హలో, నమస్తే అండి.
7: మేడం నమస్తే అండి.
2: నమస్తే.

0: అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి
1: నా పేరు
0: మాట్లాడుతున్నారు?
1: అరుణ కుమారి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
2: హైదరాబాద్ లో ఎక్కడమ్మ?
1: హైదరాబాద్ లో బాలనగర్ నుంచి చేస్తున్నాను సార్.
2: బాలానగర్, చెప్పండి.
1: సార్ నాకు ఒక రెండు మూడు డౌట్స్ ఉన్నాయి సార్. అది ఒకటి, ఫస్ట్ నా పేరు మీద రెండు ఎపిక్స్ ఉన్నాయి సార్.
2: రెండు చోట్ల ఓటు ఉన్నట్టుంది మీకు?
1: అవును సార్, అంటే ఒకటే ప్లేస్ లో సార్. నాకు ఆఫ్టర్ మ్యారేజ్ తీసుకున్నాను నేను ఓటర్ ఐడి, కానీ రెండు సార్లు ఒక కార్డు సేమ్ ఫోటోతోని సేమ్ పేరుతోని రెండు కార్డులు ఉన్నాయి సార్.
2: ఒకే చోట కదా? ఒకే ఒకే చోట ఒకే అడ్రస్? ఓకే చెప్పండి.
1: ఓకే, అడ్రస్ మీద ఉంది సార్. అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను ఏది పెట్టుకోవాలని కన్ఫ్యూజన్ లో నేను ఉన్నప్పుడు నాకు ఇది ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చారు కదా సార్, దాంట్లో ఉన్న నంబర్ కి చూసుకొని ఆ నంబర్ ఉన్నది నేను ఓకే చేసుకున్నాను సార్.
2: ఓకే సరిపోదు, అది సరిపోదు, ఆ డీటెయిల్స్ సరిపోదు. అది
1: ఓకే. పాతది ఏమి మేము అది దాన్ని రిజెక్ట్ చేయడానికి ఎలా సార్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా?
2: పాతని మర్చిపోండి, ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు కాబట్టి దీని ప్రకారం మీకు కొత్తగా ఓటు వస్తుంది.
0: హలో.
3: హలో మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు సురేష్ అండి. మేడం ఇది మాది ఫాదర్ ది 2002 లో లేదు మేడం, అయితే మా గ్రాండ్ మదర్ అయితే ఊర్లో దొరికింది మాట. అయితే ఆ ఫామ్ లో ఫిల్అప్ చేసి ఇచ్చాను, అయితే ఆమె ఇప్పుడు లేట్ అనమాట, లేదనమాట. అదే ఫామ్ కింద మేము సేమ్ డీటెయిల్స్ నాకు పెట్టాను థర్డ్ కింద దాంట్లో, అయితే నడుస్తుందా మేడం అది?
4: సరిపోతుందండి. మీ బంధువులు ఎవరైతే మీ తల్లి లేదా తండ్రి లేదా గ్రాండ్ పేరెంట్స్ తర్వాత కింద మీద ఇచ్చారు కాబట్టి నో ఇష్యూ అండి, ఇబ్బంది ఏం లేదు.
3: ఓకే ఓకే. అయితే నా బాబుది కూడా నా గ్రేట్ గ్రాండ్ మదర్ అదే రాశాను అనమాట, అది చెల్లుతుందా?
4: చెల్లుతుందండి.
3: ఓకే ఓకే,
4: అదొకటి. థ్యాంక్ యూ.
3: హలో హలో
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో అక్క, బబ్లు.
0: చెప్పండి బబ్లు గారు.
5: అంటే టూ కాలమ్స్ ఎలా ఫిల్ చేయాలి? పైన పైన టూ కాలమ్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టూ సైడ్స్, కింద కాలమ్స్ నేను ఫిల్ చేసేసాను అయిపోయింది, మరి పైన టూ కాలమ్స్ ఎలా ఫిల్ చేయాలి నాకు అది తెలియట్లేదు, అది చెప్పాలి.
4: పైన ఉన్న దాంట్లో ఇప్పుడు మీ వయసు ఎంత?
5: 35 అండి.
4: ఫస్ట్ కాలంలో మీది ఉండదు, సెకండ్ కాలంలో మీ తల్లి లేదా తండ్రి లేదా గ్రాండ్ పేరెంట్స్ కనుక 2002 వివరాలు ఉంటే ఆ వివరాలు సెకండ్ బాక్స్ లో నింపండి, లేకపోతే ఎంటీ పెట్టి ఇచ్చేయండి.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
6: రాఘవరెడ్డి అమ్మా.
2: చెప్పండి.
6: హైదరాబాద్ నుంచి అదే సీఈ గారితో మాట్లాడాలి.
2: చెప్పండి చెప్పండి, వింటున్నాం చెప్పండి.
6: హలో సార్.
2: హలో చెప్పండి రాఘవరెడ్డి.
6: ఇందో కాలర్ రామచంద్ర రెడ్డి గారు క్యూఆర్ కోడ్ నుంచి అడిగారు, మీరేం దాని గురించి వివరంగా చెప్పలేదు సార్. క్యూఆర్ కోడ్ ఎస్ఆర్ ఎనిమిడేషన్ ఫామ్ క్యూఆర్ కోడ్ ఉంది కదా, దాని పర్పస్ ఏంటి?
4: క్యూఆర్ కోడ్ లో
6: తెలుపుతారా?
2: క్యూఆర్ కోడ్ ప్రతి ఒక్క ఎలక్టర్ కి అది ప్రత్యేకం. ఎనిమిడేషన్ ఫామ్ మీకు ఇస్తారు కదా, ఎనిమిడేషన్ ఫామ్ లో క్యూఆర్ కోడ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి సపరేట్ గా ఉంటుంది, అది ఇట్స్ ఎ యునిక్ కోడ్, ప్రతి ఒక్క ఓటర్ కి యూనిక్ అది, కాబట్టి దాని యొక్క ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది మీకు సంబంధించింది రామచంద్రరావు, మీది రామచంద్ర రెడ్డి, మీది ఇది యూనిక్ కోడ్ మీకు సంబంధించింది అని తెలియపరచడానికి అది. ఓకే.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నమస్తే మేడం, నేను శ్రీనివాస్ ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను లాస్ట్ టూ ఎలక్షన్స్ నేను ఇక్కడ ఓట్ చేశాను మేడం.
2: చెప్పండి.
7: కానీ మా ఫాదర్ మా మదర్ పేర్లే ఉన్నాయి. ఇప్పుడు నేను ఫాదర్ మదర్ గారి డీటెయిల్స్ ఇవ్వాలి, ఫార్మ్స్ అది డాక్యుమెంట్స్ ఇవ్వాలి మేడం. మా ఇద్దరు చనిపోయారు.
2: నా డాక్యుమెంట్స్ అవసరం లేదు, మీకు ఇచ్చిన ఎనిమరేషన్ ఫామ్ లో పైన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు మీ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయొచ్చు, తర్వాత మీ డీటెయిల్స్ కింద బాక్స్ లో పెట్టండి సరిపోద్ది.
7: థర్డ్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ కాలమ్స్ లో
4: అంతే
7: బాక్స్ లో నింపాలా సార్?
2: నా మొదట బాక్స్ లో, ఫస్ట్ బాక్స్ లో మీ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ పెట్టండి, కింద బాక్స్ లో థర్డ్ బాక్స్ కింద అందులో మీ డీటెయిల్స్ నింపేసేయండి.
0: హలో
4: సెకండ్ బాక్స్.
3: హలో
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: నమస్కారం అండి, నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ నుంచి అండి. నా పేరు చంద్రశేఖర్. మేడం నా మెసేజ్ వచ్చేసి 2002 లక్ష్మీ సరోజన ఉందండి, అడప లక్ష్మీ సరోజన ఉంది పేరు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సరోజన లక్ష్మి అని ఉందండి.
2: ఓకే పర్వాలేదండి, 2002 ఎట్లా ఉందో ఓటర్ జాబితాలో ఎలా ఉందో అలా రాయండి పైన బాక్స్ లో, కింద ప్రస్తుతం ఉన్న బాక్స్ లో ప్రస్తుతం ఏ పేరు ఉందో అది రాయండి మీరు. ఓకే

0: ఓకే అండి.
1: ఓకే.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్, నేను ఇక్కడ నుంచి మన మజిద్పూర్ నుంచి మాట్లాడుతాను మేడం. నమస్తే మేడం, నేను ఏటీ సేవా సేవన్ ఇయర్స్ సీనియర్ సిటిజన్ మేడం. ఆల్రెడీ నేను గెటింగ్ పెన్షన్ మేడం. మొన్న నేను 4 సార్లు ఓటు రైతింగ్ కార్డు కూడా నాకు ఇచ్చింది వేలు బాటా సింగ్ గారు. ఇచ్చిన తర్వాత మనం పోతే లేదు నడవాదు అంటున్నారు సార్. వాళ్ళు ఓటు వేసిన రేవంత్ రెడ్డికి వేసిన, బీజేపీకి వేసిన, అందరికి ఓటు వేసిన, మళ్ళీ ఇప్పుడు ఆ కార్డు నడవాదు అంటున్నారు. ఎట్లా ఇచ్చింది సార్ వాళ్ళు? ఫస్ట్
1: ఎన్యూమరేషన్ ఫామ్ మీకు వచ్చిందా?
3: రాలేదు సార్, నాకు రాలే. అక్కడ పోయి అడిగితే ఆ కార్డు నేది కాదు, అక్కడ పో ఇటు పో అని అప్లై చేస్తున్నారు. అందరు సరిగా మాట్లాడుతున్నారు సార్. అందుకోసం మళ్ళీ వచ్చేసాను. వద్దని నేను అక్కడ పెంటే ఆయన ఉన్నాడు, ఆయన సీనియర్ కలర్. వద్దులే పో, నువ్వు ముసలి ఏం బాధపడతావు అని చెప్పాను. ఓట్ లేకుండా పింఛన్ దొరకదని అడిగితే దొరుకుతుంది అన్నారు. మరి ఏం చేయాలి? ఓటు ఎక్కడ ఇప్పుడు మేము పోతే మాకు ఏం మాకనా ఏం?
2: హలో,
4: హలో, నమస్కారం సార్.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: ఖమ్మం నుంచి అండి. 39 డివిజన్ మాది, మేదర్ బజార్. ఎన్యూమరేషన్ అప్లికేషన్ ఫామ్ తెలుగులో ప్రింట్ అయి ఉన్నది. మీరు ఇంగ్లీష్ లో భర్తీ చేయొచ్చా? పేరు టోటల్ గా
1: చేయొచ్చు, ఇంగ్లీష్ లో భర్తీ చేయొచ్చు.
4: దేవుగా గారు అన్నారు ఇంగ్లీష్ లో భర్తీ చేయకూడదు అనే రాను స్టెప్ రాను పడుతుంటే
1: ఇంగ్లీష్ లో భర్తీ చేయొచ్చు అండి.
4: మొత్తం తెలుగులో భర్తీ చేయాలంటే మేము తెలుగులో మా పేరు ప్రాక్టీస్ చేసుకోవడానికి 3 గంటలు పడుతుంది టైం.
1: ఇంగ్లీష్ లో రాయొచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ.
2: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి చాలా చక్కగా సార్ మా స్టూడియోకి వచ్చి ఇంతసేపు మీ సమయాన్ని ఇక్కడ వెచ్చించారు సార్, ధన్యవాదాలండి. మా శ్రోతలు అడిగిన క్వశ్చన్స్ అన్నిటి కూడా చాలా ఓపికగా సమాధానాలు చెప్పారు. చాలా థ్యాంక్స్ సుదర్శన్ రెడ్డి సార్ మీకు, అలాగే చెన్నయ్య గారు మీకు కూడా ధన్యవాదాలండి. నమస్కారం.
5: తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి మీరు ఇంతవరకు ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు, ఐఏఎస్ అలాగే ఎస్ఐఆర్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ శ్రీ చెన్నయ్య గారు, కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
6: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర భూగోగన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి 20 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు 2వ ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కలిసి ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమర్ రాజా గిగా కారిడార్లో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవాలను పాల్గొంటారు. ఆ తర్వాత వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనం ప్రారంభోత్సవం, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విబిజీ రంజీ పథకం అమల్లోకి రావడం, 16వ కేంద్ర ఆర్థిక సంఘం మార్గదర్శకాలు వెలువడడం, పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడడం ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా పంచాయతీల్లో అన్ని వివరాలు నమోదు చేపట్టాలని ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితి రోజురోజుకి తీవ్రమవుతోంది. మొత్తం 33 జిల్లాలకు గాను 28 జిల్లాల్లో వర్షపాతం లోటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. కేవలం 5 జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ మేరకు నిన్న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తెలంగాణ అగ్నిమాపక చట్టాన్ని సవరించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర అగ్నిమాపక విపత్తు ప్రతిస్పందన అత్యవసర పౌరరక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ చెప్పారు. అందుకు విద్యా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నగరంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు అగ్ని ప్రమాదాలు, భద్రతా అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, లోక్సభ మాజీ సభ్యులు ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్పెయిన్ ఫ్రాన్స్ని ఓడించి ఫైనల్కి చేరుకుంది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య బర్మింగ్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: హలో, గుడ్ మార్నింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్ వచ్చేసాను. 9 రోజుల విరామం తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ప్రతిరోజు 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటాం కదా, మరి ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో కూడా ఒక సూపర్ డైరెక్టర్ని తీసుకుని మీ ముందుకు వచ్చేసాను నేను. మరి ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో డైరెక్టర్ స్పెషల్లో ఆయన గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకుందాం మరి కాసేపట్లోనే. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

ఈరోజు బుధవారం స్పెషల్లో, డైరెక్టర్ స్పెషల్లో గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మరి ఈరోజు ఏ దర్శకుడి గురించి గుర్తు చేసుకోబోతున్నాం. సాధారణంగా డైరెక్టర్ని క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు, అవునా? మరి దర్శకుడు ఎప్పుడు కెమెరా వెనకే ఉంటారు. అయినా కూడా చాలామంది దర్శకులు హీరోలతో సమానంగా పాపులర్ అయ్యారు. ఫలానా సినిమా ఎవరు డైరెక్ట్ చేశారు అంటే ఆ డైరెక్టర్ పేరు చెప్పేస్తాం చాలా సులభంగా. అయితే చాలామంది దర్శకులు హీరోలతో సమానంగా పాపులర్ అయ్యారు. కొంతమంది దర్శకులు అయితే కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని శాసించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే దర్శకులు వీటికి పూర్తి భిన్నం అన్నమాట. ఆయన ఎప్పుడు పాపులారిటీని కోరుకోలేదు, ఎప్పుడు లో ప్రొఫైలే మెయింటైన్ చేసేవారు. ఆయన కెరీర్ 1986లో స్టార్ట్ అయింది. 90స్లో, ముఖ్యంగా 90s కిడ్స్ అయితే ఈరోజు నేను ప్లే చేయబోయే పాటలకి బాగా కనెక్ట్ అవుతారు. అండ్ 90స్లో ఆయన ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందించినా కూడా చాలామందికి ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదు. నమ్ముతారా మీరు? ఎస్, తీసినవి 22 సినిమాలే అయినా కూడా 95% సక్సెస్ రేట్ ఉన్న ఆ డైనమిక్ డైరెక్టర్ గురించి ఇవాళ గుర్తుకొస్తున్నాయో మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇప్పుడు నేను ఒక పాట ప్లే చేస్తాను. చాలామందికి ఆ డైరెక్టర్ ఎవరో తెలిసే ఉంటుంది, ఎందుకంటే నేను 90స్లో సినిమాలు బాగా ఫాలో అయ్యేవాళ్ళు, అప్పట్లో థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం కాబట్టి ఆ దర్శకుడు ఎవరు అన్నది మీకు గుర్తొచ్చేస్తుంది. మరి ఈ పాట వినండి, ఆ దర్శకుడు ఎవరో గుర్తుపట్టండి. నాకు వాట్సాప్ ద్వారా మీరు గుర్తుపట్టిన వ్యక్తి పేరును పంపించండి. చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్గా గెస్ట్ చేస్తారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు మీ ఆర్జే పవన్తో. స్టే ట్యూన్డ్.

0: ఆనందిస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఎస్, 11:13 గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు దొంగల్లుడు సినిమా నుంచి వానజల్లు జాతర అనే ఒక బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ విన్నాం కదా, కోటి గారు కంపోజ్ చేసింది. కొంతమంది శ్రోతలు కన్ఫ్యూజ్ అయ్యారు, నేను ఇంతకుముందే చెప్పాను కదా చాలామందికి ఆ దర్శకుడు ఎలా ఉంటారో కూడా తెలియదని. బట్ కొంతమంది శ్రోతలు కరెక్ట్గానే గెస్ట్ చేసి పంపించారు. జక్రాన్పల్లి నుంచి మనకి అరుణ రాజేందర్ గారు, అలాగే నర్సంపేట నుంచి బాలకృష్ణ గారు, తర్వాత సిరికొండ నుంచి తాళ్ల గీత గారు కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించారు, తర్వాత ఆర్ఎస్ఆర్ మూర్తి గారు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ముసారంబాగ్ నుంచి, అండ్ సత్య గారు హైదరాబాద్ నుంచి, అండ్ మనకి తర్వాత కరెక్ట్గా పంపించిన వాళ్ళు అరుణ గారు ఇబ్రహీంపట్నం నుంచి పంపించారు, కీసర నుంచి రమేష్ గారు కరెక్ట్గా గెస్ట్ చేశారు. ఈరోజు మనం శరత్గా గుర్తింపు పొందిన దర్శకులు పోలవరపు శరత్ గారి గురించి

0: మాట్లాడుకోబోతున్నాం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: పదకొండు గంటల 15 నిమిషాల దాటి 30 సెకండ్లు శరత్ గారి సినీ ప్రస్థానం గురించి ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుందాం. 1974 విడుదలైన కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు సినిమాకి అప్రెంటిస్గా మొదలైంది శరత్ గారి సినీ ప్రయాణం. తర్వాత డైరెక్టర్ ఏ కోదండరామరెడ్డి గారి దగ్గర అసోసియేట్గా జాయిన్ అయి తన డెడికేషన్తో అతి తక్కువ టైంలోనే డైరెక్టర్గా మారిపోయారు. మరి ఇవాళ కూడా శరత్ గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటాం మనం. అలాగే నేను చెప్పాను కదా, అల్లూరి సీతారామరాజు సినిమాకి అప్రెంటిస్గా జాయిన్ అయిన శరత్ గారు తరువాతి కాలంలో కృష్ణ గారు హీరోగా యాక్ట్ చేయగా రమ్యకృష్ణ హీరోయిన్గా సూపర్ మొగుడు అనే సినిమాని తెరకెక్కించారు. మరి తెలుసుకుందామా ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో శరత్ గారి సినీ ప్రస్థానాన్ని? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: 11:22 క్రాసెస్ 22 seconds అవుతుంది. గుర్తుకొస్తున్నాయిలో డైరెక్టర్ శరత్ గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. తెలుగు చలనచిత్ర రంగంలో కుటుంబ కథా చిత్రాలకు, భావోద్వేగాలకు తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో శరత్ గారు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఒక్కొక్కటిగా గుర్తొస్తోంది కదా శరత్ గారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే. మనం ఎన్నో సినిమాలు చూస్తాం, మర్చిపోతాం, కానీ ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటే అరే ఈ సినిమాకి శరత్ గారు ఆ డైరెక్టర్ అనిపిస్తూ ఉంటుంది. ఎస్, ఆయన్ని చూడలేదు అని ఫీల్ అవ్వకండి. ఆయన కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. ఏ సినిమాల్లో యాక్ట్ చేశారన్నది నేను లాస్ట్లో చెప్తాను, వింటూ ఉండండి. గుర్తుకొస్తున్నాయి. మరి సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు కదా, జీవితానికి అద్దం పట్టే ఒక మాధ్యమం అని నిరూపించారు తన సినిమాలతో శరత్ గారు. శరత్ గారు దర్శకత్వం వహించిన చిత్రాల్లో కుటుంబ బంధాలు, హ్యూమన్ రిలేషన్స్, మానవీయ విలువలు, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంతో సహజంగా కనిపిస్తాయి. అవేవో యాక్ట్ చేస్తున్నట్టుగా ఉండవు. నిజంగా వాళ్ళు కుటుంబ సభ్యుల అన్నంతగా మనల్ని ఆ సినిమాల్లో ఇన్వాల్వ్ చేస్తాయి శరత్ గారి సినిమాలు. అందుకే ఆయన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. అలా శరత్ గారి దర్శకత్వంలో వచ్చిన ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంది. ఆ సినిమా వినగానే అవునా ఈ సినిమా కూడా శరత్ గారి దర్శకుల అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది చూడండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్తో.

0: డైరెక్టర్ శరత్ గారి డైరెక్షన్లో వచ్చిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా బావా బావ మరిది సినిమా నుంచి విన్న పాట అది. రచన వేటూరి గారు, సంగీతం రాజ్కోటి, బాలుగారు చిత్రగారు పాడిన వండర్ఫుల్ సాంగ్ అది.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా?

ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashwani Telugu.
1: ఈ పాటలన్నీ వింటుంటే ఒక్కసారి మనం ఆ 90s వైబ్ని ఎంజాయ్ చేస్తున్నాం కదా. అరే ఇన్ని మంచి సినిమాలు తీశారా శరత్ గారు అనిపిస్తుంటుంది. ఇందాక మీరు విన్న పాట జైలర్ గారు అబ్బాయి సినిమాలోది. శరత్ గారి సినిమాల్లో హీరో మాత్రమే కాదు ప్రతి పాత్రకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. అందుకే ఆయన చిత్రాలు కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని చూసేలా ఉంటాయి. అలాగే ఆయన మూవీస్లో మ్యూజిక్కి కూడా చాలా మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఖచ్చితంగా ఈ పాటలు వింటుంటే మనం అది నిజమే అనుకోక తప్పదనమాట. అందుకే ఆయన సినిమాల్లో పాటలు ఇప్పటికీ క్లాసిక్స్గా నిలిచిపోయాయి. ఎక్కువగా శరత్ గారి సినిమాలకు రాజ్ కోటి గారులే మ్యూజిక్ అందించారు. డియర్ అనే ఒక నవల ఆధారంగా చాదస్తపు మొగుడు అనే సినిమాతో ఇండస్ట్రీలో డైరెక్టర్గా మారారు శరత్ గారు. 1986లో సుమన్ భానుప్రియ హీరో హీరోయిన్స్గా వచ్చింది ఆ చాదస్తపు మొగుడు అనే సినిమా. ఎక్కువగా సుమన్ బాలకృష్ణ గారితోనే సినిమాలు తీసి భారీ విజయాలు అందుకున్నారు డైరెక్టర్ శరత్ గారు. మాట్లాడుకుందాం, ఇంకా మరిన్ని విశేషాలు గుర్తుకొస్తున్నాయిలో శరత్ గారి గురించి. అంతకన్నా ముందు మంచి పెప్పి నెంబర్ వచ్చేస్తోంది మీకోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు మీ ఆర్జే పవన్ తో డైరెక్టర్ శరత్ గారి హిట్ సినిమాలు, అలాగే ఆయన సినీ ప్రస్థానం గురించి ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాం. ఆయన డైరెక్షన్లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం. ఇందాక విన్న పాట మీరు చిన్నల్లుడు సినిమాలోది, అప్పట్లో ఒక ఊపు ఊపిన పాట, సుమన్ రంభ కాంబినేషన్లో వచ్చిన పాట అది. శరత్ గారు డైరెక్ట్ చేసిన బెస్ట్ సినిమాల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే ఆయన టాప్ వన్ ఎప్పటికీ బావా బావమర్ది సినిమానే. బావా బావమర్ది యాక్చువల్గా ఒక తమిళ్ సినిమాకి రీమేక్ అనమాట. అయితే దీని వెనుక ఒక స్టోరీ ఉంది. యాక్చువల్గా ఆ సినిమాని బాలకృష్ణ గారితో తీద్దాం అనుకున్నారంట శరత్ గారు, ఆ సినిమాకి ప్రొడ్యూసర్ ఎడిటర్ మోహన్ గారు. అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్ట్లోకి సుమన్ వచ్చారు. బాలకృష్ణ గారు ముందు ఒప్పుకున్న తర్వాత వివిధ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అండ్ అందులో కృష్ణంరాజు గారు పోషించిన పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇక జయసుధ గారు, సిల్క్ స్మిత, అండ్ అప్పట్లో బావలు సయ్య పాట అయితే అసలు ఇప్పటికీ కూడా టాప్ లిస్ట్లో ఉంటుంది చాలామందికి. ప్రత్యేకంగా సిల్క్ స్మిత ఫ్యాన్స్కి అయితే ఆ పాట ఒక యాంథమ్ లాంటిది అని కూడా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. అయితే ఆ సినిమాలో కృష్ణంరాజు గారిని యాక్చువల్గా బాలకృష్ణ గారే సజెస్ట్ చేశారంట, కృష్ణంరాజు గారు ఆ పాత్ర పోషిస్తే బాగుంటుంది అని. అది తమిళ్లో రాధారవి గారు పోషించారు, బట్ తెలుగులోకి వచ్చేసరికి ఇంకొంచెం పవర్ఫుల్గా ఉంటే బాగుంటుంది ఆ పాత్ర అని కృష్ణంరాజు గారిని పెట్టుకున్నారు. తర్వాత సుమన్ ఆ ప్రాజెక్టులోకి వచ్చారు. అండ్ అందులో పర్ఫార్మెన్స్ గాను సుమన్ గారికి నంది అవార్డు కూడా వచ్చింది. తర్వాత పెద్దన్నయ్య సినిమా, బాలకృష్ణ గారు డబల్ యాక్షన్లో, అలాగే తమ్ముళ్ళ గురించి ఒక అన్నయ్య పడే తాపత్రయం ఎలా ఉంటుంది అని ఒక మంచి స్టోరీ లైన్తో వచ్చిన సినిమా. తర్వాత వంశానికొక్కడు, దొంగల్లుడు, చిన్నల్లుడు, పండగ. ఈ సినిమాలు శరత్ గారి స్టామినా ఏంటో చెప్తాయి. అక్కినేని నాగేశ్వరరావు గారితో కాలేజీ బుల్లోడు, రథసారథి, పండగ. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారితో బావా బావమర్ది, జైలర్ గారు అబ్బాయి, వంశోద్ధారకుడు, సుల్తాన్ సినిమాలకు దర్శకత్వం వహించారు శరత్ గారు. అలాగే ఆయన డైరెక్ట్ చేసిన అల్లుడు సిరీస్ సినిమాలన్నింటిలో అత్తగారు వాణిశ్రీ గారే. అలాగే చిన్నల్లుడు సినిమాతో దర్శకరత్న దాసరి నారాయణరావు గారిని కూడా డైరెక్ట్ చేశారు శరత్ గారు. ఇంకా ఉన్నాయి మరిన్ని విశేషాలు, మాట్లాడుకుందాం శరత్ గారి గురించి. అంతకన్నా ముందు పండగ సినిమాలోంచి ఒక మంచి పాట వచ్చేస్తుంది, సంక్రాంతి పాట. సంక్రాంతి పాట అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఈ పాటే. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

11:54 క్రాస్ చేసి 40 సెకండ్స్ అవుతోంది స్టూడియో క్లాక్లో. గుర్తుకొస్తున్నాయిలో శరత్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక శరత్ గారి సినిమాల విషయానికి వస్తే, జగపతి బాబు గారితో జైలర్ గారు అబ్బాయి, భలే బుల్లోడు సినిమాలు, కృష్ణ గారితో సూపర్ మొగుడు, సుల్తాన్ సినిమాలు డైరెక్ట్ చేశారు. సుల్తాన్ సినిమాలో ఒక ప్రయోగం చేశారు శరత్ గారు, కృష్ణ బాలకృష్ణ కృష్ణంరాజు ముగ్గురిని కలిపి ఒకే తెరపై చూపించి ముగ్గురు ఫ్యాన్స్ని ఈక్వల్గా థ్రిల్ చేశారు డైరెక్టర్ శరత్ గారు. చివరిగా ఆయన 2001లో శ్రీహరి హీరోగా ఎవడ్రా రౌడీ అనే సినిమా తీశారు. అదే ఆయన చివరి సినిమా డైరెక్టర్గా. దర్శకుడుగా అదే శరత్ గారు చివరి సినిమా అని చెప్పుకున్నాం కదా, అయితే చాలామంది దర్శకులు తర్వాత నటులుగా మారారు. గుర్తుందా మీకు, దేవీప్రసాద్ గారు, అలాగే కాశీ విశ్వనాథ్ గారు కొంతమంది డైరెక్టర్స్గా పాపులర్ అయ్యి తర్వాత యాక్టర్స్గా మారారు. ఈయనని హీరో చేసి యాక్టర్ చేసింది కూడా డైరెక్టర్ రవిబాబు గారు అన్నమాట. అందుకే ఆయన డైరెక్ట్ చేసిన అనసూయ సినిమాలో న్యూస్ ఛానల్ ఎడిటర్ పాత్ర ఇచ్చారు శరత్ గారికి. గుర్తొచ్చిందా మీకు, భూమిక ఒక ఛానల్లో జాబ్ చేస్తూ ఉంటుంది, అందులో వాళ్ళ బాస్ ఉంటారు కదా, జేబులో పెన్ ఇంక్ లీక్ అయితే చూసుకోండి అని చెప్తుంది భూమిక, గుర్తొచ్చిందా, ఆయనే డైరెక్టర్ శరత్ గారు అన్నమాట. తర్వాత రవిబాబు గారి డైరెక్షన్లోనే లడ్డుబాబు సినిమాలో కూడా కనిపిస్తారు శరత్ గారు. మొత్తం మీద తీసిన సినిమాలు తక్కువే అయినా ఫ్యామిలీ ఆడియన్స్లో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చాలా ఎక్కువ. అనారోగ్యంతో శరత్ గారు 1 ఏప్రిల్ 2022 తన 74 ఏళ్ల వయస్సులో చనిపోయారు. ఆయన లేకపోయినా కూడా ఆయన సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటాయి, ముఖ్యంగా ఆయన పాటలు అయితే హాంట్ చేస్తూనే ఉంటాయి మనల్ని, కాదంటారా. శరత్ గారి గురించి గుర్తుకొస్తున్నాయి విశేషాలు ఇవి, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సంతోషిస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలుగా వస్తుంది. మరికొన్ని క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 12:07 అవుతోంది. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనల్ చేత వెనకడుగు వేయించే అతిపెద్ద శత్రువు ఒకటి ఉంది. ఏంటో తెలుసా మీకు? ఆలోచించండి ఒకసారి. ఎస్, కరెక్ట్, అదే ఓడిపోతామేమో అనే భయం. దాన్నే మనం ఇంగ్లీష్లో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటాం. అసలు ప్రయత్నించడానికన్నా ముందే చేతులెత్తేసేలా చేసే ఈ భయం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో అద్భుతమైన అవకాశాలని చేజార్చుకుంటూ ఉంటాం కదా. సమాజం ఏమనుకుంటుందో, పక్కవాళ్ళు ఏమనుకుంటారో, ఎలా హేళన చేస్తారో అనే ఆలోచనలు మనల్ని ముందుకు సాగనివ్వకుండా వెనక్కి లాగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, గెలిచిన ప్రతి ఒక్కరూ ఒకప్పుడు ఖచ్చితంగా ఓటమిని రుచి చూసిన వారే అయ్యుంటారు అని అనుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ వచ్చేస్తుంది అనుకోండి, దాని వాల్యూ మనకేం తెలుస్తుంది? ఎన్నో ఢక్కాముక్కీలు తిన్న తర్వాత వచ్చిన సక్సెసే నిజంగా చాలా రుచికరంగా ఉంటుంది కదా. అందుకనే ఫెయిల్యూర్స్ మనల్ని కిందకు లాగడానికి కాకుండా మరింత కటువుగా మార్చడానికి, రాటుదేలడానికి ఉపయోగపడతాయని, అవే పునాదులుగా మారుతాయని మనం అనుకోవాలి. మనకి ఇంగ్లీష్లో ఒక సెయింగ్ కూడా ఉంది కదా, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అని. కాబట్టి మనలోని లోపాలని సరిదిద్ది సరికొత్తగా ప్రయత్నించి

ఇచ్చే ధైర్యాన్నిచ్చేదే అసలైన అనుభవం. మరి ఇలాంటి స్ఫూర్తి నింపే విషయాలు మాట్లాడుకుందాం 12:30 వరకు చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మీ అందరి కోసం చిరుత సినిమా నుంచి వచ్చేస్తుంది, విశ్వాస సాహిత్యం రంజిత్ గీతామాధురి పాడిన పాట, సంగీతం మణిశర్మ. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: స్టూడియో క్లాక్ లో 12:15 ఎగ్జాక్ట్ గా అవుతోంది టైం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే పవన్తో. ప్రపంచంలోని జ్ఞానం అంతా కాన్సన్ట్రేషన్ అనే ఒక పద్ధతి ద్వారానే లభిస్తుంది కదా, ఏకాగ్రత. మనం ఫోకస్డ్గా ఉంటేనే మన ఎయిమ్ అనేది చాలా ఈజీ అవుతుంది. లేకపోతే డీవియేషన్స్ ఉన్నాయనుకోండి, ఆ ఎయిమ్ ఇంక రోజురోజుకి దూరం జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఏకాగ్రత అనేది సమస్త జ్ఞానానికి మూలమని గ్రహించాలి మనం. అది లేకుండా ఏది సాధించలేం. ఇవన్నది ఎవరు? స్వామి వివేకానందుడి సూక్తులు అన్నమాట ఇవి. నిత్యం మనం లైఫ్లో అప్లై చేసుకోదగిన మంచి మంచి ఒక జ్ఞానాన్ని నింపేటువంటి సేయింగ్స్ ఇవన్నీ కూడా స్వామి వివేకానంద. సాధ్యమైనంత వరకు వివేకానందుడి ఏవైతే లైఫ్ లెసన్స్ ఉంటాయో అవి మనం చదివే కొద్దీ మనలో కాన్ఫిడెన్స్ని పెంచుతాయి. మీరైతే వీలైతే మీరు కూడా ఎక్కువగా చదువుతూ ఉండండి స్వామి వివేకానందని. ఎలాంటి గ్రోత్ లేదబ్బా లైఫ్లో, అసలు ఏంటో ఈ లైఫ్, ఎంత ప్రయత్నించినా ఏం జరగట్లేదు అని చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎక్కడికో వెళ్ళిపోతుంటే నేను మాత్రం ఇంకా ఇక్కడే ఉండిపోయాను అనేటువంటి నిర్లిప్తత చాలామందికి లైఫ్లో ఎదురవుతూ ఉంటుంది. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నాను, ఎందుకు సక్సెస్ రావట్లేదు, ఎక్కడుంది లోపం అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలా మీకు కూడా అనిపించిందా? అయితే దాన్నే సింథటిక్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే ఏంటి తెలుసుకుందాం మరి కాసేపట్లో. వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

0: చింతకాయల రవి సినిమా నుంచి విన్న పాట అది. విశాల్ శేఖర్ కాంపోజిషన్లో చంద్రబోస్ గారు రాశారు, కేకే సునిధి చౌహాన్ గానం చేశారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు, నేను మీ ఆర్జే పవన్. 12:22 క్రాస్ చేసి 40 సెకండ్స్ అవుతోంది. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అలాగే కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వీటిని అధిగమించాలి అంటే, ఈ ఫియర్ని అధిగమించాలి అంటే మనం కాన్సన్ట్రేషన్ ఎంత ముఖ్యమని చెప్పుకున్నాం. అలాగే యోగా, ఇది ఎన్నో రోగాలకు సర్వరోగ నివారణ అంటాం కదా, అలాగా యోగా చేస్తే కొన్ని వందల డిఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో మనం వేటినైతే ఓవర్కమ్ చేయలేక బాధపడుతూ ఉంటామో, కష్టపడుతూ ఉంటామో, అలాంటి వాటికి యోగా లాంటి ఒక వే ఆఫ్ లైఫ్ని పాటిస్తూ మన సెన్స్ ఆర్గాన్స్ని అంటే పంచేంద్రియాలు అంటాం కదా మనం, మెల్లమెల్లగా మన అధీనంలోకి తెచ్చుకోవడం, అనవసర విషయాల గురించి ఆలోచించకుండా మన మైండ్ని ట్రైన్ చేసుకోవడం, అలాగే మన మనసుని మన కంట్రోల్లో ఉంచుకోవడం, మన గురించి మనం తెలుసుకోవడం, ఇలాంటివన్నీ ఫాలో అయితే ఈ సింథటిక్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అని చెప్పుకున్నాం కదా, అంటే డిప్రెషన్, ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్, ఎందుకు అవ్వట్లేదు, ఎంత కష్టపడుతున్నాను, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, దాన్నే మనం సింథటిక్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అంటాం. ప్రతి ఒక్కళ్ళు ఇది ఫేస్ చేసి తీరుతారు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో. కాబట్టి దీన్ని దాటాలి అంటే నేను

ముందుగా చెప్పినవన్నీ ఫాలో చేసుకోవాలి అని మానసిక నిపుణులు చెప్తున్నారు. అలాగే ఓడిపోతాం అనే ఒక భయాన్ని వదిలి ప్రతి ఓటమి మనకు ఒక మంచి పాఠం నేర్పుతుంది అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని అలవాటు చేసుకోవాలి. అండ్ మనల్ని పక్కదారి పట్టించే ఆలోచనల్ని దూరం పెట్టాలి. మన కాన్సన్ట్రేషన్ని మన టార్గెట్ లేకపోతే మన ఎయిమ్ పైనే ఫోకస్ చేయాలి. మనసుని నియంత్రించుకుంటూ ఆలోచనల్ని మార్చుకుంటే గనక మన భవిష్యత్తు ఖచ్చితంగా అద్భుతంగా మారుతుంది, మారి తీరుతుందంటే. ఎందుకు మార చెప్పండి, ఇన్ని మంచి లక్షణాలన్నీ మనం పుణికిపుచ్చుకుని ముందుకు సాగితే. కాబట్టి అవన్నీ మనలోనే ఉంటాయి, మంచైనా చెడైనా మనం చూసే పర్స్పెక్టివ్ మీదే ఆధారపడి ఉంటుంది. మంచి విషయాలు తెలుసుకున్నాం కదా ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈవేళ మల్లకొచ్చింది. మన దేశ ఆర్థిక అభివృద్ధిలో ఇది ఒక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేల 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిలిపోతుందని యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుతూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భారత్ యుకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రారంభోత్సవానికి గుర్తుగా ఈ మధ్యాహ్నం కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ కింగ్డమ్కు ఎగుమతి సరుకును పంపేలాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, కస్టమ్స్ అధికారులు, ఇతర భాగస్వామ్య పక్షాల సహకారంతో ఒక ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భారత యుకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ ఇది భారత ఆర్థిక వృద్ధిని, ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల ఎగుమతులు పెరుగుతాయని, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని, భారతీయ పరిశ్రమలకు మద్దతు లభిస్తుందని, యూకేలో పనిచేస్తున్న వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ఉద్యోగాలు, పెట్టుబడులకు కొత్త మార్గాలు సుగమమవుతాయని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరించే వికసిత్ భారత్ విషన్కు తోడ్పడే ఇటువంటి ఒప్పందాలను భారత్ నిరంతరం సాధిస్తోందని రక్షణ మంత్రి చెప్పారు. మరోవైపు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ భారత యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేస్తూ రైతులను, వ్యవసాయ రంగాన్ని రక్షించే ఒక మైలురాయి లాంటి చర్య అని కొనియాడారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం ఒక విప్లవాత్మకమైన ముందడుగని ఆయన అన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ జలంధర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జలంధర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ను ప్రారంభించడంతో పాటు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన మరో 74 రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. దీంతోపాటు పంజాబ్లోని అమృత్సర్ను ఉత్తరప్రదేశ్లోని వారణాసితో అనుసంధానించే సరికొత్త రైలు సంత్ రవిదాస్ ఎక్స్ప్రెస్ను కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు.

0: జలంధర్ చేరుకోవడానికి ముందు మోదీ చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సందర్శిస్తారు. ఆయన అక్కడ వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది. జ్ఞానం వివేకానికి దారితీస్తుంది, నైపుణ్యాల అభివృద్ధిని నడిపిస్తాయి, మంచి ఆరోగ్యం ప్రతి ఆకాంక్షను నెరవేర్చడానికి శక్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంస్కృత సుభాషితాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ ఆయన ఈ విషయాలు తెలియజేశారు. నేటి యువత ఈ గుణాలను అందిపుచ్చుకుంటూ దేశం గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నారని మోదీ అన్నారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 కీలక వ్యూహాత్మక ఖనిజాల బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండో ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినం, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సీసీఎం, రుబిడియం ఈ ఖనిజాల్లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలెంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా గనుల మంత్రిత్వ శాఖ మొత్తం 88 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన బలమైన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక పోటీతత్వ మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారులు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి సంస్కరణలు చేపట్టడంలో విఫలమవడం, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు సమర్థవంతంగా పరిష్కరించలేకపోవడం వల్ల యునైటెడ్ నేషన్స్పై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని మన దేశం హెచ్చరించింది. యునైటెడ్ నేషన్స్లో మేకింగ్ మల్టీలేటరలిజం ఫిట్ ఫర్ ద ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల్లో భద్రతా మండలి అర్థవంతంగా జోక్యం చేసుకోలేకపోయిందని, ఇది అంతర్జాతీయ శాంతి భద్రతలు కాపాడే సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు.
1: The Security Council has been ineffective in putting an end to human suffering among the affected populations. The foundational principle for the establishment of the United Nations, maintenance of international peace and security, has therefore been called to question. The underlying reason for inadequacies of the Security Council is evident. An 80-year-old architecture designed for the 1940s is ill-equipped to address contemporary challenges. As a collective, the UN has not been able to move the needle on reforming the Security Council.
0: 80 నాటి యునైటెడ్ నేషన్స్ నిర్మాణం నేటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏమాత్రం సరిపోదని, భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు కేవలం ప్రసంగాలకే పరిమితమై ఎటువంటి స్పష్టమైన పురోగతి లేకుండా అంతులేని చక్రంగా నిలిచిపోయాయని హరీష్ అన్నారు. పూరి నగరంలో శ్రీ జగన్నాథస్వామి జగత్ప్రసిద్ధ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. నిన్నటి పవిత్ర నవయవన్ దర్శనం అనంతరం ఈ వార్షిక రథోత్సవం కోసం విస్తృతమైన సాంప్రదాయ పరిపాలనాపరమైన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూరి పవిత్ర పుణ్యక్షేత్రమంతటా జయ జగన్నాథ్ అనే పవిత్ర నామస్మరణ మానమోగుతుండగా, రేపు ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే మతపరమైన ఉత్సవాల్లో ఒకటైన జగన్నాథ్ బలభద్ర దేవి సుభద్ర సుదర్శనుల మహారథయాత్రను కళ్లారా చూసేందుకు పూరి సిద్దమవుతోంది. ఈ వార్షిక యాత్ర శ్రీ జగన్నాథ్ ఆలయం నుంచి బయలుదేరి శ్రీ గుండెచ ఆలయానికి పవిత్ర ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పవిత్ర రథోత్సవంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకున్నారు. ఒడిశాలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు బీహార్లో, రేపటి వరకు ఈశాన్య భారత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే తెలంగాణలో ఈరోజు పిడుగులు, బలమైన గాలులతో కూడిన ఉరుములతో కూడా జల్లులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ

హెచ్చరించింది. స్పెయిన్ ఫీఫా ప్రపంచ కప్ 2026 ఫుట్బాల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్పై 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్న 16 ఏళ్ల తర్వాత లారోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటా స్టేడియంలో జరగనున్న 2వ సెమీఫైనల్ పోరులో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లో నెట్ బాస్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. రెండో మ్యాచ్ రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వస్తోంది. మన దేశ ఆర్థిక అభివృద్దిలో ఇదొక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిలిపోతుందని యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో టైం 12:40 క్రాస్ చేసి 50 సెకండ్స్ అవుతుంది. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
4: మీట్ ద స్టార్.
0: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో ముందుగా వింటున్న పాట భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ సినిమా నుంచి చంద్రబోస్ సాహిత్యం, భీమ్ సిస్సిరేలియో సంగీతం, కపిల్ కపిలన్ అండ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట. స్టే ట్యూన్డ్.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి విన్న పాట అది భాస్కర భట్ల రవికుమార్, సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్, సంగీతంలో విశాల్ దడ్లాని హరిప్రియ పాడారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: క్రాస్ చేసి 48 సెకండ్స్ అవుతుంది. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు కదా. నెక్స్ట్ వినబోతున్న పాట ఫంకీ సినిమాలోంచి. సంజీత్ హెగ్డే అండ్ రోహిణి శోరత్ పాడారు. కేవీ అనుదీప్ సాహిత్యం, భీమ్ సిసిరోలియో సంగీతం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:56. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇది మన చట్టం కార్యక్రమంలో సెట్విన్లో యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి శ్రీ కె వేణుగోపాలరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. తప్పక ట్యూన్ చేసుకోండి, ఇది మన చట్టం ఈరోజు రాత్రి 7:15. అంశం సెట్విన్లో యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు.

0: పెద్ది సినిమాలో నుంచి విన్న పాట అది. రచన అనంత్ శ్రీరామ్, సంగీతం గానం ఏఆర్ రెహమాన్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నారి నారి నడుమ మురారి సినిమాలోంచి విన్న పాటది హరిచరణ్ పాడిన సాంగ్ అది. రామజోగేశ్ శాస్త్రి గారి సాహిత్యం, విశాల్ చంద్రశేఖర్ సంగీతం. ఇక సూపర్ హిట్ సాంగ్స్ లేటెస్ట్ నెంబర్స్లో చివరిగా విందాం బ్యాండ్ మేళం సినిమాలోంచి రాము రాథోడ్, అదితి భావరాజు పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం విజయ్ బల్గానియన్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చిన సందర్భంగా తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లే ఎగుమతి సరుకులను ఈ ఉదయం హైదరాబాద్ నుంచి పలువురు ఉన్నతాధికారులు జెండా ఊపి ప్రారంభించారు. బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్ 2026లో భాగంగా బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ ఇన్ బ్రిక్స్ ఫ్యామిలీ కంట్రీస్పై ఈరోజు హైదరాబాద్లో ప్రత్యేక ప్లీనరీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లే ఎగుమతి సరుకులను ఈ ఉదయం హైదరాబాద్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అదనపు డైరెక్టర్ డాక్టర్ సంపత్ కుమార్, విశాఖపట్నం సెజ్ డిప్యూటీ కమిషనర్ భవానీశ్రీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అధిపతి ఆర్పి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం ద్వారా అనేక రకాల ఉత్పత్తులపై సుంకాల తొలగింపు, సరళీకృత కస్టమ్స్ విధానాలు, మెరుగైన నియంత్రణ సహకారం ద్వారా భారతీయ ఎగుమతులకు మెరుగైన మార్కెట్ ప్రాప్యత లభిస్తుందని, తద్వారా అన్ని రంగాల ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సుంకాల తొలగింపుతో యూకే మార్కెట్లో తెలంగాణ ఉత్పత్తుల పోటీతత్వం మెరుగుపడుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్ 2026లో భాగంగా బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ ఇన్ బ్రిక్స్ ఫ్యామిలీ కంట్రీస్పై ప్రత్యేక ప్లీనరీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, దేశ ఆర్థిక ప్రగతికి కార్మికులే అసలైన నిర్మాతలని, వారి సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాల మధ్య నైపుణ్యాల గుర్తింపు, పరస్పర సహకారమూ పెరగాలని, మహిళా కార్మికులకు సమాన అవకాశాలు కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొద్దిసేపటి క్రితం శంకుస్థాపన కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమర రాజా గిగా కారిడార్లో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం వనపర్తి జిల్లాలో పర్యటిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీతారెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భద్రత కోసం 850 మంది పోలీసులను మోహరించారు. మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా కొత్తకోట చేరుకోనున్న ముఖ్యమంత్రి అక్కడ కొత్తగా నిర్మించిన ప్రభుత్వ బాలికల పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్ జడ్పీ బాలికల హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఎఫ్డీఆర్ సైన్స్ సెంటర్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, విజయ

0: ఆంధ్రప్రసాద్, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ జనరల్ సెక్రటరీ జయప్రకాష్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలోని 47వ డివిజన్ రామ్నగర్, 62వ డివిజన్ మంకమ్మ తోటలో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణం పనులను మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ఈ ఉదయం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, పలు పథకాల కింద బడ్జెట్ విడుదల, వ్యయంపై జిల్లాల వారీగా పనితీరు పరిశీలనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు, పప్పు సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, భవనాల నిర్మాణ పురోగతిని వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి భద్రత, ప్రతి మహిళకు శక్తి అనే నినాదంతో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సెర్ఫ్ సంయుక్తంగా మీ సురక్ష సహచరి అనే మరొక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మహిళలకు ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాలు, మోసాల నివారణ, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన, రోడ్డు భద్రత, చట్టపరమైన హక్కులు రక్షణ, అత్యవసర పోలీసు సేవల వినియోగంపై మహిళలకు సమగ్ర శిక్షణ అందించారు.
1: సహచరి మీ సురక్షలో భాగంగానే సహచరి అన్న ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. 3500 మహిళా లీడర్లు ఎవరైతే మెప్మా గుర్తించిందో వాళ్లకు భద్రతలో మనము ఒక రోజు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఓరియంటేషన్ లో భాగంగానే ఈ రోజు 10% ఆఫ్ దీస్ ఉమెన్ ని వివిధ పోలీస్ స్టేషన్లకు, అంటే ట్రాఫిక్, లాండ్ ఆర్డర్, భరోసా, ఉమెన్ పోలీస్ స్టేషన్, వాళ్ళని విజిట్ కి తీసుకెళ్లడం, పోలీస్ సేవలు ఏం అందిస్తుందో పబ్లిక్ కి విమెన్ ద్వారా తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం.
0: గోదావరి నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోతల ద్వారా తరలించి రాష్ట రైతాంగాన్ని ఆదుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: ఇవాళ సుందిల్లా అన్నారం రెండు కూడా గ్రౌటింగ్ చేసి ఇక్కడ బుంగలు పడ్డాయని మీరు అంటున్నారు, అట్లాంటిది ఏం లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇవాళ పారుతున్న గోదావరిలో నీళ్లు ఎత్తి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తీసుకొచ్చి హైదరాబాద్, సింగరేణి, అదేవిధంగా పవర్ ప్లాంట్స్ కి ఈ ప్రాంత ప్రజలకి తాగునీళ్లు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తారు.
0: కేంద్ర ప్రభుత్వం పారాక్వాట్ డ్రైక్లోరైడ్ అనే గడ్డి మందును దేశవ్యాప్తంగా నిషేధించడానికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం శుభపరిణామమని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు అన్నారు.
3: పారాక్విట్ డైక్లోరైడ్ అనే గడ్డి మందు ఎంత ప్రాణాంతకమో మనందరికి ఇప్పటికే అర్థమైంది. చాలా మంది ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ పారాక్విట్ గడ్డి మందును తీసుకోవడంతో విరుగుడు లేక చాలా మంది చనిపోయిన సందర్భాలు. డ్రాఫ్ట్ ఆర్డర్ పాస్ అయింది, బ్యానింగ్ ఆఫ్ పారాక్విట్ డైక్లోరైడ్ ఆర్డర్ 2026 ద్వారా ఇది ఒకటి ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ గెజెట్. దీని మీద 30 రోజుల పాటు అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత బ్యాన్ చేస్తారు. దీంతో
0: ఎస్ఐఆర్ లో భాగంగా ఓటర్లు తప్పనిసరిగా తమకు కేటాయించిన ఫారంను పూర్తి చేసి సమర్పించాలని, ఈ ఫారాలను సమర్పిస్తేనే వారి పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగుతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ సూచించారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
4: మన జిల్లాలో టోటల్ 4,75,694 ఓటర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఓటర్ ఖచ్చితంగా ఈ ఫామ్ వేసుకోవాలి. వాళ్ళు ఈ ఫామ్ వేస్తేనే వాళ్ళు పేర్లు ఎలక్టర్.
0: రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తూర్పు, ఆగ్నేయ జిల్లాల్లో 1-2 చోట్ల వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు నేతృత్వంలో ఒక బృందం ఈరోజు ఢిల్లీకి వెళ్లింది. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని పునరుద్దరించాలని ఈ బృందం కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి విజ్ఞప్తి చేయాలి.

నుంది. కేటీఆర్ తో పాటు రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్, సీసీఐ సాధన సమితి నాయకులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన సందర్భంగా తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్డమ్ కు వెళ్లే ఎగుమతి సరుకులను ఈ ఉదయం హైదరాబాద్ నుంచి పలువురు ఉన్నతాధికారులు జెండా ఊపి ప్రారంభించారు. బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్ 2026లో భాగంగా బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ ఇన్ బ్రిక్స్ ఫ్యామిలీ కంట్రీస్ పై ఈరోజు హైదరాబాద్ లో ప్రత్యేక ప్లీనరీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్టంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 121 క్రాస్ చేసి 18 సెకండ్స్ స్టూడియో క్లాక్ లో షో టైం కార్యక్రమానికి స్వాగతం. 122 మధ్యలో ప్రతిరోజు మేము అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపిస్తారు తెలుసు కదా. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు నేను ఇక్కడ రీడ్అవుట్ చేస్తాను. అలాగే మనకున్న టైంలో ఎక్కువ మంది శ్రోతలు పేర్లు చదవడానికే నేను ట్రై చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను మరి కాసేపట్లోనే. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఇవాళ కూడా షో టైంలో 3 క్వశ్చన్స్ ఉన్నాయి సినిమాలకి సంబంధించి, అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్తో. మీ ఆర్జే పవన్ సిద్ధంగా ఉన్నాడు, మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? మీ మీ స్మార్ట్ ఫోన్స్ తీసుకోండి. తెలుసు కదా ప్రతిరోజు మీరు పంపించే నెంబరే, అయినా కూడా కొత్త శ్రోతల కోసం మరొకసారి చెప్తున్నాను. 0404-0825-2 0802-2408-52 మంచి పాట వినేసొద్దాం. విన్న తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. తయారవ్వండి షో టైం కోసం. స్టే ట్యూన్డ్.

కలుసుకోవాలని సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ కల్పన పాడిన సాంగ్ విన్నాం కదా. కులశేఖర్ గారి సాహిత్యం అండ్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు ఈ పాటకి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నాను. ఆల్రెడీ మన శ్రోతలు నాకు వరుసగా మెసేజ్లు పెడుతూనే ఉన్నారు, మేం రెడీ సార్ త్వరగా అడగండి ఫస్ట్ క్వశ్చన్ అని చెప్పి. ఎస్, ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఆన్సర్స్ పంపించడానికి మీరు రెడీనా? క్వశ్చన్ ఏంటంటే సినిమాకి సంబంధించిన ప్రశ్న ఇది, జాగ్రత్తగా వినండి. మాస్టర్ ఆనంద్ వర్ధన్, ఈ పేరు చాలాసార్లు విన్నారు కదా, బాగా పాపులర్. మాస్టర్ ఆనంద్ వర్ధన్గా పాపులర్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కాదు పెద్దోడైపోయాడు ఆయన, సూర్యవంశం, ప్రియరాగాలు, మనసంతా నువ్వే, ఈ మూడు సినిమాల్లో మంచి మంచి పాత్రలు వేశారు కదా మాస్టర్ ఆనంద్ వర్ధన్. ఆయన ఏ ప్రముఖ గాయకుడి మనవడు? చాలా సింపుల్ ప్రశ్న. మాస్టర్ ఆనంద్ వర్ధన్గా పాపులర్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ ఏ ప్రముఖ గాయకుడి మనవడు? కరెక్ట్ ఆన్సర్ పంపించండి 0402324058252 అనే నెంబర్ పైన. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి మాత్రమే ఆన్సర్స్ పంపించండి, రిపీటెడ్గా పంపించినా కూడా మీ పేర్లు కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి ఆన్సర్స్ 0402324058252.

సూర్యవంశం సినిమా నుంచి పాట విన్నారు. ఎస్ మూర్తి గారి సాహిత్యం, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం, బాలుగారు చిత్ర గారు పాడిన పాట. అండ్ సూర్యవంశం సినిమాతో లింక్ అయిన క్వశ్చన్ నేను అడిగాను. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా, తర్వాత ప్రియరాగాలు, మనసంతా నువ్వే సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసిన మాస్టర్ ఆనంద్ వర్ధన్ ఏ ప్రముఖ గాయకుడి మనవడు? షో టైంలో ఇది మన ఫస్ట్ క్వశ్చన్. ఆన్సర్స్ చాలామంది పంపించారండి. కరెక్ట్ ఆన్సర్స్ మనకున్న టైంలో ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారో ఫాస్ట్గా వెళ్ళిపోయి

చదివేద్దాం. దుర్గారాణి గారు మణికొండ నుంచి పంపించారు, తర్వాత మనకి పాషా గార్ల కిష్టాపురం నుంచి పంపించారు, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి పంపించారు, డాక్టర్ వెంకన్న గారు డబ్బు సేట్ లైన్ బెల్లంపల్లి నుంచి పంపించారు, తర్వాత మనకి శేషగిరిరావు విజయ గారు నాచారం నుంచి, సిరికొండ నుంచి తాళ్ల గీత గారు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, తర్వాత గణేష్ వేదవతి గారు నిజాంపేట హైదరాబాద్ నుంచి, రాకేష్ వరంగల్ మొండ్రాయి నుంచి, ఫ్యూచర్ సిటీ కడతాల్ నుంచి, కానుగుల గోపాల్ గారు, నాగభూషణం రావు గారు నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు, షేర్ల వెంకటేష్ గారు గజ్వేల్ నుంచి, ఖైరతాబాద్ నుంచి మనోద్ కవిరావు గారు, శ్రీ బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా న్యామనంద్ నుంచి, దోమకొండ సుధాకర్ ఆదిలాబాద్ నుంచి, పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణిచారి గారు పంపించారు, ఆర్మూర్ నుండి రాధాస్వామి గారు, నందిపేట్ నుంచి మాస్టర్ వెంకటేష్ ఆనందవర్ధన్ అనే ఆన్సర్ పంపించారు, వెంకటేష్ గారు నందిపేట నుంచి, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, విరూపాక్షప్ప గారు రాయగిరి నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపొల నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, భూదాన్ పోచంపల్లి నుంచి, ఎలగందుల మార్కండేయ లక్ష్మి గారు, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి, అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, నిమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత గారు పంపించారు, పుట్టపాక నుంచి భవానీ వెంకట గారు, ఆర్మూర్ నుంచి తాడూరి ప్రియాంజలి గారు, మూసాపేట మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎం నరేష్ మర్సి విజయ రోజా గారు, కృష్ణకుమారి గారు ఖమ్మ నుంచి, పోలేపల్లి శ్రీనివాసరావు గారు రాజన్న పేట సిరిసిల్ల జిల్లా నుంచి, కీసర మండలం గోధుమకుంట నుంచి బండి కృష్ణగౌడ్ గారు, పెడన నుంచి అప్పలరాజు గారు, తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. అండ్ ఆన్సర్ చెప్పేసిన నేను మాస్టర్ ఆనందవర్ధన్ పూర్తి పేరు ప్రతివాద భయంకర ఆనందవర్ధన్. ప్రతివాద భయంకర అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? ఎస్, పిబి శ్రీనివాస్ గారు. ప్రతివాద భయంకర శ్రీనివాస్ గారి మనవడే ఈ ఆనంద్ వర్ధన్.

కేరింత సినిమా నుంచి అంజనా సౌమ్య పాడిన పాట విన్నారు. షో టైం వింటున్నారు 1:40 కరెక్ట్గా స్టూడియో క్లాక్లో. నేను మీ ఆర్జే పవన్. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసుకుని ఆన్సర్ కూడా చెప్పేసి పాట కూడా వినేసామండి. ఇప్పుడు మళ్ళీ పీబీ శ్రీనివాస్ అని మీరు పంపిస్తే ఎట్లా చెప్పండి. సెకండ్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీ అయిపోయాను. మరి మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఆన్సర్ పంపించండి. క్వశ్చన్ ఏంటంటే, చాలా రీసెంట్గా జరిగిన ఒక అంశం కాబట్టి మీరు ఆన్సర్స్ కూడా ఈజీగా పంపిస్తారు. 2026లో 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కదా, ఆ సమయంలో నీలా అనే ఒక హ్యూమనాయిడ్ రోబోని ఇటీవల ఎలక్షన్ కమిషన్ వినియోగించిందన్నమాట ఒక చోట, అది ఎక్కడ? క్వశ్చన్ చాలా సింపుల్. 2026లో 5 రాష్ట్రాలకి, అంటే అందులో ఒక కేంద్రపాలిత ప్రాంతం కూడా ఉంది, 5 రాష్ట్రాలకి సంబంధించిన ఎలక్షన్స్ ఎన్నికల విధుల్లో నీలా అనే ఒక హ్యూమనాయిడ్ రోబోని ఇటీవల ఎలక్షన్ కమిషన్ వినియోగించింది, అది ఎక్కడ? ఆన్సర్ పంపించండి. 0403240852 ఈ నెంబర్ పైన ఈ పాట వినేసి వచ్చి ఆన్సర్ ఏంటో చెప్తాను. కరెక్ట్గా పంపించిన శ్రోతల పేర్లు కూడా చదువుతాను. స్టే ట్యూన్డ్.

0: రన్ రాజా రన్ సినిమా నుంచి విన్న పాటది గిబ్రాన్ సంగీతం, గోల్ దేవ్ రాజ్ పాడారి పాటని శ్రీమణి సాహిత్యం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

షో టైంలో ఉన్నాం మనం. షో టైంలో సెకండ్ క్వశ్చన్ అడిగాను నేను ఆల్రెడీ, చాలామంది కరెక్ట్గా ఆన్సర్స్ పంపిస్తున్నారు. 1:46 క్రాస్ చేసి 30 సెకండ్స్ అవుతుంది స్టూడియో క్లాక్లో, మనకి టైం కూడా పరిగెడుతుంది కాబట్టి ఇంకొక క్వశ్చన్ అడగాలి కాబట్టి శ్రోతలందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేయండి. ఆల్రెడీ మీ పేర్లు చదివిన వాళ్ళవే, మళ్ళీ మళ్ళీ చదవాలి అని మీరు ఆన్సర్ పంపించాం సార్, ఫలానా టైంకి పంపించాం సార్ అని ప్రూఫ్స్తో సహా పంపిస్తారు. చెప్పాను కదండి ఆల్రెడీ మనకున్న టైం లిమిట్లో ఎక్కువ పేర్లు చదవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అండ్ హ్యూమనాయిడ్ రోబో టాపిక్ వచ్చింది కాబట్టి నేను కూడా రోబోని కాదు కాబట్టి మనిషినే కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. వీలైనంత ఎక్కువగా నేను ఆన్సర్స్ చదవడానికే ప్రయత్నిస్తున్నాను. క్వశ్చన్ ఏంటంటే 2026 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీలా అనే హ్యూమనాయిడ్ రోబో ఇటీవల ఎక్కడ వినియోగించబడింది? ఎన్నికల విధుల్లో ఎలక్షన్ కమిషన్ ప్రయోగాత్మకంగా దాన్ని యూజ్ చేసింది, అది ఎక్కడ, ఏ స్టేట్లో అన్నాను లేకపోతే కేంద్రపాలిత ప్రాంతం అని కూడా అన్నాను నేను. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు పానుగంటి రవిగౌడ్ అండ్ ఫ్యామిలీ, భోగ మార్కండే గారు భూదాన్ పోచంపల్లి నుంచి, లిల్లీ గారు సీతాఫల్ మండి నుంచి, వెంకటేష్, మౌనిక కుషాయిగూడ నుంచి, నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా గారు నిజామాబాద్ నుంచి, అడబాల శేషగిరిరావు గారు ఐడిఎన్ ఆచార్య నుంచి, బబ్లూ రేణుక దుబాయ్ నుంచి, తోట సంతోష్, నిఖిల గారు పొతంగల్ నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, ప్రేమ్నాథ్ గళావతి ఆర్మూర్ నుండి, ఏ జితేందర్ గారు దికంపల్లి నుంచి, పాషా గారు కిష్టాపురం నుంచి, తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి, శెట్టి సూరిబాబు గారు సమాధానం పంపించారు కరెక్ట్గా, బాలకృష్ణ గారు నరసంపేట నుంచి, నిఖిల సంతోష్ పొతంగల్ నుంచి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి, చిలకమర్రి ఉపేంద్రాచారి గారు, మొహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడా నుంచి, తర్వాత మూసాపేట నుంచి మనకి మర్సి విజయ రోజా ఎం నరేష్ గారు, కోయంబత్తూరు నుంచి విరూపాక్షప్ప గారు రాయగిరి నుంచి పంపించారు, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి, నేదునూరి కళ్యాణచారి గారు, పాలెంపోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు జిల్లా నుంచి, బీరెల్లి శ్రీనివాస్, విజయలక్ష్మి షాపూర్ నగర్ నుంచి, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత గారు, అడప సంతోష్ కుమార్ కాల్టెక్స్ నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, పుట్టపాక నుంచి భవానీ వెంకట గారు, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి, పెడన్ నుంచి అప్పలరాజు గారు, పోలేపల్లి శ్రీనివాస్ రాజనపేట సిరిసిల్ల జిల్లా నుంచి, భోగ మార్కండేయ అనిత వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పుదుచ్చేరి. ఇంతకుముందు పాండిచ్చేరి అనేవాళ్ళం, ఇప్పుడు పుదుచ్చేరి అంటున్నాం. అదొక కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అక్కడ చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, ఎక్కువ సీట్స్ లేవు కాబట్టి, అక్కడ జనాభా తక్కువ కాబట్టి ప్రయోగాత్మకంగా అక్కడ ఈ నీలా అనే ఒక హ్యూమనాయిడ్ రోబోని ఎలక్షన్ కమిషన్ అక్కడ ఎన్నికల విధుల్లో వినియోగించింది. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలందరికీ ధన్యవాదాలు.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 MHz పై.
2: మీట్ ద స్టార్.
3: ఒంటి గంట దాటి 50 నిమిషాలు సరిగ్గా స్టూడియో క్లాక్ లో షో టైం వింటున్నారు. నేను మీ ఆర్జే పవన్. ఇవాళకి ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అడగబోతున్నాను నేను. ఇది కూడా ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్నే. సింపుల్, ఒక పాట ప్లే అవుతుంది, ఆ పాట వినండి, ఏం సినిమానో గుర్తుపట్టండి. అయితే సినిమా పేరు మాత్రం కాదు, ఆ పాట విని ఆ పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది మీరు నాకు ఆన్సర్ పంపించాలి. మరి పాత పాటేం కాదు, అలానే మరి కొత్త పాటేం కాదు, 90s వచ్చిన ద గ్రేట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారి సినిమా అన్నమాట అది. పాట ప్లే అవుతుంది, జాగ్రత్తగా వినండి, ఆన్సర్ పంపించండి. తెలుసు కదా నెంబర్, 0402324208252. పాట

1992లో వచ్చిన బృందావనం సినిమా నుంచి విన్న పాట అది. సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చింది సినిమా. ఈ పాట రచన వెన్నెలకంటి గారు, పాడిన వారు ఎస్పి బాలు గారు అండ్ ఇటీవలే గంధర్వలోకం చేరిన జానకమ్మ గారు. ఆవిడ వెళ్ళిపోయినా కూడా ఆవిడ పాడి వెళ్ళిన 50,000 పాటలు మనల్ని ఎప్పటికీ ఆనందపరుస్తూనే ఉంటాయి. ఒకసారి జానకమ్మ గారిని గుర్తు చేసుకుంటూ క్వశ్చన్ ఏమి అడిగానంటే, నేను ఈ సినిమా పాట కంపోజ్ చేసింది ఎవరో అని అడిగాను. నేను చాలామంది కరెక్ట్గానే ఆన్సర్స్ పంపించారు, కొంతమంది వేరే పేర్లు పంపారు. కరెక్ట్గా పంపించిన వాళ్ళ పేర్లు పుష్పశ్రీ శ్రీనివాసరెడ్డి గారు సైదాబాద్ నుంచి, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, కట్ల సతీష్, సుమలత గారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ గారు భూదాన్ పోచంపల్లి నుంచి, ఇందిరా రాజగోపాల్ గారు తారామతిపేట నుంచి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మధుకర్ గారు నందిపేట నుంచి, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి హర్షిణి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పసునూటి సుధాకర్ ఉమాగారు గిర్మాజీపేట్ వరంగల్ నుంచి కరెక్ట్గానే బలికాను అనుకుంటున్నాను, నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదనూరు కళ్యాణచారి గారు, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, తోట సంతోష్ నిఖిల పొతంగల్ నిజామాబాద్ నుంచి, తిప్పర్తి నల్గొండ జిల్లా చిలకమర్రి ఉపేంద్రచారి గారు, విరూపాక్షప్ప రాయగిరి నుంచి, జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్ కరెక్ట్ ఆన్సర్, అడపు సంతోష్ కుమార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, చింతా శ్రీనివాస్ గారు షాపల్లి నుంచి కరెక్ట్గా పంపించారు, హుడా కాలనీ నుంచి బుజ్జి గారు కరెక్ట్గా పంపించారు, ఫ్యూచర్ సిటీ కడతాల నుంచి కానుగుల గోపాల్ గారు, కీసర మండలం గోధుమకుంట నుంచి బండి కృష్ణగౌడ్ గారు, జాపా భూమేశ్వర్ గారు వెల్లుల్ల నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నుంచి, నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు కరెక్ట్గా పంపించారు, పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపోలం నుండి పంపించారు, మనకి గణేష్ వేదవతి గారు సికింద్రాబాద్ నుంచి, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, భోగా మార్కండేయ అనిత గారు కరెక్ట్గా పంపించారు. వీళ్ళందరూ కూడా మనకి ఇవాళ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఇన్ టైంలోనే మనకి ఆన్సర్ పంపించిన వాళ్ళలో సంతోష్ సుప్రియ గారు బౌరంపేట నుంచి కూడా ఉన్నారు, ఆర్మూర్ నుంచి ఉమాభారతి గారు కరెక్ట్గా పంపించారు, తర్వాత అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి, పార్సిగుట్ట హైదరాబాద్ నుంచి ఏక్నాథం మంగ గారు, మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మారాణి అక్షరకృప వీళ్ళందరూ కూడా కరెక్ట్గా పంపించారు. బృందావనం సినిమాకి సంగీత దర్శకులు ఎవరు అంటే మాధవపెద్ది సురేష్ గారు. మాధవపెద్ది సురేష్ గారు సంగీతం అందించినటువంటి బృందావనం సినిమా. మాధవపెద్ది గారు సంగీతం గారి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, మేడం, ఈ సినిమాలన్నింటికి కూడా మాధవపెద్ది సురేష్ గారితోనే పనిచేశారు సంగీతం గారు. ఆయన సంగీతం అందించిన భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం ఈ సినిమాలకి నంది పురస్కారాలు వచ్చాయి మాధవపెద్ది సురేష్ గారికి. ఇదండి వాళ్ళ షో టైం. షో టైంలో మ్యాక్సిమం పేర్లు చదవడానికి నేను ప్రయత్నించాను, శ్రోతలందరూ కూడా కరెక్ట్గా పంపించారు. ఏం పర్లేదు, మళ్ళీ రేపటి షో టైంలో పార్టిసిపేట్ చేయండి, ఇంతే ఉత్సాహంగా ఆన్సర్స్ పంపించండి రేపటి షో టైంలో కూడా. ప్రతిరోజు షో టైం ఉంటుంది మనకి, మనందరికీ ఇష్టమైన షో టైం ప్రతిరోజు ఉంటుంది కాబట్టి రేపు కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంతే విధంగా మంచి మంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2 గంటలకు కావస్తోంది. ఇప్పుడు మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:16. మరి కాసేపట్లో వింటారు శక్తిశీలి.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే వేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

శక్తిశీలి వింటున్నారు. నేను మీ ఆర్జే పవన్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెర్ట్స్ పై తమ తమ రంగాల్లో విజేతలుగా నిలిచి ఎంతోమందికి ప్రేరణ ఇస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతోన్న మహిళా మణుల విజయ గాథలు మీ ముందుకు తీసుకొచ్చే శక్తిశీలి కార్యక్రమంలో మరి ఇవాళ ప్రముఖ కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ ఎవరామే తెలుసుకుందాం. మరి కాసేపట్లో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సంతోషం సినిమా నుంచి విన్న పాట అది. ఆర్పి పట్నాయక్ సంగీతం, రాజేష్ ఉషా పాడారు, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ సలలే

మధురిమా. 2:25 దాటి 32 సెకండ్లు. శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో ఇవాళ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఎంతో కృషి చేసి ఆ కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి నవీన పద్ధతుల్ని జోడించి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఒక ప్రముఖ విద్వాంసురాల గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, మరి ఇంతకీ ఎవరామే చెప్తాను. భారతీయ కళల్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్న మహిళలు చాలామందే ఉన్నారు. వారిలో బెంగళూరుకు చెందిన డాక్టర్ రాధికా బాలకృష్ణన్ గారు ఒకరు. కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి పాశ్చాత్య శైలుల్ని జోడించి దేశ విదేశ సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటున్నారామె. నాన్నగారి ప్రోత్సాహంతో 10 ఏళ్ల వయస్సు నుంచే కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు రాధిక గారు. సంగీతమే తన ప్రపంచంగా పెరిగారామె. ఏదైనా కొత్త సినిమా పాట విడుదలైతే చాలు, చిన్నప్పటి నుంచి పట్టుబట్టి మరీ ఆ పాట నేర్చుకుని మరీ పాడేవారు. అలా వారి కుటుంబం మైసూర్ షిఫ్ట్ అయిన తర్వాత HN రాజలక్ష్మి గారి దగ్గర కర్ణాటక సంగీత పాఠాలు నేర్చుకున్నారు రాధిక. తర్వాత మైసూర్ యూనివర్సిటీ నుండి PhD పూర్తి చేశారు. భారత శాస్త్రీయ సంగీతంలో చాలా విస్తృత పరిశోధనలు చేశారు డాక్టర్ రాధికా బాలకృష్ణన్ గారు. మరి ఆవిడ విజయ ప్రస్థానం ఈనాటి శక్తిశీలిలో మరింత మాట్లాడుకుందాం ఈ మంచి పాట విన్న తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. శాస్త్రీయ సంగీతం అంటే ఇంత బాగుంటుందా అనిపించేటువంటి అద్భుతమైన పాట ప్లే చేస్తున్నాను మీకోసం, వినండి. స్టే ట్యూన్డ్.

మార్నింగ్ రాగా అనే సినిమాలో పాటిది. సుధా రఘునాథన్, రంజనీ రామకృష్ణ అద్భుతంగా పాడిన పాట. ఈ పాటకి సంగీతం మణిశర్మ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: శక్తిశీలిలో డాక్టర్ రాధికా బాలకృష్ణన్, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ జీవిత విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. త్యాగరాజస్వామి ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు పాడడంలో రాధిక గారు దిట్ట. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో 15 ఏళ్లకు పైగా అనుభవం గడించిన ఆమె సంప్రదాయ సంగీతానికి పాశ్చాత్య శైలుల్ని జోడించి దేశ విదేశాల్లో చాలా ప్రదర్శనలు ఇచ్చారు. లండన్, బర్మింగ్హామ్ నగరాల్లో

0: సంగీత కచేరీలు చేస్తూ కర్ణాటక సంగీతంలోని మాధుర్యాన్ని విదేశీయులకు అలాగే అక్కడ స్థిరపడ్డ మన భారతీయులకు కూడా పంచారు. అక్కడున్న మన భారతీయులకైతే ఈవిడ సంగీత కచేరీ ఉందంటే నిజంగా పండుగే. కర్ణాటక సంగీతాన్ని ఆరాధించేటువంటి ఎన్ఆర్ఐలు ఎంతోమంది, రాధికా బాలకృష్ణన్ గారి షో ఉందంటే టికెట్లన్నీ హాట్ కేక్స్లో అమ్ముడైపోతాయన్నమాట. అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు ఆమె. రెండు వేల 2023లో బర్మింగ్హామ్ సిటీ యూనివర్సిటీలోని ఇండియన్ స్టడీస్ విభాగానికి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఐసీసీఆర్కి చైర్పర్సన్గా వ్యవహరించారు రాధికా బాలకృష్ణన్ గారు. ఈ క్రమంలో అక్కడ విద్యార్థులకు సంగీత పాఠాలు బోధించడంతో పాటు ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఎన్నో ఇచ్చారు. ప్రస్తుతం ఆవిడ శంకర్ మహాదేవన్ గారి అకాడమీలో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు, విజిటింగ్ ప్రొఫెసర్గా. అంతేకాదు యూకేలోని ప్రతిష్టాత్మక సంగీత పాఠశాల ఆర్బీసీకి కూడా ఆవిడ విజిటింగ్ ప్రొఫెసర్గా కూడా ఉన్నారు. మరి ఆర్బీసీ అంటే ఏంటో చెప్తాను తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, శక్తిశీలి వింటున్నారు, నేను మీ ఆర్జే పవన్.
1: చిటపట చిలుకుల తా

0: ఎగిరే పావురమ్మ సినిమా నుంచి విన్న పాట ఇది. రచన వేటూరి సుందరరామమూర్తి గారు, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, బాలుగారు చిత్ర గారు పాడారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: .248 crosses 35 seconds అవుతుంది. శక్తిశీలిలో మనం డాక్టర్ రాధికా బాలకృష్ణన్ గారి గురించి మాట్లాడుకున్నాం కదా. ఇందాక మీకు చెప్పాను కదా ఆర్బీసీ అంటే ఏంటో, తర్వాత చెప్తానని చెప్పి. ఆర్బీసీ అంటే రాయల్ బర్మింగ్హామ్ కన్జర్వేటరీ అనమాట ఆర్బీసీ. దాని నుంచి డాక్టర్ రాధికా బాలకృష్ణన్ గారు గౌరవ ఫెలోషిప్ అందుకున్నారు. చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం అది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి కర్ణాటక గాయనిగా కూడా రికార్డ్ సృష్టించారు రాధికా గారు. ఈ ఫెలోషిప్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు ఆమె. రాబోయే జనరేషన్స్ని కూడా గొప్ప సంగీత కళాకారులుగా తీర్చిదిద్దే దిశగా తను చేస్తున్న ప్రయత్నానికి దక్కిన గౌరవం అంటారు రాధికా గారు. మాట్లాడుకుందాం ఇంకా మరిన్ని విశేషాలు శక్తిశీలి కార్యక్రమంలో ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: విన్న ఈ వండర్ఫుల్ మెలోడీ దొంగరాముడు అండ్ పార్టీ సినిమాలోది. చక్రి గారి సంగీతం, పెద్దాడ మూర్తి సాహిత్యం, బాలుగారు సుజాత గారు పాడిన పాట.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్
0: 2:55 స్టూడియో క్లాక్ లో. సంగీతానికి భౌగోళిక హద్దులుండవు అని నిరూపించిన గొప్ప కళాకారిణి, మన శాస్త్రీయ సంగీతాన్ని ఎల్లలు లేకుండా విశ్వవ్యాప్తం చేసిన డాక్టర్ రాధికా బాలకృష్ణన్ గారు శక్తిశీలే కదా మరి.

నిజంగా తన సంగీత శక్తితో ఎల్లలు దాటి ప్రపంచ ప్రసిద్ధి పొందిన గొప్ప కళాకారిణి ఆమె. ఆమె ప్రస్థానం ఇలానే అప్రతిహతంగా కొనసాగాలి. శాస్త్రీయ సంగీతంతో పాటు కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి. ఎన్నో జనరేషన్స్ని తన సంగీత పాఠాలతో ఎడ్యుకేట్ చేయాలి. తద్వారా మంచి మంచి కళాకారులు పుట్టుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈనాటి శక్తిశీలి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 3 గంటలు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం వింటారు. ముందుగా కుమారి 21F చిత్రం కోసం యాజిన్ నిజార్ పడిన పాట, గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తర్వాత పాట మగధీర చిత్రం కోసం డాలర్ మెహందీ గీత మొదలు పడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: డియర్ కామ్రేడ్ చిత్రం కోసం గౌతమ్ భరద్వాజ్ యామిని పాడిన పాట, గీతరచన రెహమాన్, సంగీతం జస్టిన్ ప్రభాకరన్.

సదా మీ సేవలో చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ ఉష పాడిన పాట, గీత రచన కందికొండ, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

సైనికుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉన్నికృష్ణన్, కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన కులశేఖర్, సంగీతం హరీష్ జయరాజ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పడిన పాట, గీత రచన శ్రీమణి, సంగీతం శేఖర్ చంద్ర.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాతి పాట సరైనోడు చిత్రం కోసం విశాల్ కార్తిక్ పడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.

రాజు విడ్స్ రాంబాయి చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి జయశ్రీ పడిన పాట, గీత రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి.

సారు చిత్రం కోసం వేణు రనినారెడ్డి పడిన పాట, గీత రచన రామజుగేయ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రజలంతా తప్పనిసరిగా ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. వరంగల్ మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్ధత వల్లే సాధ్యమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. భారత్ యూకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలు నేపథ్యంలో యూకేకి వెళ్లే కంటైనర్లను పరిశ్రమలు వాణిజ్యాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈరోజు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
1: Our target, by 2034, we wanted to reach $1 trillion economy. By 2047, we wanted to reach $3 trillion economy. Whereas, Prime Minister of India has announced Viksit Bharat 2047, Bharat government wants to reach $30 trillion economy.
0: పరిశ్రమలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇస్తున్నామని, పనుల పురోగతిపై తానే స్వయంగా ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు మెట్రో విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనము, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. అలాగే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం సహకరించిన స్థానిక రైతులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారికి న్యాయమైన పరిహారంతో పాటు స్థానిక ప్రాజెక్టుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలంతా తప్పనిసరిగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఎస్ఐఆర్ ఫారం నింపి చైతన్యపురంలోని సాధన స్కూల్లో బీఎల్ఓకు ఆయన సమర్పించారు. అక్కడే ఆన్లైన్లోనూ ఆ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎన్యూమరేషన్ దరఖాస్తుల పంపిణీ గురించి ఆరా తీశారు. ఈ నెల 24 లోపు ఎన్యూమరేషన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 50% మంది ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఈ రోజుతో గడువు ముగిసినప్పటికీ హెల్త్ కార్డులు జారీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష

నేత టి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని ప్రారంభించకుండా నెట్వర్క్ ఆసుపత్రులతో మార్గదర్శకాలను ఖరారు చేయకుండానే గత 2 నెలలుగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ నుంచి 1.5% ప్రీమియం కట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. అర్హులైన వారందరికీ తక్షణమే హెల్త్ కార్డులు జారీ చేయాలని, అలాగే ఇప్పటి వరకు వసూలు చేసిన ప్రీమియం మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్

పలు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా చేపట్టే నిరసన కార్యక్రమానికి ముందుగానే ప్రశాంత్ రెడ్డిని నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో ప్రతిపక్షాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తుందని రామారావు ఆరోపించారు. భద్రాచలంలో ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి బి రాహుల్ పాల్గొన్నారు. నిరుద్యోగ గిరిజన యువతి యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా వృత్తి నైపుణ్యాల శిక్షణ పొంది స్వయం ఉపాధి ఉద్యోగ అవకాశాలను పొందాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 4 ఐటీడీఏల పరిధిలో గిరిజన యువతకు విస్తృత స్థాయిలో నైపుణ్య శిక్షణలు అందిస్తోందని, ప్రస్తుతం భద్రాచలం, అశ్వరావుపేట, ఇల్లందు, ఖమ్మం వైటీసీలలో 570 మందికి ఉచిత వసతి భోజనము, శిక్షణ సామగ్రి శిక్షణలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆపదలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 19 లక్షలకు పైగా విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సలు పొందలేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి వల్ల ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరంగల్ మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్ధత వల్లే సాధ్యమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కన్సెషన్ అగ్రిమెంట్ ఒప్పందానికి సంబంధించిన 150 కిలోమీటర్ల పరిధి నిబంధన నుంచి మినహాయింపునిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిరభ్యంతర పత్రం సాధించగలిగిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు తమ వల్లే వచ్చిందని పేర్కొంటూ క్రెడిట్ దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీపై రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2011లోనే దీనిపై సాధ్యాసాధ్యాల అధ్యయనాలు జరిగినప్పటికీ అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ విమానాశ్రయాన్ని ఎందుకు అందుబాటులోకి తేలేకపోయిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ ప్రకటనలు చేయడం పక్కనబెట్టి విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ఉచిత ప్రవేశాలకు అర్హులైన వారి నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 31లోగా navodaya.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిన సందర్భంగా సనత్నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి యూకేకి వెళ్లే ఎగుమతి కంటైనర్లను ప్రభుత్వ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ యూకే ఆర్థిక సంబంధాల్లో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయని, ఇది భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉత్పత్తులపై పన్నులు తగ్గడం వల్ల తెలంగాణ నుంచి జరిగే ఎగుమతుల పోటీతత్వం పెరుగుతుందని, ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదిత వన్ వే ట్రాఫిక్ విధానం అమలును జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజనార్లు పరిశీలించారు. ఫిలిం నగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 వంటి కీలక జంక్షన్ల గుండా 5 కిలోమీటర్ల మేర కాలినడకన పర్యటించి ఇటీవల నిర్వహించిన ట్రయల్ రన్ సమస్యలను సమీక్షించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు సంక్షేమ నిధిపై ఇటీవల వచ్చిన ఒక నివేదిక వాస్తవాలను తప్పుగా చిత్రీకరించిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిసెంబర్ 2023లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జర్నలిస్టులకు సకాలంలో సహాయం అందించేలా ప్రభుత్వం సంస్కరణలను సరళీకృతం చేసింది. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలను ఇప్పుడు త్రైమాసికానికి ఒకసారి నిర్వహిస్తూ పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యం, శాశ్వత వైకల్యానికి ఇచ్చే ఆర్థిక సహాయాన్ని 50,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచినట్లుగా పేర్కొంది. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భానుచిబ్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకులతో పాటు వివిధ కుల సంఘాలు, సామాజిక వర్గాల నాయకులపై శివ చరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన నివేదికల ఆధారంగా ఈ నోటీసులు ఇచ్చారు.
శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలను కేవలం టీటీడీ అధికారి

0: వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులకు విజ్ఞప్తి చేశారు. నకిలీ ప్లాట్ఫామ్ల ద్వారా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే సోషల్ మీడియా ప్రచారాలు అక్రమ దారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యాంశాలు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డాటా సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రజలంతా తప్పనిసరిగా ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. వరంగల్ మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్ధత వల్లే సాధ్యమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. భారత్ యూకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలు నేపథ్యంలో యూకేకి వెళ్లే కంటైనర్లను పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈరోజు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:20 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వరంగల్ ఉద్యాన శాఖ అధికారి సిహెచ్ రాకేష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి. మరియు డ్రిష్ మరియు మల్చింగ్ పద్ధతి ద్వారా మిరప పంట సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామ రైతు సూరారావు కిషన్ రావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి. 7:45 వికసిత భారత్, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ జాతీయ కార్యక్రమం, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, ఇక 10:00 మధుర గీతాలు అలనాటి ఆనిముత్యం లాంటి సినీ గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకి దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:50 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక, 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు, 9:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. ఇక 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి, 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారాల్లో 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం వింటారు, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:15

నిమిషాలకి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:40 వికసిత భారత్, 8 మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9 న్యూస్ 8, 9:15 స్పాట్లైట్ జాతీయ కార్యక్రమం, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడుగుల తామరా
2: సైబాల్,
1: బుర్రద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: గుడ్ మార్నింగ్ పిల్లలు.
8: గుడ్ మార్నింగ్ మేడం.
7: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
9: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
10: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
11: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
12: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Stand-up India, ముద్ర, CGT-MSE.
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
13: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మీ స్నేహితులకు

0: పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: సమాచార దర్శిని విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. యువవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు వైష్ణవి, నవ్యప్రియ, నవ్యశ్రీ, రోషన్, భానుప్రసాద్, విష్ణుతేజ. కార్యక్రమంలో ముందుగా భారతదేశంలో వ్యవసాయ భవిష్యత్తు ఈ అంశంపై చర్చా కార్యక్రమం వింటారు. నమస్కారం శ్రోతలారా, మీరు వింటున్నారు భారతదేశంలో వ్యవసాయ భవిష్యత్తు అనే అంశంపై చర్చా కార్యక్రమం. నేను మీ సంధ్య. మన దేశానికి వ్యవసాయం కేవలం ఒక వృత్తి కాదు, ఇది మన సంస్కృతి, మన ఆహార భద్రత, మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. కానీ రాబోయే కాలంలో వ్యవసాయం ఎలా మారబోతుంది, ఏ సవాళ్లు ఎదురవుతాయి, ఏ అవకాశాలు మన ముందున్నాయి, ఈరోజు మనం ఈ అంశంపై లోతుగా చర్చించబోతున్నాం. ఈ చర్చ కోసం మనతో ఉన్నారు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ వెంకన్న గారు, అనుభవజ్ఞుడైన రైతు శ్రీ వీరస్వామి గారు, ఆధునిక పద్ధతులను ఉపయోగించే యువ రైతు కిరణ్ గారు. మరి చర్చ మొదలు పెడదాం. డాక్టర్ వెంకన్న గారు, మొదట మీ అభిప్రాయం తెలుసుకుందాం. భారతదేశంలో వ్యవసాయ భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
2: నమస్కారం. ముందుగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. భవిష్యత్తులో వ్యవసాయం మరింత సాంకేతికతపై ఆధారపడుతుంది. డ్రోన్లు పంట పరిశీలన కోసం, సెన్సార్ ఆధారిత నీటి పంపిణీ, వాతావరణ అంచనా యాప్స్, ఇవన్నీ రైతుల పనిని సులభతరం చేస్తాయి. అంతేకాక వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సమస్యలు రైతులను కొత్త పద్ధతులు, కొత్త పంటలు పండించడానికి ప్రేరేపిస్తాయి.
1: చాలా మంచిగా చెప్పారు డాక్టర్ వెంకన్న గారు. వీరస్వామి గారు, మీరు 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు, ఈ మార్పులపై మీ అనుభవం ఏంటి?
3: మా కాలంలో మేము ఎద్దులతో దున్నేవాళ్ళం. ఇప్పుడు ట్రాక్టర్లు, యంత్రాలు వచ్చాయి. పంట కోయడం కూడా యంత్రాలతో సులభవంతమైంది. కానీ టెక్నాలజీ ఎంత ఉన్నా మార్కెట్లో పంటలకు సరైన ధర ఉన్నప్పుడే రైతు తన కష్టాన్ని మర్చిపోగలుగుతాడు. ఈ విషయంలో మన ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందించాలి. కనీస మద్దతు ధర భారీగా పెంచి రైతులను ఆదుకుంటుంది. ఈనాం వంటి విప్లవాత్మక మార్కెట్ని రైతులకి అందుబాటులోకి తెచ్చి పంటకు గరిష్ట ధర పొందేలా అవకాశాన్ని కల్పించింది. భవిష్యత్తులో రైతు ఆరుగలం శ్రమించి పండించిన పంటను నిల్వ చేసుకునే సౌకర్యం కల్పిస్తే పంటకు గరిష్ట ధర ఉన్నప్పుడు రైతు సంతోషంగా తన పంటను అమ్ముకోగలడు.
1: సరైన విషయం చెప్పారు. ఇప్పుడు యువ రైతు కిరణ్ గారిని అడుగుదాం. మీరు యువ రైతు, ఆధునిక పద్ధతులు వాడుతున్నారు, వ్యవసాయంలో మీ అనుభవం ఎలా ఉంది?
4: మొదట నేటి యువత వ్యవసాయాన్ని చిన్న చూపు చూడటం మానేయాలి. పట్టుదల ఉండాలే గాని వ్యవసాయం

0: లో అద్భుతాలు సృష్టించవచ్చు. నేను డ్రిప్ ఇరిగేషన్ హైడ్రోపోనిక్స్ వాడుతున్నాను. దీనివల్ల నీటి వినియోగం తగ్గింది, అంతేకాకుండా పంట నాణ్యత కూడా పెరిగింది. అలాగే సోషల్ మీడియా ద్వారా పంటలను నేరుగా కస్టమర్లకు విక్రయిస్తున్నాను. తద్వారా గరిష్ట ధరకు నా పంటను అమ్ముతున్నాను. భవిష్యత్తులో రైతులు డిజిటల్గా ఆలోచించడం తప్పనిసరి.
1: ఇప్పుడు డాక్టర్ వెంకన్న గారు చెప్పండి, భవిష్యత్తులో సేంద్రియ వ్యవసాయానికి ఎలాంటి అవకాశం ఉంది?
2: తప్పకుండా, సేంద్రియ వ్యవసాయం భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పొందుతుంది. దేశీయంగానే కాక విదేశాల్లో కూడా దీనికి మంచి మార్కెట్ ఉంది. అయితే ప్రభుత్వం తరపున సర్టిఫికేషన్, మార్కెటింగ్ సహాయం రైతులకు అందించాలి. అప్పుడే సేంద్రియ వ్యవసాయం వైపు యువ రైతులు ఉత్సాహం చూపిస్తారు.
1: వీరస్వామి గారు, మీ సుదీర్ఘ వ్యవసాయ అనుభవంతో చెప్పండి, రైతులు నష్టపోకుండా ఉండాలంటే వినియోగదారులు ఏం చేయాలి?
3: మేము పంటలు నేరుగా అమ్మే రైతు మార్కెట్లకు వెళ్ళండి, రైతుల వద్దనే కొనండి. మధ్యవర్తులు తక్కువైతే రైతుకు లాభం ఎక్కువ.
1: డాక్టర్ వెంకన్న గారు, ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉన్న రైతులకి, భవిష్యత్తులో వ్యవసాయం చేయాలనుకునే యువ రైతులకి మీరు చెప్పాలనుకునే 3 ముఖ్య సూచనలు ఏవి?
2: తప్పకుండా చెప్తాను. మొదట, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం అందరూ వినియోగించుకోవాలి. రెండవది, వాతావరణ మార్పులకు తట్టుకునే పంటలు వేయాలి. ఇందుకోసం వ్యవసాయాధికారులను కానీ, దగ్గరలోని వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని లేదంటే కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించాలి. మూడవది, రైతులకు వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులపై శిక్షణ తప్పనిసరిగా ఇవ్వాలి. అలాగే పండించిన పంటకు నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించాలి. అంతేకాకుండా పండించిన పంటకు ఆర్థిక మద్దతు బలంగా ఉండాలి.
1: ధన్యవాదాలు డాక్టర్ వెంకన్న గారు, చక్కని విషయాలు తెలియజేశారు. అలాగే వీరస్వామి గారు, మీకున్న సుదీర్ఘ వ్యవసాయ అనుభవంతో సమాజానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
3: మాకు సాంకేతిక పరిజ్ఞానం గురించి పెద్దగా అవగాహన లేకపోయినా, శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు వెన్నుదన్నుగా నిలిచి మంచి దిగుబడులు సాధించేందుకు సహాయపడుతున్నారు. వారికి ధన్యవాదాలు. రైతు పంట పండిస్తేనే అందరికీ అన్నం దొరుకుతుంది. కాబట్టి రైతు నిలబడితేనే దేశం నిలుస్తుంది. అప్పుడే జై జవాన్ జై కిసాన్ అన్న మాటకు సార్థకత లభిస్తుంది.
1: యువ రైతుగా వ్యవసాయ రంగంలో విజయాలు సాధిస్తున్న కిరణ్ గారు, నేటి యువతరానికి మీరిచ్చే సందేశం ఏంటి?
0: యువతకు వ్యవసాయ రంగంలో అద్భుత అవకాశాలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీతో నేటి యువత వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించవచ్చు. భవిష్యత్తు రైతులు టెక్నాలజీని స్నేహితుడిగా భావించాలి. యాంత్రిక వ్యవసాయం, డ్రోన్లు, డిజిటల్ మార్కెటింగ్, స్మార్ట్ ఫార్మింగ్, ఇవే భవిష్యత్తు.
1: శ్రోతలారా, విన్నారుగా భారతదేశంలో వ్యవసాయ భవిష్యత్తు అనే అంశంపై ఈరోజు మన చర్చా కార్యక్రమాన్ని. ఈరోజు మనం తెలుసుకున్నది, వ్యవసాయ భవిష్యత్తు, సాంకేతికత, పర్యావరణ అనుకూల పద్ధతులు మరియు వ్యవసాయ రంగంలో వస్తున్న వినూత్న పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక మాత్రమే కాకుండా దేశ ఆహార భద్రతకు మూలాధారం. రైతు శ్రమ, ప్రకృతి దయ, సాంకేతిక సాయం కలిసినప్పుడే సమృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి రైతును గౌరవించడం, వ్యవసాయాన్ని రక్షించడం మన అందరి కర్తవ్యం. నమస్కారం. విన్నారుగా భారతదేశంలో వ్యవసాయ భవిష్యత్తు అనే అంశంపై చర్చా కార్యక్రమం శ్రోతలను అలరించిందని ఆశిస్తున్నాం. ఇప్పుడు కార్యక్రమంలో యువత దేశ భవిత అంటూ భారతదేశ అభివృద్ధిలో యువత పాత్రను వివరించడానికి వస్తుంది నవ్యప్రియ.
4: భారతదేశం అనేది కేవలం భూభాగం మాత్రమే కాదు, ఇది ఒక చరిత్ర, ఒక సంస్కృతి, ఒక ఆత్మ. వేల ఏళ్ల నాటి నాగరికత నుండి నేటి ఆధునిక భారత్ వరకు మన దేశం అనేక మార్పులు చూసింది. ఈ మార్పులన్నిటికీ మూలం మన ప్రజలు. కానీ ఈ మహత్తర దేశ భవిష్యత్తు ఎవరిపై ఆధారపడి ఉందంటే అది మన యువత మాత్రమే. యువతే దేశ భవిష్యత్తు అనేది కేవలం నినాదం కాదు, ఒక సత్యం. యువత యొక్క ఉత్సాహం, సృజనాత్మకత, క్రమశిక్షణ, నిబద్ధత దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టగల శక్తులు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా కలిగిన దేశం. భారత జనాభాలో 65% మంది 35 సంవత్సరాల లోపు వారు ఉన్నారు. అంటే సుమారు 50 కోట్ల మంది యువకులు, యువతులు, వారిలో పెద్ద శాతం చదువు, ఉద్యోగం, ఆవిష్కరణలలో ఉన్నవారు. ఈ శక్తిని సద్వినియోగం చేస్తే భారత్ ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక రంగాల

0: మాటల్లో మహాశక్తిగా ఎదగగలదు. యువత అనేది దేశానికి మానవ వనరుల సంపద. బంగారం, చమురు, వజ్రాలు ఎంత విలువైనవో యువత అంతకంటే విలువైన వనరు. నేటి యువత రేపటి దేశ భవిష్యత్తు కావాలంటే ఉన్నతమైన విద్య ఒక్కటే మార్గం. ఏ ఒక్క రంగానికి చెందిన విద్య ద్వారా సమ్మేళిత అభివృద్ధి జరగదు. శాస్త్ర, సాంకేతిక, పరిశోధన, ఆరోగ్య, వ్యవసాయ, ఆర్థిక, మానవ వనరులు మొదలైన అన్ని రంగాలలో ఉన్నత విద్యను అందిపుచ్చుకోవడం ద్వారా యువత దేశ నిర్మాణంలో భాగస్వాములవ్వచ్చు. సరైన విద్య, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణలలో యువత ముందుండాలి. సైన్స్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ రీసెర్చ్, వ్యవసాయ సంస్కరణలు ఈ రంగాల్లో యువత ప్రతిభ చూపితే భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ప్రపంచం స్టార్టప్ల యుగంలో ఉంది. భారత యువత ఇప్పటికే అనేక స్టార్టప్లు, యూనికార్న్ కంపెనీలను ప్రారంభించారు. ఇవి అన్నీ యువత సృజనాత్మకత ఫలితాలు. వీటి ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. తద్వారా దేశాభివృద్ధికి దోహదపడుతున్నాయి. దేశం అంటే కేవలం ప్రభుత్వం కాదు, ప్రజలు. యువతకు సమాజం పట్ల బాధ్యత ఉండాలి. పర్యావరణ పరిరక్షణ, రోడ్డు భద్రత, గ్రామాభివృద్ధి, సాక్షరత విస్తరణ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు యువత ఈ రంగాలలో చురుకుగా పనిచేస్తే దేశం స్వాలంబిన దిశగా బలపడుతుంది. భారత స్వాతంత్ర సమరంలో యువత పాత్ర అమూల్యం. నేటి యువతరానికి సదా ఆదర్శనీయం. భగత్ సింగ్ 23 ఏళ్లకే దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. సుభాష్ చంద్రబోస్ తుమ్ ముజే ఖూందో మై తుమ్హే ఆజాదీ దూంగా నినాదంతో యువతను ప్రేరేపించాడు. చంద్రశేఖర్ ఆజాద్ భారత స్వాతంత్రోద్యమంలో యువకుడిగా అద్భుత ధైర్యం చూపించాడు. ఇప్పటి యువత ఈ వీరుల త్యాగం, దేశభక్తి నుండి స్ఫూర్తి పొందాలి. నేటి యువతకు అనంత అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మాదక ద్రవ్యాల వ్యసనం, సోషల్ మీడియా దుర్వినియోగం, పాశ్చాత్య సంస్కృతిలో అధికంగా మునిగిపోవడం, నైతిక విలువలు లోపించడం, ఈ సవాళ్లను అధిగమించడానికి స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ, పట్టుదల అవసరం. స్వామి వివేకానంద, అటల్ బిహారీ వాజ్పేయి, ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహోన్నతుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో అన్ని ప్రభుత్వమే చేయాలంటే కుదరదు. నేటి యువతకు ఇంటర్నెట్ రూపంలో అద్భుత పుస్తకాన్ని అందించింది టెక్నాలజీ. ఓపిక ఉండాలే కానీ ఏమైనా నేర్చుకోవచ్చు ఇంటర్నెట్ సహాయంతో. అలాగే నేటి యువత విద్యతో పాటు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే తాను ఎంచుకున్న రంగంలో రాణించగలరు. అందరూ ఉద్యోగాలపైనే కాకుండా స్వీయ ఉపాధి, ఆంటర్ప్రినర్షిప్ వైపు దృష్టి పెట్టాలి. తద్వారా మీరే 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి చేరుకుంటారు. విద్యతో పాటు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న అందరికీ ఆమోదయోగ్యమైన సామాజిక క్రమశిక్షణను పాటించాలి. అలాగే యువత నిజమైన దేశభక్తిని కలిగి ఉండాలి. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి. దేశ సంస్కృతిని కాపాడాలి. సామాజిక సేవలో యువత ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలి. తద్వారా తర్వాతి తరాలకు ఆదర్శంగా నిలవాలి. భారత భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది. యువత యొక్క ఉత్సాహం, శక్తి, పట్టుదల, సృజనాత్మకత దేశాన్ని బలపరుస్తాయి. యువతే దేశ హృదయం. ఆ హృదయం బలంగా కొట్టుకుంటేనే భారత్ శక్తివంతమవుతుంది. అందుకే యువత ఒక్కొక్కరూ తమ బాధ్యతను గుర్తించి చదువు, సేవ, కృషిలో ముందుండాలి. అప్పుడు మాత్రమే భారత్ విశ్వగురువుగా నిలుస్తుంది.
1: విన్నారుగా నవభారత నిర్మాణంలో యువత పాత్ర గురించి. వినడమే కాదు, ఆచరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మాయాజాలం నాటిక. నేటి ఆధునిక ప్రపంచంలో సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు గురవుతున్న యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నాటక రూపంలో తెలియజేస్తున్నారు. వినండి మాయాజాలం నాటిక. అందులోని పాత్రలు: సంధ్య, కాలేజీ చదువుతున్న తెలివైన అమ్మాయి కానీ అమాయకం. రాహుల్, సోషల్ మీడియాలో మోసగాడు, నకిలీ ప్రొఫైల్ ఉపయోగించే వ్యక్తి. మాధవి, సంధ్య తల్లి. రవి, సైబర్ క్రైమ్ పోలీస్ అధికారి. అనిత, సంధ్య స్నేహితురాలు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించేది. పాత్రధారులు: సంధ్య నవ్యశ్రీ, రాహుల్ భానుప్రసాద్, మాధవి నవ్యప్రియ, రవి రోషన్, అనిత వైష్ణవి. వినండి మాయాజాలం నాటిక.
2: సంధ్య, సామాజిక మాధ్యమాలలో

0: ఎక్కువ టైం గడపకూడదు, అదంతా నిజం కాదక్కడ.
1: అయ్యో అంత నెగిటివ్గా అనుకోకు. రాహుల్ అనే ఓ మంచి ఫ్రెండ్ కొత్తగా కలిశాడు, అతను చాలా మంచివాడు అనిపిస్తున్నాడు.
0: నీకు తెలిసి ఉంటుంది కదా నకిలీ ప్రొఫైల్స్ ఎంత డేంజర్ అన్నది.
1: ఎప్పుడు ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తావు అనిత? నాకు తెలుసు రాహుల్ చాలా మంచివాడు, చాటింగ్లో తెలుస్తుంది అతను ఎలాంటి వాడు అనేది.
0: చాటింగ్లో మాట్లాడిందంతా మంచిగా ఉంటుంది అనుకోకు సంధ్య, వ్యక్తి నిజస్వరూపం ఏంటో తెలియదు కదా. అయినా ఇప్పుడు కాదులే, ఏదో ఒక రోజు నువ్వే తెలుసుకుంటావు.
2: ఏంటి సంధ్య, అప్పుడే కడుపు నిండిందా? ఇంకొంచెం తిను తల్లి.
1: వద్దమ్మా నాకు చాలు, నిద్ర వస్తుంది, పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి కదా.
3: సంధ్య, నీ ఫోటోలు ఎంత బాగున్నాయో తెలుసా, నువ్వు ఇంకో అందమైన ఫోటో పంపగలవా?
1: అలాగే రాహుల్.
3: ఫోటోలో చాలా చాలా అందంగా ఉన్నావు సంధ్య.
1: నిజమా? థ్యాంక్ యూ రాహుల్.
0: హే, హాయ్ సంధ్య. ఏంటి అసలు ఎవరితోనూ మాట్లాడట్లేవు? ఎప్పుడు చూసినా ఫోన్లో అందరికీ దూరంగా కూర్చొని చాటింగ్ చేస్తున్నావు.
1: అదేం లేదు అనిత, పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నా, అందుకే అందరికీ దూరంగా కూర్చొని చదువుతున్నా.
0: సరే, క్యాంటీన్లో కాఫీ తాగుదామా?
1: అబ్బా నాకు టైం లేదు అనిత, నేను చదువుకోవాలి, వెళ్తున్నా, బాయ్. రాహుల్, ఏంటిది నా ఫోటో ఇలా ఎందుకు మార్ఫింగ్ చేసా?
3: ఆ ఫోటోలు నెట్లో పెడతాను, డబ్బు ఇవ్వకపోతే.
1: ప్లీజ్ రాహుల్ అలా చేయొద్దు. అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు చాలా మంచివాడివి అనుకున్నా, ఇన్నాళ్ళు నీ గురించి చెప్పింది, మనం మాట్లాడుకున్నది ఏది నిజం కాదా?
3: నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశానో సంధ్య, నువ్వే పిచ్చిదానిలా నన్ను నమ్మేశావు. ఏ ఫోటో అడిగినా కాదనకుండా ఊరికే పంపిస్తావు. ఇప్పుడు నాకు కావాల్సింది నీ సూక్తులు కాదు, డబ్బులు. డబ్బులు పంపిస్తావా లేదంటే ఇంటర్నెట్లో నీ ఫోటోస్ పెడతాను.
1: వద్దు రాహుల్ ప్లీజ్, దయచేసి ఫోటోస్ అప్లోడ్ చెయ్యకు. నా దగ్గర నువ్వు అడిగినంత డబ్బు లేదు, ఉన్నది మొత్తం నీకు పంపిస్తున్నా, దయచేసి ఫోటోలు అప్లోడ్ చేయకు ప్లీజ్ రాహుల్.
3: సరే ఇప్పుడు ఉన్నవి పంపించు, డబ్బులు అవసరమైనప్పుడు మళ్ళీ అడుగుతాను, ముందే తయారు చేసుకో. అంతవరకు అప్లోడ్ చేయను, కానీ అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే నెక్స్ట్ టైం పక్కా అప్లోడ్ చేస్తాను చూడు. ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే మరుక్షణం నీ ఫోటోస్ ఇంటర్నెట్లో అంతా ఉంటాయి, జాగ్రత్త.
2: సంధ్య, ఎంత టైం అయినా కూడా నిద్ర లేవడం లేదెందుకు? తొందరగా లేచి రెడీ అవ్వు, టిఫిన్ తిని కాలేజ్ వెళ్ళాలి. ఏమైందమ్మా, ఎందుకు ఇలా ఉన్నావు?
1: అమ్మా నేను తప్పు చేశాను, ఒక ఆన్లైన్ ఫ్రెండ్ని నమ్మి నేను మోసపోయాను.
2: ఏంటి, ఆన్లైన్ ఫ్రెండ్ మోసం చేశాడా? ముందు నుండి చెప్తున్నా జాగ్రత్తగా ఉండాలి సామాజిక మాధ్యమాలు వాడుతున్నప్పుడు అని, విన్నావా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో.
1: సారీ అమ్మా, నేను తప్పు చేశాను, కానీ నేను వాణ్ణి నమ్మి మోసపోయాను.
2: ఏడవకు, మనం పోలీస్ దగ్గరికి వెళ్దాం. నువ్వు తప్పు చేశావు కానీ ఇది నీ జీవితాన్ని పాడు చేయనీయం. నమస్కారం సార్.
4: కూర్చోండి అమ్మా, ఏంటి సమస్య?
2: సార్, మా అమ్మాయి సంధ్య ఆన్లైన్లో కలిసిన ఒక వ్యక్తి తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మీరే ఎలాగైనా ఈ సమస్య తీర్చాలి.
4: సంధ్య నువ్వు భయపడాల్సిన అవసరం లేదు తల్లి, ఇలాంటి కేసులు ఇప్పుడు చాలానే వస్తున్నాయి. ఇలాంటిది ఏదైనా జరిగితే ముందు కుటుంబ సభ్యులకి చెప్పాలి. నువ్వు మంచి పని చేశావు, నిర్భయంగా కంప్లైంట్ రాసి ఇవ్వు. అలాగే నువ్వు చేసిన ప్రతి చాట్ ఫోటో సాక్ష్యంగా మాకు ఇవ్వు, వాడిని ఎలా పట్టుకోవాలో మాకు తెలుసు. నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు తల్లి.
2: హలో, ఎవరండి?
4: అమ్మా, మేము పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాం. మీ అమ్మాయిని వేధించిన వాడు దొరికాడు. మీ అమ్మాయి ఒక్కదానినే కాదమ్మా, చాలామంది అమ్మాయిలని వేధించిన ఆకతాయి వాడు. మీరు నిర్భయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వల్లే వాడి బారిన ఇంకే

0: ఏ అమ్మాయి పడకుండా కాపాడారు. సంధ్యని అడిగినట్లు చెప్పండమ్మా, ఇంకా నిశ్చింతగా ఉండండి.
1: చాలా మంచి విషయం చెప్పారు ఎస్ఐ గారు. తప్పకుండా సంధ్యని అడిగినట్టు చెప్తాను. తను చాలా సంతోషపడుతుంది సార్ ఈ వార్త వినగానే.
0: నాటకం వింటున్న మీరందరూ కూడా సోషల్ మీడియాలో ఎవరినైనా నమ్మే ముందు 1000 సార్లు ఆలోచించాలి. మీ వ్యక్తిగత సమాచారం, ఫోటోలు ఎప్పుడు పంపకండి. మనం జాగ్రత్తగా ఉంటే ఎవరూ మనల్ని మోసం చేయలేరు. ఎలాంటి మోసం జరిగినా భయపడకుండా వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులకు చెప్పాలి. టెక్నాలజీ మనకు సౌకర్యం ఇస్తుంది, కానీ దాన్ని జాగ్రత్తగా ఉపయోగించకపోతే అదే మనకు ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఆన్లైన్లో జాగ్రత్త, జీవితానికి రక్ష.
2: చక్కని సామాజిక సందేశం ఉన్న నాటిక విన్నారుగా. వినడమే కాదు, సామాజిక మాధ్యమాలలో పరిచయం అయ్యే కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత నేటి యువతరంపై ఎంతైనా ఉంది. కార్యక్రమంలో చివరిగా, భారత వ్యవసాయ రంగంలో డ్రోన్ల భవిష్యత్తు మరియు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక పథకాలను వివరించడానికి వస్తుంది వైష్ణవి.
3: ఇప్పుడు వ్యవసాయం కేవలం శ్రమతోనే కాక సాంకేతిక పరిజ్ఞానంతోనూ సాగుతుంది. ఆధునిక వ్యవసాయ రంగంలో రైతులకి ఎంతగానో ఉపయోగపడుతున్న ప్రధాన పరికరాల్లో డ్రోన్లు ఒకటి. వ్యవసాయంలో డ్రోన్ సాంకేతిక వాడకం వల్ల రైతులకు ఖర్చు తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం కాబట్టి భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో డ్రోన్ల పాత్ర మరింత కీలకంగా మారనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు వ్యవసాయ రంగంలో విరివిగా డ్రోన్ల వాడకం వల్ల కలిగే లాభాలను తెలుసుకుందాం. డ్రోన్ల ద్వారా పొలాలపై సరైన మోతాదుల్లో ఎరువులు, పురుగు మందులు సమంగా పిచికారీ చేయడం సాధ్యమవుతుంది. ఎంచుకున్న ప్రదేశంలో తీసుకున్న స్థాయిలో మందులను డ్రోన్లు ఉపయోగించి సమర్థవంతంగా పిచికారీ చేయవచ్చు. చేతి పనితో గంటల తరబడి చేసే పనిని డ్రోన్లు నిమిషాల్లో పూర్తి చేస్తాయి. దీనివల్ల రైతులకు సమయం ఆదా అవడంతో పాటు ఖర్చుని గణనీయంగా తగ్గిస్తాయి. కెమెరాలతో ఉన్న డ్రోన్లు పంటల ఆరోగ్యాన్ని పరిశీలిస్తాయి. అవసరమైన ఫోటోలు, వీడియోలు తీసుకొని నిపుణుల సలహాలు సులభంగా తీసుకోవచ్చు. ఏ ప్రాంతంలో నీరు అవసరమో డ్రోన్లు సులభంగా గుర్తిస్తాయి. తద్వారా నీటి వనరులు సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలు కలుగుతుంది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం ద్వారా కూలీల ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుంది. ఇది వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మారుస్తుంది. భారతదేశంలో రైతులు ఆధునిక సాంకేతికతను స్వీకరిస్తున్న తరుణంలో డ్రోన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పెద్ద స్థాయి పంటలపైన, చిన్న సన్నకారు రైతుల పొలాలపైన ఇవి ఉపయోగపడతాయి. పంట నష్టం తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. భవిష్యత్తులో రైతుల కోసం డ్రోన్ సేవా కేంద్రాలు గ్రామాల్లో ఏర్పడే అవకాశం ఉంది. ఖచ్చితమైన వ్యవసాయం, ప్రిసిషన్ ఫార్మింగ్లో డ్రోన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వ్యవసాయ రంగంలో ఇంతటి కీలక పాత్ర పోషిస్తున్న డ్రోన్లు వాడకానికి ప్రభుత్వం తరపున ఎలాంటి ప్రోత్సాహక పథకాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. భారత ప్రభుత్వం వ్యవసాయంలో డ్రోన్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వ్యవసాయంలో డ్రోన్ల వాడకానికి విరివిగా సబ్సిడీ ఇస్తుంది. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రైతులకు డ్రోన్లపై సబ్సిడీ ఇస్తుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నమో డ్రోన్ దీదీ పథకం. మహిళా సాధికారతే లక్ష్యంగా ఆధునిక వ్యవసాయంలో స్త్రీల భాగస్వామ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం డ్రోన్ దీదీ పథకాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు స్వయం సహాయక సంఘాల్లో 15,000 మంది మహిళలకు వీటిని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్రం ఒక్కో డ్రోన్పై 80% సబ్సిడీ, గరిష్టంగా 8 లక్షల వరకు అందిస్తుంది. మిగిలిన 20% వ్యవసాయ మౌలిక వసతుల నిధి నుంచి 3% వడ్డీతో రుణంగా ఇస్తారు. స్వయం సహాయక సంఘం నుంచి ముఖ్యంగా ఒక మహిళకు డ్రోన్ పైలట్గా శిక్షణ అందిస్తారు. దీంతోపాటు వ్యవసాయ పరంగా పోషకాలు, క్రిమి సంహారకాలను ఎలా పిచికారీ చేయాలన్న అంశంలో కూడా 15 రోజుల పాటు శిక్షణ అందిస్తారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు జీవనోపాధితో పాటు వ్యాపార అవకాశాలను కల్పించడంలో భాగంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. మహిళలకు అదనపు ఆదాయ మార్గాలను కల్పించడం ఇందులో ప్రధాన ఉద్దేశం. దీంతోపాటు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను మెరుగుపరుస్తారు. పంట దిగుబడి పెంచ

0: పెంచడానికి, రైతులకు చౌకగా సేవలను అందించడం వంటి లక్ష్యాలెన్నో ఇందులో ఇమిడి ఉన్నాయి. డ్రోన్ దీదీ పథకంతో పాటు వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని రకాల సబ్సిడీలు అందిస్తుంది. కస్టమ్ హైరింగ్ సెంటర్స్కి 40% సబ్సిడీ, అలాగే ఎస్సీ ఎస్టీ మరియు చిన్న రైతులకు 50% వరకు సబ్సిడీ అందిస్తోంది. కిసాన్ డ్రోన్ స్కీమ్. ప్రధాని నరేంద్ర మోడీ గారు 2022 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా పంటల పిచికారీ, ఎరువులు చల్లడం వంటి సేవలకు రైతులు డ్రోన్లను వినియోగించుకోవచ్చు. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్ మరియు కృషి విజ్ఞాన కేంద్రాలు డ్రోన్ల ఉపయోగంపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా డిజిటల్ టెక్నాలజీతో సహా డ్రోన్ల వినియోగం వ్యవసాయ రంగంలో విస్తృతంగా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వ్యవసాయం భారతదేశానికి జీవనాడి. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా రైతులు అధిక దిగుబడి సాధించి తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలి. డ్రోన్లు భవిష్యత్తులో రైతులకు సమయం, ఖర్చు రెండింటినీ ఆదా చేస్తూ మంచి దిగుబడి అందిస్తాయి. ప్రభుత్వం కూడా సబ్సిడీలు, శిక్షణ కార్యక్రమాలు అందిస్తూ ఈ సాంకేతికతను గ్రామాల్లోకి తీసుకెళ్తోంది. కాబట్టి భారతీయ వ్యవసాయ రంగ భవిష్యత్తులో డ్రోన్లు ఒక నూతన విప్లవం సృష్టించనున్నాయి.
1: విన్నారుగా ఆధునిక భారత వ్యవసాయ రంగంలో డ్రోన్ల పాత్ర, అలాగే ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక పథకాల వివరాలు. వ్యవసాయ కళాశాల విద్యార్థులుగా వినడమే కాదు, వ్యవసాయ రంగంలో డ్రోన్ల సాంకేతికతను గ్రామ స్థాయికి తీసుకెళ్లవలసిన బాధ్యత మన అందరి భుజాలపై ఉంది. ఇంతవరకు శ్రోతలు యువవాణి యువజనుల కార్యక్రమంలో వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు వైష్ణవి, నవ్యప్రియ, నవ్యశ్రీ, రోషన్, భానుప్రసాద్, విష్ణుతేజ. వ్యాఖ్యానం సంధ్య. ధన్యవాదాలు.
2: ఇంతవరకు మీరు ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మన్నికకి మరుపేరు, దర్జాకి దర్పానికి మరోపేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణీ

0: ఇంతటితో ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణ పాఠశాల విద్యాశాఖలో డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డీఈఓ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 24 డీఈఓ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బీఈడీ కోర్సులో ప్రవేశానికి అర్హత కలిగిన సబ్జెక్టులతో బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 55% మార్కులతో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 జూలై 2026 నాటికి 18 నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 19 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో 60 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో 56, సివిల్ విభాగంలో 3, టెలికాం విభాగంలో 1. ఈ విధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఏఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 60 ఖాళీలు. అభ్యర్థులు ఏఐసిటిఈ లేదా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. 1 జూలై 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య అభ్యర్థుల వయసు ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apcpdcl.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 20 జూలై 2028. మరొక ఉద్యోగ సమాచారం. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిసిఐ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో భర్తీ చేయనున్నారు. మొత్తం 148 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో గరిష్టంగా అకౌంట్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ 50 ఖాళీలను, అదేవిధంగా జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 50 ఖాళీలను, జనరల్ విభాగంలో 30 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను, ఇక మిగతావి అకౌంట్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ 8, మార్కెటింగ్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ 8, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ ఖాళీని, ఇక జనరల్ విభాగంలో 1 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీని భర్తీ చేయనున్నారు. మొత్తంగా 148 ఖాళీలు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో సిఏ లేదా సిఎంఏ ఏదైనా డిగ్రీ, ఇంకా బీకామ్, బీఎస్సీ, బీఈ, ఎంబీఏ లేదా ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 32 ఏళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ cotcorp.org.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 24 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబిపిఎస్ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు పాల్గొనబోతున్నాయి. మొత్తం 6715 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్, చివరిగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ibps.in అనే వెబ్సైట్ను చూడవచ్చు.

0: అందులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 1, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, ఎంఎస్ఎంఈలకు సరికొత్త ప్రోత్సాహం లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో ఈ రాత్రి జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన సంస్కృతం 2026 ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదం, యోగాలను ప్రపంచ వేదికపై సరికొత్త శక్తితో నిలిపిందని అన్నారు. ఆయుర్వేద చికిత్సను శాస్త్రీయ ప్రమాణాలతో అభివృద్ది చేయడంపై ముర్ము హర్షం వ్యక్తం చేశారు. డిజిటల్ ఆరోగ్య సమగ్రత, ఆధునిక పరిశోధనల ద్వారా ఆయుర్వేదానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
1: मुझे ये जानकर प्रसन्नता हुई है कि आयुष मंत्रालय WHO के माध्यम से उनके साथ मिलकर आयुर्वेदिक स्वास्थ्य सेवा के वैश्विक मानकीकरण को मजबूत करने के लिए सक्रिय रूप से काम कर रहे हैं. स्टैंडर्डाइज्ड डॉक्यूमेंटेशन, डिजिटल हेल्थ इंटीग्रेशन और आधुनिक विज्ञान की अनुसंधान तकनीकों का सम्यक उपयोग करने से इस प्राणी की व्यापक वैश्विक स्वीकृति को बल मिलेगा.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు.
2: पहला है वरुणा नदी के किनारे किनारे कंप्लीट 6 लेन और 4 लेन एलिवेटेड कॉरिडोर. 43 किलोमीटर इसकी लेंथ है. 10,998 करोड़ रुपीज की इसकी इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा. दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर. 46 किलोमीटर का ये होगा. 14,448 करोड़ रुपीज का बनेगा.
0: देशीय सेमीकंडक्टर रंगानी बलोपेतन చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
2: इन 10 वर्षों में एक मैसिव चेंज आया इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग में. 7 गुना मैन्युफैक्चरिंग बढ़ी, प्रोडक्शन बढ़ा और 11 गुना एक्सपोर्ट बढ़ा 2014 के कंपैरिजन में. और भारत जो मोबाइल फोन इंपोर्टर था आज नेट एक्सपोर्टर बन गया.

0: गया है और सेकंड लार्जेस्ट मैन्युफैक्चरर बन गया।
1: రైల్వే రవాణా రంగంలో ఒడిశా జార్ఖండ్ రాష్ట్రాల్లోని నాలుగు జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే రెండు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదక యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారతదేశాన్ని అంతర్జాతీయ నైపుణ్య కేంద్రంగా మార్చడానికి నమ్మకం, నాణ్యత, నిరంతర అభ్యసనంతో కూడిన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి చెప్పారు. న్యూఢిల్లీలో ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం 2026 వేడుకలు, స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మన శ్రామిక శక్తిని కేవలం దేశీయ అవకాశాల కోసమే కాకుండా అంతర్జాతీయ కార్మికుల కోసం సిద్ధం చేయడంలో దేశానికున్న నిబద్దతను ప్రతిబింబిస్తుందని మంత్రి పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నైపుణ్యాల శిక్షణను కేవలం ఉపాధి పొందే మార్గంగానే కాకుండా నిరంతర అభ్యసనంలో ఒక ముఖ్యమైన భాగంగా చూడాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో పాటు సామాజిక భద్రతా ఒప్పందం కూడా అమల్లోకి రావడం వల్ల బ్రిటన్లో పనిచేసే భారతీయ వృత్తి నిపుణుల పోటీతత్వం మరింత బలోపేతం కానున్నాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లో 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. ఈ ఒప్పందాల వల్ల మార్కెట్ ప్రాప్యత గణనీయంగా విస్తరిస్తుందని, వస్తుసేవల వాణిజ్యం బలోపేతమవుతుందని, అలాగే వృత్తి నిపుణుల సులభతర ప్రయాణానికి దోహదపడుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సమగ్ర ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, యువ పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సరికొత్త ప్రోత్సాహం లభించడంతో పాటు పలు కీలక రంగాలు యూకే మార్కెట్లో పటిష్టమైన స్థానాన్ని పొందుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన మొదటి రోజే భారత్ నుండి 140 మిలియన్ల విలువైన వస్తువులు బ్రిటన్కు ఎగుమతవుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ఈ ఒప్పందం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉందన్నారు. ఇది ఇరు దేశాల మార్కెట్లలో సరికొత్త అవకాశాలు కల్పిస్తుందని, వస్తువుల వ్యాపారంతో పాటు సేవా రంగానికి కూడా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. భారత్ యూకే మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా టెక్స్టైల్స్, లెదర్, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాసూటికల్స్, ఎంఎస్ఎంఈ వంటి రంగాలతో కలిపి 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని మార్కెట్ ప్రాప్యత లభిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో జరిగే రెండవ సెమీఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 తేడాతో గెలిచిన స్పెయిన్ ఫైనల్కు చేరుకుంది. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని భగవతీనగర్ యాత్రి నివాస్ను సందర్శించి అమరనాథ్ యాత్ర ఏర్పాట్లను సమీక్షించారు. యాత్రికులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా రిజిస్ట్రేషన్, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్థానిక హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఒడిశాలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఈశాన్య భారతదేశం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లలోని కొన్ని ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు

విస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదిలో ఆర్జిత సేవలను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులకు విజ్ఞప్తి చేశారు. నకిలీ ప్లాట్ఫారంల ద్వారా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే సోషల్ మీడియా ప్రచారాలు, అక్రమ దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు

0: దానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో ఈ రాత్రి జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వరంగల్ ఉద్యాన శాఖ అధికారి సిహెచ్ రాకేష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి.
1: ముఖ్యంగా ఉద్యానవన పంటలలో వివిధ రకాలైనటువంటి పంటలను మనము నిరంతరము చూస్తూ ఉన్నాము. ఈ ఉద్యానవన పంటల్లో అతి కీలకంగా ఇప్పుడు ఈ వేసవిలో మామిడి కావచ్చు, ఆయిల్ ఫామ్ కావచ్చు, లేదా ఇతర పప్పు దినుసు పంటలు కూడా ఇప్పుడు వేసవిలో వేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ బిందు సేద్య నిర్వహణ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఫర్టిగేషన్ ఏ విధంగా ఉంటుంది, అతి ముఖ్యంగా ఈ వేసవిలో వివిధ ఉద్యానవన పంటలలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, దానికి ప్రభుత్వము ఏ విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యానవన పంటల యొక్క విస్తీర్ణము రోజు రోజుకు ఏ విధంగా పెంచబడుతుంది, రైతులు ఎక్కువగా ఆసక్తి చూపడానికి గల కారణాలేంటి అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను మన ఆకాశవాణి స్టూడియోలో వరంగల్ ఉద్యానవన శాఖ అధికారి చేరాల రాకేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: సార్ చెప్పండి, ఈ వానాకాలం అనేటువంటిది రాబోతా ఉన్నది, ఇప్పుడు వేసవి, ఈ వేసవిలో రైతులు ఈ ఉద్యానవన పంటలలో ఎటువంటి జాగ్రత్తలు అనేటువంటి తీసుకోవాలంటారు?
2: సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు మనకు యాసంగి పంటకాలం కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత మనం ముఖ్యంగా ఉద్యాన పంటల విషయానికి వచ్చినప్పుడు మనకు సమ్మర్లోనే ముఖ్యంగా మామిడి కానీ మిగతా పంటలు కానీ ఉంటాయి, దానికి మనకు వానాకాలం కానీ యాసంగి కానీ డివైడ్ చేయడానికి ఉండదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ సమ్మర్లో అంటే వచ్చేటువంటి వానాకాలంకి సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించిన విషయానికి వస్తే ముఖ్యంగా మన జిల్లా విషయాన్ని చూసుకున్నప్పుడు ఈ బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఏవైతే ఉందో దాన్ని ఈ నెల 15 రోజులు దాని యొక్క నిర్వహణ అంటే దాని యొక్క మెయింటెనెన్స్ కనుక కరెక్ట్ మనం చేసుకోగలిగితే అంటే దాన్ని కరెక్ట్ పద్ధతిలో మనం చేసుకోగలిగితే దాన్ని ఎక్కువ సంవత్సరాలు మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది, తద్వారా అధిక దిగుబడి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బిందు సేద్య నిర్వహణలో ముఖ్యంగా రైతులు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే ముఖ్యంగా పంట కాలం అయిపోవడంతోనే రైతు సోదరులు ఏదైతే ఈ బిందు సేద్యానికి సంబంధించినటువంటి లాటరల్స్ అంటే నల్ల పైపులు కానీ అదేవిధంగా ఎడ్కంటో యూనిట్ కానీ సబ్మెయిన్ కానీ మిగతా ఏవైతే ఉంటాయో అవన్నిటిని భద్రపరచుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మొదటిగా చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే పంట కాలం అయిపోయిందో అది ఏ పంట అయినా సరే ఆ లాటరల్స్ ఏవైతే ఉన్నాయో నల్ల పైపులు వాటన్నిటినీ కూడా మనం చుట్టజుట్టి దాన్ని మళ్ళీ ఎక్కడైతే భద్రపరుచుకుంటామో భద్రపరచుకునేటానికన్నా ముందు యాసిడ్ ట్రీట్మెంట్ అంటే ఆమ్ల చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఈ ఆమ్ల చికిత్స ఏవైతే ఉందో అంటే ఈ యాసిడ్ ట్రీట్మెంట్ ఏవైతే ఉందో అది కనుక చేసుకున్నట్లయితే ఈ బ్లాకేజెస్ కానీ లేకపోతే మనకు వచ్చేటువంటి ఆల్గే కానీ మిగతా అవన్నీ కూడా బ్లాక్ అయిపోయి తర్వాత సీజన్లో కరెక్ట్ వాటర్ డిశ్చార్జ్ కాకుండా

0: రాకుండా ఉంటే తద్వారా పంటకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ఆమ్ల చికిత్స అనేది ఒకటి తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు మీ సంబంధిత ఏదైతే డ్రిప్ కంపెనీకి సంబంధించినటువంటి వారు ఉంటారో అదేవిధంగా ఉద్యాన అధికారులు కానీ ఉద్యాన విస్తరణ అధికారులు కానీ వారి యొక్క ఆధ్వర్యంలో కానీ వారి యొక్క సలహాల ద్వారా కానీ ఈ ఆమ్ల చికిత్స చేసుకున్నట్లయితే డెఫినెట్లీగా ఈ క్లాగింగ్స్ కానీ మిగతా ఏం లేకుండా శుభ్రపరచుకోవచ్చు. ఈ శుభ్రపరచుకున్న తర్వాత వాటిని మీరు చుట్టలుగా మేము రోలర్స్ కూడా సబ్సిడీలో ఇస్తూ ఉంటున్నాం కాబట్టి డ్రిప్ లో వాటిని చుట్టలుగా చుట్టేసి ఎలకలు కానీ మిగతా కానీ ఏవి కూడా కొట్టినటువంటి ప్రదేశంలో నీడ ప్రదేశంలో వాటిని స్టోర్ చేసుకున్నట్లయితే దాన్ని భద్రపరచుకున్నట్లయితే నెక్స్ట్ సీజన్ కూడా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాదని చెప్పేసి తీసి దాన్ని ఒక కుప్పలా చేసి లేదంటే ఫీల్డ్ ఒక పక్కన ఇక్కడ నేసినప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ విషయంలో కానీ లేదంటే ఎలకల విషయంలో కానీ ఎన్ని విషయంలో డ్యామేజ్ అయ్యి తర్వాత మనం కొనాలంటే కూడా దానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది, దాని యొక్క సామర్థ్యం కూడా తగ్గిపోతుంది, తద్వారా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొకటి ముఖ్యంగా బిందు సేద్య విషయంలో ఈ ఆమ్ల చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్, ఇది చేసుకుని భద్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా డ్రిప్ బంద్ చేసి మళ్ళీ ఒక 1-1.5 మంత్ తర్వాత మనం వాడతాం కాబట్టి అప్పుడు మనము హెడ్ కంట్రోల్ అంటే మనకు ఓపెన్ వెల్ ఉన్నటువంటి వాళ్ళు బావులు ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఉంటారో శాండ్ ఫిల్టర్ కానీ అదేవిధంగా స్క్రీన్ ఫిల్టర్ ఇవన్నీ కూడా ఒకసారి ఫ్లెష్ అవుట్ క్లీనింగ్ చేసుకుని ఫ్లెష్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లెష్ వాల్స్ లో ఏమైనా తట్టిన నలకలు ఏమైనా ఉన్నా కూడా వాటి అన్నింటిని ఒకసారి ఫ్లెష్ అవుట్ చేసి అందులో ఉంటే ఎలాంటి లేకుండా క్లీన్ చేసుకుని ప్రెజర్ తో నడిపించి వాటన్నిటిని క్లీన్ పెట్టుకుని ఉంచుకున్నట్లయితే నెక్స్ట్ సీజన్ కు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బిందు సేద్య నిర్వహణ అనేది చాలా సమర్థవంతంగా చేసుకుంటే ఎక్కువ కాలం అంటే దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా డ్రిప్ ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ఈ డ్రిప్ వాడేటప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొన్ని ప్రోత్సాహకాలు అనేటువంటి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఏ పంటలకు ఏ విధంగా ఇస్తుంది, ఈ డ్రిప్ వాడేటువంటి విధానంలో ఎటువంటి జాగ్రత్తలను రైతులు తీసుకోవాలంటారు?
0: ముఖ్యంగా ప్రభుత్వము అన్ని రకాల పంటలకు మనకు బిందు సేద్యాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే దీని యొక్క వాడకం అంటే మనకు నీటి యొక్క నీటి వనరులు అవైలబిలిటీ ఉన్న నీటి వనరులు తగ్గిపోవడం వల్ల దాన్ని సమర్థవంతంగా వాడుకోవాలి, తక్కువ నీటితోని ఎక్కువ దిగుబడి తీయాలి, దాంతోపాటు మంచి నాణ్యమైనటువంటి దిగుబడి తీయాలనే ఉద్దేశంతో ఈ బిందు సేద్యాన్ని ప్రభుత్వం అన్ని రకాల పంటలకు, అది అగ్రికల్చర్ క్రాప్స్ అయినా హార్టికల్చర్ క్రాప్స్ అయినా మల్బరీ అయినా మిగతా ఏ పంటలకైనా సరే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది. అది ఉద్యాన శాఖ ద్వారా గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ రైతులు ఎవరైతే ఉన్నారో చిన్న సన్నకారు ఎస్సీ ఎస్టీ రైతులకు 90% సబ్సిడీ, అంటే ఒక యూనిట్ కాస్ట్ లో వాళ్ళు 90% రైతు అంటే వాళ్ళు 10% వాళ్ళు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 80% సబ్సిడీ ఉంటుంది. మరి 5 ఎకరాలు దాటినటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 70% సబ్సిడీ మీద మనము ఈ బిందు సేద్య పరికరాలు అనేటివి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. బిందు సేద్యానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి రైతులు, ఉత్సాహం ఉన్నటువంటి రైతులకు తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అంశం ఏంటంటే వారికి పర్మనెంట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఉండాలి. అంటే వాళ్ళకు బోర్వెల్ కానీ బావి కానీ ఏదైనా ఒకటి తప్పనిసరిగా వారి క్షేత్రంలో ఉండి ఉండాలి. ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉన్నటువంటి రైతుకు మనం దీన్ని శాంక్షన్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మన జిల్లాకు కూడా అంటే అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా టార్గెట్స్ రావడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని పంటలకు ఎక్సెప్ట్ ప్యాడీ ప్రతి పంటకు కూడా మనం ఈ ప్రభుత్వం రాయితీ ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే ముఖ్యంగా ఈ రైతులు, కొంతమంది రైతులు దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా మేము లబ్ధవచ్చు అనేటువంటి కొన్ని విషయాలు తెలియదు. మరి దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలంటారు, వాళ్ళని ఎవరిని కలిస్తే ఈ ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనేటువంటి అందే ఆస్కారం ఉంటుందంటారు?
0: ఇప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్ అదేవిధంగా స్ప్రింక్లర్స్ కానీ దాంతోపాటు రెయిన్ గన్ సంబంధించినటువంటి ఈ మూడిటికి సంబంధించింది మనకు ఉద్యాన శాఖ నుంచి వెళ్ళి ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. దీనికి అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే మనకు ఈ మీ సేవ ద్వారా అదేవిధంగా డైరెక్ట్ ఫార్మర్ ఓటీపీ బేస్డ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఉత్సాహం ఉన్నటువంటి రైతులు మీ సంబంధిత ఉద్యాన అధికారిని లేదా ఉద్యాన విస్తరణ అధికారిని లేదా అక్కడ ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ అక్కడ ఉన్నటువంటి మండల ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ ఎవరినైనా సరే కలిసినప్పుడు మన జిల్లాలో అంటే ఉదాహరణకి ఇక్కడ తెలంగాణలో దాదాపుగా 27 నుంచి 30 కంపెనీలు మైక్రో ఇరిగేషన్ కంపెనీస్ పనిచేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ కానీ మిగతా ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ ఉంటారు. మీరు ఆన్లో ఎవరిని కలిసినా లేదంటే డైరెక్ట్ మీరు మీ సేవ నుంచి రిజిస్ట్రేషన్ చేసినా మీకు సంబంధిత ఉద్యాన శాఖ అధికారి నుంచి వెళ్ళి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ అయిపోయి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. మీ డీటెయిల్స్ అన్ని కూడా మా లాగిన్ లో ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా మేము ఏ కంపెనీ చూజ్ చేసుకోవాలి, చూజ్ చేసుకున్న తర్వాత దాని ఫర్దర్ ప్రొసీజర్ ఏముంటుంది అనే విషయాన్ని పూర్తిగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు దీనికి కావాల్సినటువంటిది పట్టదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అదేవిధంగా మీరు ఎస్సీ ఎస్టీ రైతులు అయితే మాత్రం మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం ఇచ్చినట్లయితే మీకు డెఫినెట్ గా దీనికి సంబంధించినటువంటి ఇప్పటిదాకా మనం చెప్పినటువంటి రాయితీలన్నింటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు.
1: మరి ఈ పంటలలో ఈ విధంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనేటువంటి ఉంటే ఈ ఫర్టిగేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంట ఈ ఉద్యానవన పంటలలో?
0: ముఖ్యంగా మనకు ఫర్టిగేషన్ అంటే నీరు ఫర్టిలైజర్స్ తో కలిపి ఇచ్చేటువంటి ప్రక్రియని మనం ఫర్టిగేషన్ అంటాము. ముఖ్యంగా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేది ఓన్లీ వాటర్ కోసమనే కాదు, దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఫర్టిగేషన్ కూడా, అంటే ఎరువులు విచ్చలవిడిగా వాడకుండా అధిక మోతాదులో ఎరువులు వాడి భూమిని నిస్సారం చేయకుండా ఉండే విధంగా ఈ వాటర్

0: ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ తక్కువ తక్కువ క్వాంటిటీలో ఎక్కువ సార్లు మొక్కకిచ్చి తద్వారా క్వాలిటీ ఉన్నటువంటి పంటను తీసే ఉద్దేశంతో ఈ డ్రిప్ ఇరిగేషన్ లో మనం వెంచూరి ఫెసిలిటీ అనేది ఇస్తాము. అక్కడ మీకు పైప్ ఉంటుంది, దాని ద్వారా మనం ఫర్టిలైజర్స్ ఏవైతే వాటర్ సాల్యుబుల్ అంటే నీళ్ళలో కరిగేటువంటి ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా నీళ్ళలో కరిగిన తర్వాత అక్కడ వెంచూరి సహాయంతో ఆ మొక్కలకు అందించే విధంగా ఉంటుంది. ఇది ఒక్కొక్క పంటకు సంబంధించినటువంటి ఫర్టిగేషన్ షెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు మామిడికి కానీ అరటికి కానీ జామకు కానీ మిగతా అన్ని పంటకు ఒక్కొక్క రకానికి సంబంధించినటువంటిది, ఒక్కొక్క విధంగా కూరగాయలకు సంబంధించినటువంటి ఫర్టిగేషన్ షెడ్యూల్స్ అనేటివి ఉంటాయి. మిగతా మనము పైపాటు చేసేటువంటి ఫర్టిలైజర్స్ కు దీనికి పోల్చుకుంటే దాదాపుగా 50% ఫర్టిలైజర్ యొక్క కాస్ట్ తగ్గించుకోవచ్చు, అది వేసేటువంటి లేబర్ యొక్క కాస్ట్ కూడా తగ్గించుకోవచ్చు. దాంతో పాటుగా ఇక్కడ వేస్టేజ్ ఎక్కువ కాకుండా భూమి మనకు చౌడు పడకుండా వేసినటువంటి ఫర్టిలైజర్ మొక్క అబ్జర్వ్ చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మిగతా అంటే బేసల్ అప్లికేషన్ వేసేటువంటి ఫర్టిలైజర్ కంటే కూడా ఫర్టిగేషన్ ద్వారా వేసేటువంటి ఫర్టిలైజర్స్ ద్వారా మొక్క అద్భుతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రిప్ ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా చాలా వరకు మన ప్రాంతంలో డ్రిప్ ద్వారా ఓన్లీ వాటర్ కు సంబంధించింది మాత్రమే చేస్తూ ఉన్నారు, ఫర్టిగేషన్ చాలా తక్కువ మంది వాడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే చైతన్యవంతులు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్నట్టు సంబంధిత ఎంఐ కంపెనీస్, మీరు ఏ కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కంపెనీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వాళ్ళకు సంబంధించిన అగ్రానమిస్ట్ కూడా ఉంటారు, వారిని సంప్రదించి తద్వారా హార్టికల్చర్ ఆఫీసర్ ద్వారా మీరు ఈ ఫర్టిగేషన్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దాన్ని ఏ విధంగా చేయాలి ఎట్లా ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. మేము కూడా ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ అని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక విలేజ్ రెండు విలేజ్ అట్లా చేసేసి 25-30 మంది రైతులతో ఈ కార్యక్రమాన్ని పెట్టి ఫర్టిగేషన్ మీద అదేవిధంగా నీటి యాజమాన్యం మీద కూడా అవగాహన కల్పిస్తా ఉన్నాం.
1: అయితే ఈ ఫర్టిగేషన్ విషయంలో ఈ విధంగా అవగాహన అనేటువంటిది కల్పించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఈ ఫర్టిగేషన్ విషయంలో ఏ ఏ ఎరువులను మనము ఈ డ్రిప్ ద్వారా అందించవచ్చు, ఏ ఏ ఎరువులను మనము పైపాటుగా వేసేటువంటి ఆస్కారం ఉంటుందంట?
0: ముఖ్యంగా ఫర్టిగేషన్ ద్వారా అన్ని రకాల ఎరువులను మనం దీని ద్వారా పంపించడానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకు ఫాస్ఫేట్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పైపాటుగా అంటే ఈ మనకు పైపాటు వేయడానికి అవకాశం దుక్కి మంద అంటాం, అది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఏవైతే ఉన్నదో దాన్ని అది, దాంతో పాటుగా ఆర్గానిక్ మాన్యూర్స్ అంటే మనకు పెంట కానీ మిగతా ఉన్నటువంటి ఆర్గానిక్ మాన్యూర్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ బేసల్ అప్లికేషన్ వేసిన తర్వాత షెడ్యూల్ ప్రకారంగా సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఇప్పుడు నైట్రోజన్ ఎన్పీకే ఏవైతే ఉన్నాయో ఎన్పీకే అన్ని కూడా సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. మీకు 13045 కానీ 0019 కానీ 0050 కానీ అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్ కానీ అన్ని రకాలైనటువంటి రసాయన ఏదైతే ఫర్టిలైజర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మార్కెట్లో సాల్యుబుల్ గ్రేడ్లో 25 కేజీల అదేవిధంగా 1 కేజీ 25 కేజీల దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ సప్లై చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనకు ఆ పంట మోతాదు పంట వయసుకు సంబంధించిన దాని ప్రకారంగా ఎంత మోతాదు ఫర్టిలైజర్స్ వాడాలి, ఏ డేస్ ఎప్పుడప్పుడు వాడాలి, వాడే విధానం ఏందనేది తెలుసుకున్నట్లయితే డెఫినెట్లీగా దీనికి కాస్ట్ అనేది అంటే మిగతా ఫర్టిలైజర్ పెట్టేటువంటి కాస్ట్ కంటే దీంట్లో 50% తగ్గడానికి సమర్థత పెరగడానికి మన ఎఫిషియన్సీ అంటే దాని యొక్క ఫర్టిలైజర్ తీసుకున్నటువంటి ఎఫిషియన్సీ మొక్క కూడా పెరిగి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ ఫర్టిగేషన్ లో ఈ విధంగా మనకు రైతులు చేసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. అయితే ఈ వేసవిలో ఉద్యానవన పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ముఖ్యంగా ఈ వేసవిలో ఎటువంటి ఉద్యానవన పంటలు అనేటువంటి ఎక్కువగా మనకు రైతుల దగ్గర కనబడతా ఉంటాయి, దాన్ని ఈ ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధంగా చర్యలు చేపట్టాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఏ ఏ పంటలలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడి అనేటువంటి సాధించవచ్చు అంటారు?
0: మరి ముఖ్యంగా వేసవి కాలంలో అంటే మనకి ఇంకా సమయం ఉంది, ఇప్పటికీ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ముఖ్యంగా ఉద్యాన పంటల విషయానికి వచ్చినట్లయితే ప్రధానమైనటువంటి పంటలు తెలంగాణలో మనం ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆయిల్ పామ్ అనేది ప్రధానమైనటువంటి పంట ఉంది, తర్వాత మామిడి కానీ అదేవిధంగా కూరగాయలు కానీ మిగతా ఎక్కువ మొత్తంలో సాగు చేసేటువంటి ఉద్యాన పంటలు ఏవైతే ఉన్నాయో వీటిలో వేసవిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ముఖ్యంగా నీటి నిర్వహణ, అదే విధంగా సూక్ష్మ పోషకాల అవైలబిలిటీ అంటే వాటికి డెఫిషియన్ రాకుండా చూసుకోవాలంటే అవగాహన, ఈ రెండు తర్వాత వచ్చేసి అగ్ని ప్రమాదాల నుంచి అంటే ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి కూడా కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఈ మూడింటి పైన మనం సమ్మర్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎలాంటి నష్టం జరగకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మేము గమనించినటువంటి విషయాలు చూసినట్లయితే ఆయిల్ పామ్ అనేది గత 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి మనం తెలంగాణలో ఎక్కువ విస్తీర్ణంలో దాదాపు ఇప్పటికీ 3 లక్షల ఎకరాల విస్తీర్ణం వరకు కూడా ఆయిల్ పామ్ సాగు అవుతా ఉంది. ఇందులో ముఖ్యంగా లేత తోటలే మనకు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయంటే 2-3 సంవత్సరాల తోటలే మన ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ముఖ్యంగా వీటిలో గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ ఇబ్బంది పడేటువంటి విషయం ఫైర్ యాక్సిడెంట్స్ అంటే అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకు అంతర పంటగా మొక్కజొన్న కానీ మిగతా పంటలు వేసి సమ్మర్లో క్రాప్ అయిపోయిన తర్వాత చాలా మంది ఎంత చెప్పినా కూడా కాల్చొద్దన్నా వాటిని కాలవడం ద్వారా పక్కన ఉన్నటువంటి ఈ ఆయిల్ పంప్ గార్డెన్స్ ఇవన్నీ కూడా ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఇబ్బంది అవ్వడం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ మెటీరియల్ కూడా దగ్ధమైపోవడం అనేది చూస్తూ ఉన్నాం. దీన్ని నుంచి రక్షించుకోవడానికి రైతు సోదరులు

0: తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ముఖ్యంగా మీ యొక్క పంట ఏవైతుందో పంట చుట్టూ అంటే మీ యొక్క పొలము చుట్టూ బార్డరు 6 నుంచి 8 ఫీట్ల వెడల్పు చుట్టూరు కూడా మన తోట చుట్టూ ఎలాంటి చెత్త చెదారం గానీ గడ్డి గానీ ఏది ఉండకుండా నీట్గా రోటవేటర్ ద్వారా గానీ లేదంటే బ్లేడ్ ద్వారా గానీ చుట్టూ క్లీన్ చేసుకున్నట్లయితే పక్క పొలంలో వేసినటువంటి మంట మన దగ్గర రాకుండా అక్కడే ఆడిపోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉండి ఆల్రెడీ చుట్టూ టెన్స్ లాగా గనక తీసేమైనా ఉన్నట్లయితే అందులో వాటర్ గనక ఉంచినట్లయితే ఇలాంటివి ఏం రాకుండా మనం అక్కడికి ఆఫ్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా మరి చెట్టు మొదట కూడా పచ్చగడ్డి అంటే మనం ఎక్కువ వాటరింగ్ ఇవ్వడం వల్ల పచ్చి గడ్డి ఉండడం అలాంటి చుట్టుపక్కల మనకు మంట వచ్చినా కూడా చెట్టుకు ఎక్కువ డామేజ్ కాకుండా ఉంటది. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం అనేది అగ్ని ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయము, ఇప్పుడు ఏదైతే సమ్మర్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ముఖ్యంగా చిన్న తోటలు ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు వడగల్ల వల్ల అంటే ఎండ ఎక్కువ ఎండ వేడి వల్ల కూడా మొక్క గ్రోత్ అనేది అదే విధంగా టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం కొత్తగా వచ్చేటువంటి ఇగులు మాడిపోవడం అలాంటివి సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మొదటి 2-3 సంవత్సరాల తోటలు ఏవైతే ఉన్న ఆయిల్ పంప్ తోటలు ఉన్నటువంటి రైస్ సోదరులు, ఈ జన్మ గింజలు ఏవైతే ఉన్నాయో మనకు పచ్చి రొట్టె ఎరువు కింద వాడుకునేటువంటి జన్మ గింజలు ఉంటాయి, వాటిని చెట్టుకు ఫీటున్నర దూరంలో చుట్టూ కూడా 2 లేదా 3 వరుసలు కనుక మనం వేసుకున్నట్లయితే అది మంచి గ్రోత్ వచ్చి 40-45 రోజుల్లో చెట్టును పూర్తి స్థాయిలో ఈ వడగాల్పుల వల్ల అంటే ఎండ నుంచి వెళ్ళి కాపాడుతుంది. తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ లో దాన్ని తీసేసి ఆ మొక్క మొదలు వేసినట్లయితే అది పచ్చి రొట్టె ఎరువు కూడా ఉపయోగపడుతుంది, మా భూమి కూడా సారం పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా ఇది చూసుకోవాలి. మూడవది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ కంపల్సరీ చేశాం కాబట్టి ఉన్నటువంటి దాంట్లో నీళ్లు తక్కువ ఇస్తున్నాం, అంటే పొద్దున బిఫోర్ 9-9:30 లోపు, సాయంత్రం ఆల్రెడీ 5-6 తర్వాత ఈ టైంలో కనుక డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి వాటర్ అంటే మొదటి సంవత్సరం ఒక్కొక్క 60-90 లీటర్లు, అదేవిధంగా 2వ సంవత్సరం ఒకటి 90-120 లీటర్లు, 3 సంవత్సరాల దాటినటువంటి 250 లీటర్ల వరకు ఒక రోజు మొక్కకు అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని పొద్దున సాయంత్రం టైంలో అంటే ఎండ ఎక్కువ ఉన్న టైంలో దానికి ఎక్కువ ఎవాపరేషన్ లాసెస్ ఉన్న సమయంలో నీళ్ళు ఇవ్వడం కంటే పొద్దున సాయంత్రం కనుక ఇచ్చినట్లయితే మొక్కకు ఎలాంటి స్ట్రెస్ ఫీల్ కాకుండా మొక్క ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆయిల్ పామ్ విషయమే కాదు, మిగతా ఉద్యాన పంటలు అన్నింటిలో కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఈ విధంగా నీటి యాజమాన్యం ఒకటి చేసుకోవాలి. 4వ విషయం ఏంటి అంటే ఈ టైంలో ఫర్టిలైజర్ ఇవ్వడం ఇలాంటి కాటికంటే ఫోలియర్ అప్లికేషన్ ఏవైతే ఉన్నదో పైపాటుగా పిచికారీ సూక్ష్మ పోషకాలు కానీ అదేవిధంగా వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో నీటిలో కరిగేటువంటి వాటిని 15-20 రోజులకు ఒకసారి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే వాటికి లైఫ్ సేవింగ్ కింద మన న్యూట్రియంట్స్ ఇచ్చిన వాళ్ళం అయితే తద్వారా మొక్క గ్రోత్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
1: వరంగల్ ఉద్యాన శాఖ అధికారిగా పనిచేస్తూ రైతులకు ప్రస్తుతం ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా బిందు సేద్య నిర్వహణ ఫర్టిగేషన్ మరి వేసవి ఉద్యానవన పంటలలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలను చాలా చక్కగా మీరు వివరించారు. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మీరు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి రైతు సోదరులకు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వరంగల్ ఉద్యాన శాఖ అధికారి సిహెచ్ రాకేష్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీమోటి చిరంజీవి. ఇప్పుడు డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతి ద్వారా మిరప పంట సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా నడికుడ మండలం నర్సక్కపల్లె గ్రామ యువ రైతు శ్రీ సూరారావు కిషన్రావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమోటి చిరంజీవి.
3: మనము హన్మకొండ జిల్లా నడికూడ మండలం నర్సకపల్లె గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గత 15 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసేటువంటి యువ రైతు సురావు కిషన్రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా వీరు మిర్చి పంట పండించడం అనేటువంటి జరుగుతుంది, ఎటువంటి మిర్చి పంట పండిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: మీరు చెప్పండి, ఇప్పుడు మీరు మిర్చి పంట అంటున్నారు, ఎటువంటి మిర్చి పంటను మీరు వేయడం జరిగింది?
4: మేము తేజ రకాన్ని ఎంచుకోవడం అయింది.
3: అంటే ఇప్పుడు తేజ రకాన్ని మీరు ఎంచుకోవడం జరిగింది, ఇది ఎన్ని నెలల పంట, ఎటువంటి భూములు అనేటువంటివి అనుకూలంగా ఉంటాయి?
4: ఈ తేజ అనేది నల్లరేగడి భూములకు చౌక భూములకు అనుకూలంగా ఉంటుంది.
3: అంటే ఇప్పుడు ఈ పంట వేసేటప్పుడు మీరు నేరుగా నారును నాటడం జరుగుతుందా లేదా విత్తనాలనే సాళ్ళల్లో వేయడం అనేటువంటి జరుగుతుందా?
4: నారును నాటుకున్న తర్వాత 45 రోజులకు నాటడం జరుగుతుంది.
3: అంటే ఇప్పుడు ఈ నారు అనేటువంటిది ఏ విధంగా పోసుకోవాలి, దానికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు అనేటువంటి చేసుకోవాలంటారు?
4: నారు అనేది చిన్న చిన్న మల్లలు చేసుకుని మల్లల్లో ఒక్కొక్క గింజ వేసేసి నారును పెంచుతాం. నారు పెంచిన తర్వాత 45 రోజుల తర్వాత నారును ప్రధాన పొలంలో నాటువేస్తాం.
3: అంటే ఇప్పుడు నారు పెంచేటువంటి క్రమంలో మడులు ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎంత లోతులో విత్తనాలు

0: చల్లాలంటారు. మడులు అనేది ఒక తుమ్మలు వేసి అందులో గింజలను నాటుతాం. గింజలను వేసిన తర్వాత వాటిని మొలిపించుకొని 40 రోజుల తర్వాత ప్రధాన పొలానికి నాటడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మడులు తయారు చేసుకునేటప్పుడు ఏమైనా ఎరువులు గిట్ల కలిపి మడులు తయారు చేసుకుంటారా, లేదా ఓన్లీ మట్టినే మీరు పారతో కానీ లేకపోతే నాగలతో కానీ దున్ని మడులు తయారు చేసుకుంటారా, మీరు ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
1: నాగలతో దున్ని పారతోని సమానంగా చేసుకున్న తర్వాత నాటే ముందు డిఏపి మాత్రం వాడతాం.
0: అంటే ఇప్పుడు మీరు ఈ విత్తనాలు చల్లేటువంటి క్రమంలో ఇక్కడ ఏళ్లతోని సాల్లాగా అని విత్తనాలు వేసేటువంటి పద్ధతి అనేటువంటిది ఒకటి ఉంటుంది, నేరుగా వెదజల్లేటువంటి పద్ధతి అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీరు ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
1: వేళ్లతో వేసే పద్ధతి మాత్రమే వాడతాం.
0: అంటే ఇప్పుడు వేళ్లతో వేసిన తర్వాత దాని మీద మట్టిని ఏ విధంగా చల్లుతారు?
1: దాని మట్టిని అది వచ్చి దాన్ని ఏమంటారంటే క్లాత్లు వేసి దానిపైన వరిగడ్డి చల్లుతాం. వరిగడ్డి చల్లిన తర్వాత వాటర్ చల్లుతాం. ఒక 2-3 రోజులు వాటర్ చల్లిన తర్వాత వాటర్ నేరుగా మోటార్ ద్వారా పంపిస్తాం.
0: అంటే ఇప్పుడు ఈ వాటర్ అనేటువంటివి ఏ విధంగా ఇవ్వాలి, ఎన్ని రోజులకోసారి కట్టాలి, మరి ఏమన్నా ఎరువులు కలిపి ఇవ్వాలా లేకపోతే నేరుగానే కట్టాలా, ఎన్ని రోజుల వరకు ఈ నారును పెంపు చేయాలంటారు?
1: ఎరువులు అనేది ఫస్ట్ మనం ప్రధానంగా గింజలు వేసే ముందు మాత్రమే ఎరువులు ఇస్తాం, మళ్ళీ మధ్యలో ఎప్పుడు ఏమి ఇవ్వము. నెక్స్ట్ వాటర్ అనేది వాతావరణ పరిస్థితులను బట్టి వాటర్ అనేది ఇస్తుంటాం.
0: అంటే ఇప్పుడు మనము మీరు విత్తనాలు విత్తుకునేటువంటి తరుణంలో ఈ నీరు పెట్టేటువంటి విధానంలో కనుక చూసినట్లయితే ఈ మిరప పంట అనేటువంటిది ఎన్ని నెలల పంట, ఈ నారు అనేటువంటిది ఎప్పుడు పోసుకోవాలి, ఎప్పుడు పెట్టాలంటారు?
1: నారు అనేది జూన్ ఎండింగ్ వరకు పోస్తాం, నారు పోస్తాం. జూన్ ఎండింగ్ లో నారు పోసిన తర్వాత 45 రోజులకు ప్రధాన పొలంలో విత్తడం జరుగుతుంది. ఇది 8 నెలల పంట.
0: 8 నెలల పంట. మరి ఇప్పుడు ఈ నారు పోసేటువంటి ముందు ఈ వ్యవసాయ క్షేత్రం ఏదైతే మిరప నారు నాటేటువంటి వ్యవసాయ క్షేత్రం ఏదైతే ఉందో అందులో దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు?
1: మేము ఇప్పుడు ఈ ఎండాకాలంలోనే లోతు దుక్కులు చేసుకుంటాము. లోతు దుక్కులు చేసుకున్న తర్వాత ఒక వర్షం పడిన తర్వాత పెసర గానీ జీలగ గానీ చల్లేసుకొని మిర్చి నారు పెరిగే సమయం ముందు ట్రాక్టర్తోని కల్టివేటింగ్ చేసుకొని ప్రధాన పొలంలో నాటుకుంటాం.
0: అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు మిరప విత్తనాలు అనేటువంటివి తేజ రకాలనేటువంటివి మీరు వేస్తా ఉన్నారు, మరి ఈ తేజ విత్తనాలు ఎక్కడ నుండి మీరు వేయడం అనేటువంటి జరుగుతుంది, ఎక్కడ నుండి తీసుకురావడం జరుగుతుంది?
1: తేజ అనేది మేము పరకాల్లో షాప్స్ ఉన్నాయి, పరకాల షాపుల నుండి తీసుకొని.
0: అంటే ఇక్కడ మనకు గనక చూసినట్లయితే మిరప విత్తనాలు ఈ తేజ రకాలు గనక మీరు వేసేటువంటి క్రమంలో ఈ నారును ఎన్ని రోజుల వరకు పెంపు చేయాలంటారు?
1: మిరప నారు అనేది 45 రోజుల వరకు పెంపు చేసుకోవాలి.
0: ఇప్పుడు 45 రోజుల వరకు మిరప నారు అనేటువంటిది పెంపు చేసుకోవాలి. ఇప్పుడు 45 రోజులు మిరప నారును పెంపు చేసుకున్న తర్వాత మరి ఏ విధంగా దాన్ని తీయాలంటారు? నారును విత్తేటువంటి క్రమంలో ఏ విధానాన్ని అవలంబించి తీయడం?
1: 45 రోజుల వరకు నారును నారుమడిలో పెంచుకున్న తర్వాత ప్రధాన పొలానికి వచ్చి ఎడ్లతోని భోజలు కొట్టేసుకొని ఆ తర్వాత నారు తీసి ప్రధాన పొలంలో నాటేస్తాం.
0: అంటే ఇప్పుడు భోజలు కొట్టిల్లు ఇప్పుడు నారు అనేటువంటిది పీకేటువంటి క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: జాగ్రత్తలు మనము పీకిన తర్వాత బ్లైటాక్స్ వేర్లను అందులో పెట్టేసి తర్వాత తీసి అందులో పెట్టేస్తాం. అది ప్రధాన పొలంలో నాటుతాం.
0: అంటే ఇప్పుడు నీరు పెట్టి తీయడం అనేటువంటి జరుగుతుందా, లేదా నేరుగా తీస్తే దాంట్లో ఉన్నటువంటి వేర్లు అనేటువంటి పోవడం అనేటువంటి జరుగుతుంది? అంటే ఈ విధంగా ఏ విధానాన్ని మీరు అవలంబించడం అనేటువంటి జరుగుతుంది?
1: ప్రధాన పొలంలో నాటేసే ముందు నారుమడిలో నీరు పెట్టిన తర్వాతనే నారును తీస్తాంటాం.
0: అంటే ఇప్పుడు మిరప నారు అనేటువంటి తీసిల్లు తీసినప్పుడు మరి మీరు విత్తేటువంటి క్రమంలో నేరుగా మీరు నాగలతో దున్ని విత్తడం అనేటువంటి జరుగుతుందా, లేకపోతే మల్చింగ్ విధానం ద్వారా విత్తడం అనేటువంటి జరుగుతుందా, ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
1: ఇప్పుడు 2 విధాలుగా నడుస్తున్నాయి, మల్చింగ్ తో నడుస్తుంది, నాగలతో నడుస్తుంది. దాదాపు మల్చింగ్ విధానానికే ఇప్పుడు బాగా మంచిగా ఉంది.
0: అంటే ఇప్పుడు మల్చింగ్ విధానంలో మీరు ఈ మిరప నారు అనేటువంటిది పెంపు చేస్తా ఉన్నారు, ఆ విధంగా పెడతా ఉన్నారు. అయితే ఇటువంటి తరుణంలో మల్చింగ్ అనేటువంటిది ఏ విధంగా వేసుకోవాలి, అందులో డ్రిప్ అనేటువంటిది ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా వేసుకున్నట్లయితే మొక్కలు మనం పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది అంటారు?
1: ఫస్ట్ మేము ట్రాక్టర్తోనే దుక్కి చేసేసుకుంటాం. దుక్కి చేసుకున్న తర్వాత రోటోవేటర్ కొడతాం. రోటోవేటర్ కొట్టిన తర్వాత భోజలు తోలుతాం. ట్రాక్టర్తోనే భోజలు తోలుతాం. ఆ భోజలు తోలిన తర్వాత డ్రిప్ పైపులను జాపుతాం. భోజల పైన డ్రిప్ పైపులు జాపి మల్చింగ్ చేసి, మల్చింగ్ చేసిన తర్వాత ఒక రోజు డ్రిప్ వాటర్ ఇచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ డే మనం మొక్కలను అందులో నాటేస్తాం.
0: అంటే మొక్కలను అందులో నాటేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇప్పుడు ముందు డ్రిప్ వేసిన తర్వాత మల్చింగ్ పెడతారా, లేకపోతే మల్చింగ్ వేసిన తర్వాత డ్రిప్ పెడతారా, మరి ఏ విధంగా పెడతారు, ఒక్కొక్క సాలుకి ఎంత ఎడమ అనేటువంటిది ఉండాలంటారు?
1: డ్రిప్ వేసిన తర్వాతనే మల్చింగ్ చేస్తాం. సాలుకు ఒక 4 ఫీట్ల డిస్టెన్స్ ఉంటుంది.
0: 4 ఫీట్ల డిస్టెన్స్ తో సాలుకు ఉంటుంది. మరి మొక్క మొక్కకి ఎంత డిస్టెన్స్ ఉండాలి?
1: మొక్క 12 ఇంచులు 14 ఇంచుల వరకు ఉంటుంది.
0: అంటే ఇప్పుడు మీరు మల్చింగ్ వేసుకున్నారు, డ్రిప్ పెట్టిల్లు, ఈ డ్రిప్ ఎక్కడైతే చుక్కలు చుక్కలుగా పడతాయో అక్కడ మీరు నాటడం అనేటువంటిది జరుగుతుంది, ఏ విధానాన్ని మీరు అవలంబిస్తారు?
1: కూలీలను

0: తీసుకొని నాటేస్తాం, చేయితోనే పెట్టేస్తాం, కొడవలు అవసరం లేదు. మామూలుగా మల్చింగ్ పేపర్కి హోల్ వస్తుంది, ఆ హోల్లో వాటర్ ఇచ్చిన తర్వాత మెత్తబడిపోతుంది, మట్టి మెత్తబడిన తర్వాత ఆ మెత్తబడిన దాంట్లో మొక్కను అందులో పెట్టేస్తాం.
1: మరి ఈ విధంగా మీరు పెట్టిన తర్వాత ఎన్ని రోజుల వరకు అది ఏనుకుంటుంది, ఎన్ని రోజుల వరకు దానికి నీటి తడులు అనేటువంటివి ఇవ్వాలంటారు?
0: ఒక వారం రోజుల వరకు ఏనుకుంటుంది అది. నీటి తడులు అనేది వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అట్లా ఇస్తూ ఉంటాం. మొక్క ఏనుకునేంత వరకు మాత్రం 2 రోజులకోసారి 4 రోజులకోసారి అట్లా ఇస్తాం. వేనుకున్న తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి 10 రోజులు కావచ్చు 15 రోజులు కావచ్చు, ఆ భూమిని బట్టి, నల్లరేగడి భూమియా చౌక భూమియా దాన్ని బట్టి మేము వాటర్ ఇచ్చేస్తూ ఉంటాం.
1: అంటే మరి ఈ విధంగా మీరు నీరు అనేది వంటిది పెడతా ఉన్నారు, ఇది ఏనుకున్నది. ఇప్పుడు ముఖ్యంగా ఇది 8 నెలల పంట అంటున్నారు, దీని ఎదుగుదలలో మనం కనుక చూసినట్లయితే నీటి యాజమాన్య పద్ధతులు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి, పంట అయిపోయే వరకు ఎన్ని తళ్ళు కట్టాలి?
0: తడులు అనేది డ్రిప్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి మేము తడి ఆరిపోతా అంటే ఇస్తుంటాను, అవసరానికి మొక్కకు నీరు అవసరాన్ని బట్టేసి ఇచ్చేస్తా ఉంటాం మేము.
1: అంటే ఇప్పుడు ఈ విధంగా నీటి యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంది, మరి ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే ఏ విధంగా ఎరువులు అందించాలి, ఎప్పుడెప్పుడు ఎంత మోతాదులో ఎరువులు అనేటువంటి ఇవ్వాలంటారు?
0: ఎరువులు అనేటి ఇప్పుడు ఫస్ట్ మేము దుక్కిలో DAP వేస్తాము, తర్వాత డ్రిప్ ద్వారా 319 కానీ, 14045 కానీ, 28 28 కానీ ఇలాంటివి ఫెర్టిలైజర్ ఇచ్చేస్తా ఉంటాం.
1: అంటే ఈ విధంగా మీరు ఎన్నిసార్లు ఇస్తారు పంట అయిపోయే వరకు, ఎంత మోతాదులో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది?
0: ఒక 5-6 సార్లు ఫెర్టిలైజర్ ఇచ్చేస్తాం డ్రిప్ ద్వారా కాబట్టి, ఎకరానికి 4 కిలోలు 5 కిలోల మోతాదులో ఇచ్చేస్తాం డ్రిప్ ఫెర్టిలైజర్.
1: అంటే డ్రిప్ లో కలిపిస్తారు?
0: అవును.
1: అంటే ఇప్పుడు డ్రిప్ ద్వారా ఇచ్చేస్తున్నారు, డ్రిప్ ద్వారా కలిసి ఇవ్వడం వల్ల కూడా మొక్కకు కులంగా అందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే మరొక అంశం ఏంటంటే ఇప్పుడు ఈ మిరప సాగు విషయానికి కనుక వచ్చినట్లయితే నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంటే పూత ఎక్కువ వస్తే కాత ఎక్కువ వస్తుంది అని అంటారు, మరి పూత ఎక్కువ రావాలంటే ఏమన్నా ఎరువులు కానీ ఏమన్నా పురుగు మందులు కానీ వాడతారా, వాడితే ఎటువంటి వాడడం అనేటువంటి జరుగుతుంది?
0: పూత ఎక్కువ రావడానికి మందులు అనేటివి వాడతాం, పెస్టిసైడ్లో డబుల్ అనేది అట్లాంటి మందులు వాడుతూ ఉంటాం. ఆ డబుల్ అనేటివి వాడితే పూత ఎక్కువ వచ్చేసి క్రాప్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది.
1: అంటే ఇప్పుడు ఈ పూత వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు ఈ కాత అనేటువంటిది కాస్తుంది, ఎన్ని రోజులలో ఇది మొత్తం పూర్తి మొక్క కాత అనేటువంటిది అయిపోవడానికి సిద్ధంగా ఉంటుంది?
0: పూత రావడానికి 2 నెలల సమయం పడుతుంది, క్రాప్ వచ్చేసి మనకు 3 నెలల క్రాప్ ఫస్ట్ క్రాప్ సెట్ అవుతుంది.
1: అంటే ఇట్లా ఎన్ని క్రాప్లు అనేటువంటివి వస్తాయి?
0: 2-3 క్రాప్లు వస్తుంది.
1: 3 క్రాప్లు
0: వస్తాయి.
1: అంటే ఇప్పుడు ఈ విధంగా 3 క్రాప్లు అనేటువంటివి వస్తాయి, ఇప్పుడు పూత అనేటువంటిది 3 సార్లు వస్తుందా లేకపోతే ఒకటేసారి వస్తుందా?
0: 3 సార్లు వస్తుంది. అంటే ఇప్పుడు హైబ్రిడ్స్ కాబట్టి ఇవి మనము ఫస్ట్ పడిన క్రాప్ను తెంపితేనే మళ్ళీ సెకండ్ క్రాప్కు అవకాశం వస్తుంది, అట్లా మేము దాన్ని బట్టేసి ఫస్ట్ క్రాప్ తెంపేస్తాం, సెకండ్ క్రాప్ వస్తుంది, సెకండ్ క్రాప్ తెంపుతాం, మళ్ళీ థర్డ్ క్రాప్ కూడా వస్తుంది. హైబ్రిడ్స్ కాబట్టి 3 క్రాప్లు వస్తుంటుంది.
1: అంటే ఇప్పుడు ఈ కాత వచ్చినప్పుడు కీటకనాశులు కానీ లేకపోతే ఏమన్నా వ్యాధులు కానీ ఈ మిరప తోటకు కలుగుతాయా, కలిగితే ఎటువంటి వ్యాధులు అనేటువంటివి వస్తాయి, వాటి నివారణకు ఏం చేయాలంటారు?
0: మిరప తోటకు కీటకనాశులు అనేటివి ఆశిస్తాయి, అది ఫస్ట్ వేరుకుళ్ళు ఆశిస్తుంది, వేరుకుళ్ళకు ట్రైకోడర్మాను డ్రిప్ ద్వారా ఇచ్చేస్తాం. పైన మన పూతలో నల్లి వస్తుంది, పూతలో నల్లికి రీజెంట్ అనే మందులను, జంపు రీజెంట్ అనే వాటిని వాడుతున్నాం, వాటి ద్వారా కంట్రోల్ చేసుకుంటున్నాం.
1: అంటే ఇప్పుడు ఇది కాత అనేటువంటిది వచ్చింది, ఇప్పుడు కాత కాసిన తర్వాత ఏ విధానం ద్వారా మీరు తెంపడం అనేటువంటిది జరుగుతుంది, ఏ విధానం ద్వారా తెంపినట్లయితే మనకు ఈ కాయ అనేటువంటిది ఖరాబ్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటారు?
0: కూలీలతోనే తెంపేస్తాం, కూలీలో తెంపేసి కలంలో ఆరబెట్టేసి సంచులలోనే తెంపేస్తాం, సంచులలో తెంపేసి తీసుకుపోయి ఆరబెట్టేస్తాం.
1: మరి ఈ విధంగా తెంపుతున్నారు, నీటి యాజమాన్యము ఎరువుల యాజమాన్యంతో పాటు ఈ తెంపేటువంటి క్రమంలో ఆరబెట్టడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉన్నది. అతి ముఖ్యంగా కలుపు నివారణ, ఇప్పుడు మీరు మల్చింగ్ విధానాన్ని వాడుతున్నారు, ఈ కలుపు నివారణ కోసం ఏం చేస్తారు, కలుపు అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఈ మిరప తోటలో?
0: మేము మల్చింగ్ వాడుతున్నాం కాబట్టి మల్చింగ్ లో కలుపు అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎక్కడన్నా కలుపు ఉండేది ఉంటే ఒకరిద్దరు కూలీలా పెట్టేసి కలుపును పీకేస్తాం.
2: ఇంతవరకు మీరు డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతి ద్వారా మిరప పంట సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామ యువ రైతు శ్రీ సూరారావు కిషన్ రావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి.

0: ఇంతటితో ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 గా వస్తుంది.
1: బీబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్.

0: విధి విధానాల గురించి ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారితో పరిచయం.
1: భారత ప్రభుత్వం వారు ప్రజల కోసం చాలా పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. చాలా పథకాలని చాలామంది ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. అందులో రైతులకు సంబంధించి కొన్ని, తర్వాత నిరుద్యోగులకు సంబంధించి కొన్ని, ఉద్యోగస్తులకు సంబంధించి కొన్ని, మిగతా వర్గాల వారికి సంబంధించి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. మరి ఒకప్పుడు అంటే దాదాపుగా 20 సంవత్సరాల క్రితం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది 2005 ఆగస్ట్ నెల 25వ తేదీ భారత రాజ్యాంగం ద్వారా అమల్లోకి వచ్చింది. మరి దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం వారు అప్పుడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి దాదాపుగా ఇప్పుడు 2026 అంటే దాదాపుగా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఏదైతే భారత ప్రభుత్వం ఉందో ఈ భారత ప్రభుత్వం వారు గౌరవనీయులు మరి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో అంటే 2025 విబీజీ రామ్జీ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి విబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్, దీని పూర్తి పేరు. మరి ఈ విబీజీ రామ్జీ వచ్చిన తర్వాత దీని యొక్క ఉద్దేశాలు ఏమి, ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి కేంద్రంలో ఉన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారు. మరి వారిని అడిగి ఈ చట్టం ఉద్దేశం ఏమి, మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అన్న విషయాలు వారిదైన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీ పి వెంకట చలపతి గారు.
2: నమస్కారం సార్. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారములు.
1: వెంకట చలపతి గారు, ఇప్పుడు విబీజీ రామ్జీ అనే ఒక చట్టం 2025 భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది, మరి దాని యొక్క ఉద్దేశం చెప్పండి.
2: భారత ప్రభుత్వం డిసెంబర్ 21 2025 దీన్ని చట్టరూపంగా చేసింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే చట్టాన్ని తీసుకుని వచ్చింది.
1: దీన్ని సింపుల్ గా
2: విబీజీ రామ్జీ అని ఒక సింపుల్ గా చెప్పడం జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా మన గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన దాంట్లో భాగంగా ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనేది వచ్చిందన్నమాట. సో దీంట్లో అంటే 2047 వికసిత్ భారత్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిగతులను కూడా మార్చి వాళ్ళని ఉన్నతులుగా చేయాలని చెప్పేసి ఈ పథక ముఖ్య ఉద్దేశం.
1: సరే వెంకట చలపతి గారు, ఇది 2025 డిసెంబర్లో అయితే చట్టంగా రూపాంతరం చెందింది, అంటే ఎప్పటి నుంచి అమలవుతా ఉందంటారు?
2: ఇప్పుడు ఇది 1 జూలై నుంచి 2026 నుంచి ఇది విబీజీ రామ్జీ అమల్లోకి వస్తుంది. చట్టం కూడా 5వ తారీఖున జూన్ 5, 2026 రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనకు 1 జూలై 2026 నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం మన అమలు చేయబడ్డది మన స్టేట్ లో.
1: ఏదైతే ఇంతకు ముందు ఉన్నాయో అవన్నీ దీంట్లోకి మార్పులు చెందాయి. సరే వెంకట చలపతి గారు, ఈ చట్టం ద్వారా మరి కొన్ని అమలు చేయబడ్డాయి, ఇంకా ఏమైనా కొన్ని కొత్తవి ఏమైనా చేర్చబడ్డాయా?
2: ఇప్పుడు ఈ చట్టం ద్వారా మనకు 125 విబీజీ రామ్జీ ఈ చట్టం కింద ప్రతి కుటుంబానికి ఇంతకుముందు 100 డేస్ ఇచ్చేవాళ్ళు.
1: 100 రోజులు ఉండేది
2: ఇంతకుముందు, 100 రోజులు ఉండేది కుటుంబానికి. ఇప్పుడు 125 అదనంగా 25
1: పెంచడం జరిగింది.
2: సో అదనంగా వాళ్లకు దాదాపు ఇప్పుడుండే రేట్ ప్రకారం 7500 పైన ఒక కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. తద్వారా వాళ్ళ వినియోగ శక్తి కూడా పెరుగుతుంది.
1: అంటే
2: తర్వాత ఇంకా దీంట్లో ముఖ్యంగా ఏమంటే పీక్ సీజన్ లో రైతులకు పనులు ఉన్నప్పుడు

0: ఈ చట్టాన్ని ఒక 60 రోజులు, సంవత్సరంలో 60 రోజులు నిలుపుదల హాలిడే ప్రకటించడం జరిగింది చట్ట ప్రకారం. అదొకటి. మూడోది వచ్చి ఈ చట్టంలో ఇప్పుడు అలవెన్స్ కూడా ఇస్తా ఉన్నారు. అంటే మనం 15 రోజులు వాళ్ళకి పని కల్పించాలి, ఆ పని కల్పించలేనప్పుడు వాళ్ళకు అలవెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది.
1: ఇవన్నీ మార్పులు చేశారు.
0: అదేవిధంగా అంటే ఇంతకుముందు ఉన్నా కానీ ఇంత అమలు కాలేదు, ఇప్పుడు అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిలే వాళ్ళకి పేమెంట్ కూడా, వేజెస్ పేమెంట్ కూడా కూలీలకు అంటే పని ముగించిన 15 రోజులకి వాళ్ళ వేతనం వాళ్ళ అకౌంట్లకి చేరాలి. ఒకవేళ చేరకపోతే కాంపెన్సేషన్ చెల్లించడం జరుగుతుంది.
1: ఇవన్నీ మార్పులు చేయాలి,
0: మార్పులు ఒక 4-5 పెద్ద మార్పులు. అదేవిధంగా ఫండ్ కూడా ఇంతకుముందు మొత్తం 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, 10% స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు అట్లా కాకుండా 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది మన స్టేట్ వరకు.
1: అంటే ఫండ్స్ అలొకేషన్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యింది.
0: ఫండ్స్ అలొకేషన్ కూడా ప్రతి దాంట్లో 60-40 రేషియో ఉంటుంది.
1: సరే వెంకట చలపతి గారు, మరి అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఈ కొత్తది ఏదైతే ప్రవేశపెట్టారో విబీజీ రామ్జీ అనే పథకం ద్వారా మరి 25 రోజులు పెంచడం జరిగింది. పని అయిపోతేనే వెంటనే వాళ్ళకి అకౌంట్లోకి అమౌంట్ కూడా వేస్తూ ఉన్నారు. మరి రైతులకు సంబంధించి ఏదైతే పనులు ఉన్నప్పుడు కూడా హాలిడే ప్రకటించారు. ఎందుకంటే ఇంతకుముందు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది, అంటే రైతులకు సంబంధించి మంచి పని చేశారు. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు సంబంధించి దీంట్లో ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు?
0: సో వాళ్ళకి రైతులకు ఉపయోగపడే సన్న చిన్నకారు రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. దీంట్లో ముఖ్యంగా మనం హార్టికల్చర్ పండ్ల తోటల పెంపకం ఇస్తున్నాం. దాదాపు స్టేట్ లో 2.5 ఎకరా వరకు, మాక్సిమం 25 సెంటర్ నుంచి 2.5 ఎకరా వరకు ఆ రైతు కోరుకున్న ఉద్యాన పంటలు, అంటే మామిడి, చీని, జామ, ఈ విధంగా అన్ని చెట్లు కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. విత్ వాటరింగ్, దానికి సంబంధించి నీళ్లు పోయడం కానీ కలుపు తీయడం కానీ వీటన్నిటికి కూడా మెయింటెనెన్స్ కూడా 3 ఇయర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది.
1: సరే వెంకట చలపతి గారు, మరి రైతులు ఈ పథకాన్ని పొందాలంటే మరి ఎవరిని కలవాల్సి ఉంటుంది, ఏమేమి వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది అంటారు?
0: రైతులు వచ్చి అక్కడ గ్రామస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు, క్షేత్ర సహాయకుడు, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు. అంతేకాకుండా మండల స్థాయిలో ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉంటారు, ఎంపీడీఓ గారు ప్రోగ్రామ్ ఆఫీసరు. అదేవిధంగా వాళ్ళ సిబ్బంది ఏపీఓ, ఈసీలు ఉంటారు. అవి ఎక్కడైనా కానీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత వీళ్ళు ఆ భూమి పరిశీలన చేసి ఆ చెట్లు ఏవైతే అనుకూలంగా ఉంటాయో అవన్నీ వాళ్ళకి రైతుకు కూడా సలహాలు ఇచ్చి ఆ చెట్లు ఇచ్చేదానికి, ఆ మొక్కలు పెంచుకునేదానికి అవకాశం కల్పిస్తారు. పిట్టింగ్ తీసేదానికి, గుంతలు తీసేదానికి కానీ దానికి మొత్తం అంతా మనం ప్రభుత్వం నుంచి అవన్నీ కూలీల ఖర్చులు పోతుంది. పిట్టింగ్ అంతా రైతు ఏదైతే పెట్టుకున్నాడో చెట్లు తెచ్చుకోవడం కానీ దాన్ని చూసుకోవడం కానీ ఇవన్నీ చేసే దానికంతా కూడా మనం ఆయన అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది.
1: అంటే ఇది 3 సంవత్సరాల వరకు ప్రభుత్వం వారే ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటారు.
0: ఉంటుంది. కొన్ని పంటలకు 2 ఇయర్స్, కొన్ని పంటలకి 3 ఇయర్స్.
1: సరే వెంకట చలపతి గారు, 3 సంవత్సరాల వరకు ఇస్తామని చెప్తూ ఉన్నారు కదా పండ్ల తోటలకు సంబంధించి, ఇప్పుడు ఇంకా తక్కువ డ్యూరేషన్ పంటలు ఏమైనా ఉన్నాయంటారా?
0: తక్కువ డ్యూరేషన్ పంటలు అంటే ఇప్పుడు మనం పూల మొక్కలు ఇలాంటి వాటికి కొంత తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. అదేవిధంగా మునగకాయలు ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా తక్కువ ఉంటుంది డ్యూరేషన్.
1: మునగ పంటకు కూడా తక్కువ
0: తక్కువ ఉంటుంది. మిగతా వాటి అన్నిటికీ కూడా మామిడి, చీని ఇట్లా మన రెగ్యులర్ గా ఉండే పంటలకంతా కూడా
1: 3 సంవత్సరాలు
0: మెయింటెనెన్స్ మనం ఇస్తాం.
1: ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఇంకా వాళ్ళు చూసుకోవాలి,
0: చూసుకోవచ్చు, వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది. చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాగా చేసుకుంటున్నారు, ఆర్థికంగా కూడా బాగా చాలా మంది కూడా అభివృద్ధి చెందినారు. మరి ఇప్పుడు కూడా ఇంకా అభివృద్ధి అవుతుంది.
1: సరే వెంకట చలపతి గారు, బోర్లు వేసుకుని నీటి ఆధారంగా చేసుకునే వాళ్ళకైతే ఇది వర్తించదంటారా?
0: వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే ఇంతకుముందు డ్రైలాండ్ హార్టికల్చరే ఉండేది, ఇప్పుడు వాటరింగ్ కూడా ఉండదు.
1: అంటే విబీజీ రామ్జీ చట్టం ద్వారా వచ్చింది.
0: ఇంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు ఉంది.
1: అంటే 2.5 ఎకరాలు కంపల్సరీ ఉండాలి
0: ఇప్పుడు.
1: ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు,
0: కుటుంబానికి 2.5 ఎకరాలు ఉండే వాళ్ళంతా దీనికి ఎలిజిబుల్ కింద వస్తే.
1: ఒక కుటుంబానికి మాత్రమే, కుటుంబానికి ఒకరికి మాత్రమే,
0: ఒకరు కానీ ఇద్దరు కానీ, ఒక జాబ్ కార్డు హోల్డర్ కి మనం 2.5 ఎకరాల వరకు ఇస్తాం.
1: సరేనండి. ఇప్పుడు మరి రైతులకు కూడా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంది.
0: ఇంతేకాకుండా మనం ఫారం ప్లాంట్స్ కానీ, రైతు చుట్టూ చెట్లలో ఏదైనా చెట్లు పెట్టుకుంటామని టెంకాయ చెట్లు పెడతారు గెట్లల్లో, అట్లా మామూలుగా అవి కూడా ఇస్తారు.

0: గ్యాజెట్లు పెట్టుకుని వాళ్ళకి కూడా ఇస్తారు. సో ఆ విధంగా మనకు రైతు ఫారం పాండ్ వాటర్ తగ్గినాయి, ఫారం పాండ్ చేయడం కానీ ఈ విధంగా రైతుకు ఉపయోగపడే ట్రెంచెస్, చుట్టూ ట్రెంచ్ ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది రైతుకి.
1: రైతుకైతే చాలా ఉపయోగకరంగా
0: ఉపయోగకరంగా ఉంటుంది.
1: అంటే రైతు సోదరులు ఉపయోగించుకోవాలి.
0: ఈ సోదరులు ఉపయోగించుకున్నారు, చాలా మంది కూడా బాగా చేసుకున్నారు, కూడా మంచి లబ్ధి పొందినారు.
1: మరి ఇంకా ఏమేమి మార్పులు చేశారంటారు ఈ బీజీ రామ్జీ చట్టం ద్వారా?
0: బీజీ రామ్జీలో ఇప్పుడు మనం అనుకున్నట్లు ఒక 5 రకాల మార్పులు, మిగతా కూడా అంటే ఇప్పుడు అకౌంటబిలిటీ, దానికి సంబంధించిన రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా దీంట్లో చేయడం జరిగింది. తర్వాత ఎన్ఎంఎన్ఎస్ యాప్ అని ఒకటి పెట్టడం, తర్వాత ఖచ్చితంగా ప్రొద్దున మళ్ళీ తర్వాత 2 టైమ్స్ ఫోటో తీసి అవి చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది, అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో పని దగ్గర కూడా పని ఇప్పుడు డ్రోన్ కెమెరాస్ ద్వారా కూడా పని ఎంత జరుగుతుంది ఏమనేది కూడా అది కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది.
1: ఇప్పుడు అంతా కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తుంది,
0: టెక్నాలజీ ఉపయోగించుకొని పారదర్శకంగా అదేవిధంగా బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు కూడా పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది క్షేత్ర స్థాయిలో.
1: మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్, ఇప్పుడు చాలా విషయాలు మీరు తెలియజేశారు. అంటే మామూలు ప్రజలకు ఏం చేస్తున్నారు, గ్రామీణులకు ఏం చేస్తున్నారు, అలాగే రైతులకు కూడా ఏం చేస్తున్నారు, నిరుద్యోగులకు ఏమన్నా ఉందే దీంట్లో?
0: బట్ ఎవరైతే 25 డేస్ అనుకుంటున్నారో ఆ కుటుంబం సభ్యులు ఎవరైనా చదువుకుని ఉంటే వాళ్లకు ట్రైనింగ్స్ ఇస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చి ఆ కుటుంబ సభ్యులకి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి కొన్ని కోర్సులు ఉచితంగా భోజనాలు అన్ని అరేంజ్ చేస్తూ కోచింగ్ ఇస్తూ ఆ కుటుంబాల్లో ఉండే పిల్లలకి వాళ్ళ శక్తి మీద వాళ్ళు నిలబడేటట్లుగా చేస్తా ఉన్నారు. అది కూడా ఇప్పుడు
1: జరుగుతూ ఉంది. ఎవరైనా నిరుద్యోగులు ఉంటే కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ పైన ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు,
0: ప్రోగ్రామ్స్ ఇస్తారు. అదే విధంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా, అంటే మన గ్రామాలు అభివృద్ధి అనేది కూడా దీంట్లో ఇంపార్టెంట్. గ్రామాల అభివృద్ధి అంటేనే మనకు స్కూల్ బిల్డింగ్స్, అంగన్వాడీస్ మెయిన్ విద్యా కాబట్టి దానికి సంబంధించిన అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ తర్వాత టాయిలెట్స్ కానీ తర్వాత కిచెన్ సెట్స్ కానీ స్కూళ్ళల్లో అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఎక్కడైనా అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ, అదేవిధంగా మహిళలకు సంబంధించి SHG మహిళలకు సంబంధించి వాళ్ళకు కూడా ఒక బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం కానీ.
1: బాగుందండి పి వెంకట చలపతి గారు. మరి ఏదైతే ఇంతకుముందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నదో దాని తర్వాత వచ్చిన ఏదైతే అంటే విబీజీ రామ్జీ 2025 చట్టం, మరి విధి విధానాలు ఏమి, అందులో మరి ఎవరెవరికి ఏమేమి ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయి, విబీజీ రామ్జీ చట్టం తీసుకురావడం ద్వారా భారత ప్రభుత్వం మరి 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ ఏ విధంగా కొనసాగుతుంది అన్న విషయాలు, చాలా విషయాలు తెలియజేశారు సార్. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో విబీజీ రామ్జీ, వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్గార్, ఆజీవికా మిషన్ గ్రామీణ్, విధి విధానాల గురించి ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. ముందుగా అవతారం చిత్రం కోసం చిత్ర బృందం పాడిన పాట, గీత రచన జొండవిత్తుల, సంగీతం ఘంటాడి కృష్ణ. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, చిన్మయ్, నల్లాల శంకరి, పెరగ కుమ్రయ్య వీరందరి కోసం ఈ పాట.

ఐదీ నెంబర్ 786 ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన భువనచంద్ర, సంగీతం రాజ్ కోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు

స్టూడెంట్ నంబర్ 1 చిత్రం కోసం ఎంఎం కీరవాణి బృందం పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను వినిపించమని

కోరుతున్న శ్రోతలు, అనంతపురం జిల్లా సిండికేట్ నగరం నుండి పూజారి ధనంజయ, సంజీవులు, చంద్రకళ, ఓబులమ్మ, నాగభూషణం, చౌడమ్మ, రామ్మూర్తి, బాలాజీ వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తర్వాత పాట రుద్రవీణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింత శ్రీనివాస్, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వీరందరి కోసం ఈ పాట.
2: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఊసులెన్నో.

పెళ్లి పుస్తకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన ఆరుద్ర, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి కదిరే సమ్మయ్య, కదిరే మేరమ్మ, కదిరే రమణిక, కదిరే సాయి రమణ వీరందరి కోసం ఈ పాట.

సింహచిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం చక్రి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామం నుండి ముస్కు కుమారస్వామి, సుజాత, విజయకుమార్ రెడ్డి, అఖిల, ప్రశాంత్ రెడ్డి వీరందరి కోసం ఈ పాట.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ మరియు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట గోవింద గోవింద చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం రాజ్కోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసిరామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, వీరందరి కోసం ఈ పాట.

ఓ పాప లాలి చిత్రం కోసం పి సుశీల పడిన పాట, గీతరచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా చంద్రపురి నుండి కిషోర్ కుమార్, లలిత, రవి త్రివేణి, జస్విత, సులోచన వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. తర్వాత పాట ప్రేమించు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం శ్రీలేఖ. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వీరందరి కోసం ఈ పాట.

నిజం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉష పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిని, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత వీరందరి కోసం ఈ పాట.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో
6: బొబ్బిలి రాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ నుండి గజ్జల ఉపేందర్, రాజేశ్వరి, మోనిక, విద్యా, జాన్విక వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు మనోరంజని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇంతవరకు మీరు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ నారాయణన్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం మధుర గీతాలు అలనాటి ఆనిముత్యాల లాంటి సినీ గీతాలు వింటారు. ముందుగా పెళ్లి కానుక చిత్రం కోసం జిక్కిపడిన పాట గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఏఎం రాజా.

విచిత్ర బంధం చిత్రం కోసం వి రామకృష్ణ, పి సుశీల పాడిన పాట, గీత రచన కొసరాజు, సంగీతం కెవి మహాదేవన్.

దేవుడు చేసిన మనుషులు చిత్రం కోసం ఎల్లారీశ్వర్ పాడిన పాట గీత రచన, ఆరుద్ర సంగీతం రమేష్ నాయుడు.

మసకచి కటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే

0: Yeah.
1: దాగుడు మొదలు చిత్రం కోసం ఘంటసాల పిశుశిల పడిన పాట గీతరచన ఆచార్యాత్రేయ సంగీతం కెవి మహదేవన్.

0: அணு அணுவு நீதகா
1: மெல்ல மெல்ல மெல்லகா
2: அணு அணுவு நீதகா.
3: కోకిలమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిబి శ్రీనివాస్ పాడిన పాట, గీతరచన ఆచార్యాత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మధుర గీతల కార్యక్రమంలో అలనాటి ఆనిమూత్య లాంటి సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట డాక్టర్ బాబు చిత్రం కోసం పి సుశీల పడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. తర్వాత పాట సత్యకాలపు సత్యయ్య చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీత రచన ఆరుద్ర, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

జయసుధ చిత్రం కోసం జయచంద్రన్, పి సుశీల పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు, సంగీతం రమేష్ నాయుడు.

0: శ్రోతలు మధుర గీతాలు విన్నారు.
1: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
2: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
2: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
2: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
2: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:00. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.